శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు కావస్తోంది. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

0: శ్రోతలు, మీరింతవరకు ప్రబోధ గీతం విన్నారు.
1: బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు,

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మీరింతవరకు భక్తిరంజనిలో శివభక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు వ్యాఖ్యాత శ్రీ అప్పరసు రమాకాంతారావు.
1: గతం సత్యం, భవిష్యత్ మిథ్య అన్నారు మహారచయిత చలం. గడిచిన కాలమంతా గతమే. గతానికి అసత్యం ఆపాదించలేము. అందుకే గత కాలము మేలు వచ్చు కాలము కంటే అన్నారు. గతం అత్యంత హేతుబద్ధమైంది. గతంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్యమండలం ఏర్పడిందని అటు శాస్త్రజ్ఞులు, ఇటు పలు మతాలు అవలంబించేవాళ్లు, జ్యోతిష్యులు చెప్పారు. తరువాత గ్రహాలు ఏర్పడ్డాయి, భూగ్రహం ఆవిర్భవించింది. ఇదంతా గతమే. అనంతరం మానవజాతి సృష్టించబడింది. మానవజాతిని సృష్టించింది ప్రజాపతులని శ్రీరమణ యోగి చెప్పేవారు. ప్రజాపతులు గతంలో భూమిపైన అంతరిక్షానికి అవతలి భాగాన సంచరించేవారట. ఉపరిచర వసు ఉండేవాడు. దక్ష ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, దేవహూతి, శతరూప లాంటి ప్రజాపతులు ఇతర నక్షత్ర మండలాల నుంచి భూమిపైకి ప్రయాణించేవారు. ఇందులో శతరూప అనే ప్రజాపతి మహాశాస్త్రవేత్త. ఆయన మానవులను స్త్రీ పురుషులుగా తన దేహభాగం నుంచి సృష్టించాడు. నేటి క్లోనింగ్ జ్ఞానం శతరూపునికి గతంలోనే తెలుసు. గతంలో సైన్స్ లేకపోతే మనకు ప్రగతి లేనే లేదు. గతాన్ని విస్మరించి ఆధునికంగా జీవిస్తూ మనమే గొప్పవాళ్లమని భావిస్తే భవిష్యత్తు కుంచుకపోక తప్పదు. గతంలో భాషను కనిపెట్టకపోయినా, లిపిని నిర్మించకపోయినా, నేడు మనం ఎన్ని తెల్ల కాగితాలను సృష్టి చేసినా సదా అవి లిపిలేని తెల్ల కాగితాలుగానే ఉండిపోయేవి. గతంలో శాస్త్రం లేకపోతే మనం ఎదగడం అన్నది ఊహకు అందనిదే. హాయిగా ప్రాణవాయువు పీలుస్తూ బ్రతికేస్తున్నాం. గతంలో మొక్కలు సృష్టించబడకుండా ఉంటే భూమిపైన వాతావరణం ఎక్కడిది? ప్రాణవాయువు ఎక్కడిది? ఇదంతా మనవులు సృష్టించారు. మానవ ఆకారాన్ని సృష్టించిన శాస్త్రజ్ఞుడే మనవు. అలా గతానికి మనం నేడు రుణపడి ఉన్నాం. గతంలో భారత జాతీయోద్యమం, గాంధీజీ లాంటి మహానుభావులు కర్తలుగా కాకపోయి ఉంటే పరదర్శ శృంఖలాలు మనకింకా బంధించి ఉండేవి. గతం అన్నది అనుభవసారం. మంచికి చెడుకు బేరీజు వేయగల కాలం గతం. రావణాసుడితో పాటు శ్రీరాముడు గతంలో ఉన్నాడు. అందుకే రావణ కుంభకర్ణుల వధ జరిగింది. శ్రీకృష్ణుని వల్ల శిశుపాల దంతవక్తుల కథ సంభవించింది. 1857లో సిపాయిల ఉద్యమం జరిగింది. దానివల్ల స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తి లభించింది. శ్రీరాముడు, సీత వల్ల సంస్కారం, మర్యాద మనకు అలవడింది. శ్రీకృష్ణుడి వల్ల గతంలో భగవద్గీత లభించింది. అలా గతం మానవునికి హితం. గతం గుణపాఠాలు నేర్పుతుంది. గతం మంచి చెడుల విశ్లేషణ కలగజేస్తుంది. గతం మనను చరిత్రహీనులుగా మార్చకుండా గుణగణాలను నిర్దేశిస్తుంది. అంతెందుకు? గతం లేకపోతే మానవ వంశమే లేదు. తాత ముత్తాతలు లేరు, తల్లిదండ్రులు ఉండరు, చివరికి మానవ జాతే

0: కాండరాదు. గతం ఒక అనుభవం, గతమే జీవితానికి పథం.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
3: శ్రోతలు, మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ అప్పరసు రమాకాంతారావు.
4: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
4: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
4: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5:00 మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 MHz పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
5: రైతు సోదరులకు నమస్కారం, కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో వరిలో ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భూసార పరిరక్షణకు, ఉత్పత్తి అధిగమించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు లేదా జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందజేయాలి. వీటిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25% వరకు నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. వరి మాగాణాల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్టె పైరును 50% పూతకొచ్చినప్పుడు కలయి దున్నడం వల్ల భూసారం బాగా పెరగడమే గాక సుమారు 20-25% నత్రజని, పొటాషు, భాస్వరంలు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఇక సజీవ ఎరువులైన నీలి పచ్చనాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10-20% వరకు తగ్గించుకోవచ్చు. నీలి పచ్చనాసు శైలాలు, నాచు, వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకు 10 కిలోల నత్రజని పైరుకు అదనంగా చేకూరుతుంది. ఇంకా నాచు నెలలు కలిపినట్లయితే సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరి నాట్లు వేసిన 7-10 రోజుల్లో మధ్యలో మడిలో పల్చగా నీరు నిలవగట్టి ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చల్లుకోవాలి. అజోల్లా, ఇది దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పల్చగా నీరు నిలవగట్టి 100 కిలోల నుంచి 150 కిలోల వరకు అజల్లా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో కలిగి దున్నాలి. అలా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చి రొట్ట మరియు 12 కిలోల నత్రజని నేలకు చేరవేస్తుంది. ఇంకా అజిటోబాక్టర్, ఇది ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలా లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లుకోవాలా. దీనివలన 1 ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకి అందుతుంది. ఇంకా అజోస్పైరిల్లం, దీన్ని కూడా అజిటిని బ్యాక్టీర్ వల్లే వాడాల. ఫాస్ఫోబ్యాక్టీరియా, ఇది కూడా భాస్వరపు జీవన ఎరువు. ఇది భూమిలో లభ్యం కాని స్థితిలో భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనం కంటే దాంతోపాటు 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలా లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరాన్ని అల్లం వేసుకోవాలి. యూరియాని 3 సమభాగాలు చేసి 35 కేజీలు నాటేదానికి ముందు దమ్ములోను, 35 కేజీలు దుబ్బ చేసే దశలోను, 35 కేజీలు ఈ అంకురం వచ్చే దశలోను బురద పదంలో మాత్రమే సమానంగా వెదజల్లుకోవాలి. 36 నుంచి 48 గంటల తర్వాత అంటే సుమారు 1.5-2 రోజుల తర్వాత పల్చగా నీరు కట్టుకోవాలి. ఎస్ఎస్పి 150 కేజీలు

0: మరియు 13 కేజీల పొటాష్ ఎరువును కలిపి దమ్ములో వేసుకోవాలి. ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో 20 కిలోల వరకు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. సగభాగమైన 14 కేజీల పొటాషియంను విత్తనం అంటే ఈ బీజం ఏర్పడే దశ, అంకురం ఏర్పడే దశలో మిగతా భాగాన్ని వేసుకుంటే రోగాన్ని తట్టుకునే శక్తి వస్తుంది, మరి నాణ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి వరిలో ఎరువుల యాజమాన్యం ఈ విధంగా పాటించుకోవాలి. ఇక పొద్దుతిరుగుడు పంటలో యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పొద్దుతిరుగుడు పంటలో విత్తనం రకాల విషయానికి వస్తే LSFH 171, DRSH 1, KVSH 44 ఈ రకాలు గాని మనం విత్తుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు విత్తాలి అనే విషయానికి వస్తే రబీ, ఈ రబీలో నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో విత్తుకుంటే మంచిది. వరి తర్వాత పొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబర్ ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు మనం విత్తే సమయంగా ఎంచుకోవాలి. ఈ విత్తే టైం ఆ నూనె యొక్క నాణ్యత పెంచుతుంది, కాబట్టి మనం దీనికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పువ్వు వికసించే మరియు విత్తనం గట్టిపడే ఈ సమయంలో ఎక్కువ పగలు 12 గంటలు ఉంటే మంచిది. అట్లాగే సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం కూడా ఎక్కువగా వస్తుంది. ఏవేవి ఈ పొద్దుతిరుగుడు పంటకు అనువైన నేలలు అంటే ఉదజన్ సూచి 6.5 నుంచి 8.0, ఈ మధ్యలో ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనువైనట్టుగా మనం గుర్తించుకోవాలి. ఆమ్ల చౌడ మరియు మురుగునీరు వసతి లేని నేలలు ఈ పంటకు సాగుకి పనికిరావు. ఎంత వాడుకోవాలి అన్న విషయానికి వస్తే ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. మరి ఈ విత్తనాన్ని మనం శుద్ధి చేసుకోవాలి కదా. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుల నివారణకు సాఫ్ అంటే కార్బనిజం 12%, మ్యాంకోజాబ్ 63%, ఈ రెండు కలిపి 2 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక నెక్రోసిస్ వైరస్ అధికంగా ఉండే ప్రాంతాల్లో అయితే 1 కిలో విత్తనానికి థయోమిక్సామ్ 4 గ్రాములు మందు లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ అనే మందు మనం బాగా పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే దూరం ఈ విషయానికి వస్తే తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అయితే బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండాలా. కుదురుకి 2 నుంచి 3 విత్తనాలు నాటుకోవాలి. ఇక ఈ నాటేసిన విత్తనం పలచం చేసేది ఎలా అంటే 10 నుంచి 15 రోజుల తర్వాత కుదురుకి ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసేయాలి. మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందేందుకు ఇప్పుడు ఈ పలుచం చేయటం వల్ల అప్పుడు అది దోహదపడుతుంది. ఎరువులు ఏమేమి వేసుకోవాలి అన్న విషయానికి వస్తే ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే సమయంలో 2 నుంచి 3 వారాల ముందే వేసుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు చేయబడిన మోతాదులోనే పోషకాలు వాడుకోవాలి. నత్రజని మొదటి దఫ విత్తేటప్పుడు 50% అంటే 26 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పొటాష్ ని 20 కిలోల ఆఖరి దిక్కులో వేసుకోవాలి. గంధకం తక్కువకున్న నెలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో 55 కిలోలు ఎకరాకు వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు మనం పొందొచ్చు. విత్తిన 30 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో అంటే 25% 13 కిలోల యూరియా వేసుకోవాలి. 3వ దఫగా 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో అంటే 25% అంటే 13 కిలోల యూరియా వేసుకోవాలి. పైరు ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పైరు పైన పిచికారీ చేస్తే గింజలు బాగా కడతాయి. లేదా ఆఖరి దిక్కులో 8 కిలోల బోరిక్ అమ్లాన్ని వేస్తే అధిక దిగుబడి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక నీటి యాజమాన్య విషయానికి వస్తే 4 నుంచి 6 తళ్ళు పంటకు అవసరం. మొగ్గ తొడిగే దశ, పుష్పం వికసించే దశ మరియు గింజి కట్టే దశ నీటి తళ్ళకు కీలకమైన రోజులు. ఇక వీటిలో కూడా కలుపు నివారణ ఉంటుంది. వీటిలో కలుపు నివారణ విషయానికి వస్తే విత్తిన వెంటనే 1 లీటర్ నీటికి 5 మిల్లీల పెంటిమిథాలిన్ 30% ఈసీ లేదా అలాకోర్ 50% లేదా అలాకోర్ 50% ఈసీ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పొద్దుతిరుగుడు పంటలో పక్షుల బెడద ఎక్కువ, కాబట్టి పైరును పెద్ద కమతాల్లో వేసుకోవాలా. మెరుపు రిబ్బన్లు పైరుపైన అడుగడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బన్లపై పడే విధంగా ఉత్తర మరియు దక్షిణ దిశగా కట్టుకోవాలి. శబ్దం చేయడం వల్ల ఈ పక్షులు వీటిపైన వాలవు. దిష్టి బొమ్మలను ఉపయోగించి కూడా పక్షుల్ని బెదరగొట్టచ్చు, పారదోలచ్చు. ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ పాటించి రైతు సోదరులు తమ పంటల్లో అధిక దిగుబడి పొందాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటూ ఉన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించిన విషయం మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము ఫాలోఅప్ చేసి మీది తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము, ఫైనాన్స్ అని చేయడం చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్ సేవలు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వ లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత 5 అధికారి సెలవు ఇవ్వకపోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం, ఈఎస్ఆర్ తీసుకొచ్చాం. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది అవుతున్నాయని.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ
2: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ని అందరికీ తెలియజేస్తున్నాను.
0: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులకు యూనిఫామ్ చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEO telangana.nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక, కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
4: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్పూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్

0: ఎస్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతం అద్య సర్జికల్ ప్రహారస్య దశమీం వార్షికీం ఆమానయతి. హ్యః విశ్వస్య సమక్షం నరేంద్రమోదీ ప్రశాసనస్య ఉగ్రవాద విరోధీ నీతేః నవీనం ఉదాహరణం ప్రాదర్శయత్. షోడశోత్తరద్విసహస్రతమే వర్షే సితంబరమాసస్య 28-29 దినాంకయోః భారతీయసైన్యబలం ఉరిప్రహారస్య ప్రత్యుత్తరే సతి సీమారేఖాం విలంఘ్య ఆతంకవాదీ శిబిరాణి వ్యనాశయత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రాహ యత్ అస్య సాహసిక ప్రహారస్య సంకల్పః ఏవ బాలాకోట్ వాయుప్రహారస్య అథ సింధూరాభియానస్య ఆధారశిలాం అరచయత్.
2: 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనా నే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కీ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కీ చోట్ పర్ పూరీ దునియా కే సామనే భారత్ కీ ఆతంకవాద్ విరోధీ నీతి కా ఏక్ నయా ఉదాహరణ ప్రస్తుత కియా థా. బీతే ఏక్ దశక్ మే బాలాకోట్ కీ ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కీ అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంఖ్ ఉఠాయేంగే తో ఉస్కా కరారా జవాబ్ దియా జాయేగా. అబ్ ఆజ్ కా భారత్ ఆతంకవాద్ కే ఖిలాఫ్ జీరో టాలరెన్స్ పాలిసీ లేకర్ చల్ రహా హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబ్రవీత్ యత్ శల్యప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాదం ప్రతి భారతస్య నిర్ణాయకం ప్రత్యుత్తరం ఆసీత్. సహ 28-29 సితంబరమాసే దిల్ల్యాం సంభూతాన్ శృంఖలాబద్ధ విస్ఫోటాన్ తథా ముంబయ్యాః 26-11 సంస్మృత్య అవదత్ యత్ ఏతాసు ఘటనాసు బహుభిః నిరపరాధైః జనైః ప్రాణాః త్యక్తాః. ప్రధానమంత్రి స్పష్టం ఉక్తవాన్ యత్ అధునా భారతం ఆతంకవాదస్య ఉపరి శూన్య సహిష్ణుతా నీతిం అనుసరతి. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారీ సంఘః సంప్రాఖ్యాపయత్ యత్ అద్యారభ్య త్రిదినాత్మకం రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యస్థగనం స్థగితతాం అముంచత్. భారతీయ బ్యాంకింగ్ సంఘేన సహ సంజాతాయాం మంత్రణాయాం సమయబద్ధం చ విచార్య సంస్థా నిర్ణయం అగృహణాత్. సామాజికాంతర్జాలీయే సందేశే సంఘః ప్రాహ యత్ విత్తీయ వివాదానాం పరిహారార్థం ద్వయోః పక్షయోః సహమతిః అభవత్. అతః ఏతత్ కార్యస్థగనం నిరస్తం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవోచత్ యత్ భారతం కనాడా దేశశ్చ స్వీయ ద్విపక్షీయ సంబంధాన్ ఉచ్చస్తరం నేతుం తత్పరౌ వర్తేతే. అసౌ న్యూయార్క్ నగరే संयुक्त राष्ट्र महासंघ सभाया

0: ప్రసంగే కనాడాదేశస్య విదేశ మంత్రిణా సహ మిలితవాన్. సామాజిక మాధ్యమేన సంసూచయత్ డాక్టర్ జయశంకరః అవదత్ యత్ ఇయం మంత్రణా అతీవ సఫలా ఆసీత్, ఉభౌ దేశౌ చ సంబంధానాం దృఢీకరణాయ కార్యం కురుతః. కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన అద్య నవదిల్ల్యాం రవి అభియాన్ 20-26 నిమిత్తం ద్విదివసీయం రాష్ట్రీయ కృషి సమ్మేళనం సముద్ఘాటితవాన్. కృషి మంత్రాలయ ప్రాహ యత్ అస్య సమ్మేళనస్య ముఖ్యం ఉద్దేశ్యం తావత్ కేంద్ర రాజ్యయోః పారస్పరికం సమన్వయం విధాయ కృష్యుత్పాదనస్య ఉత్పాదకతాయాః కృషకాణాం ఆయస్య చ సంవర్ధనార్థం ఏకాం నీతిం రచయితుం అస్తి. భారత నిర్వాచన ఆయోగః దిల్ల్యాం సంప్రవర్తమానాయాః విశేష గహన పునరీక్షణ యోజనాయాః కాల విపర్యయం అకరోత్. పురుష క్రికెట్ క్రీడాయాం విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ ఇత్యేతయోః భవ్యేన శతకేన గతరాత్రౌ తిరువనంతపురం నగరే ప్రథమాయాం ఏకదివసీయ క్రీడాయాం వెస్టిండీజ్ దళం పరాభూయ భారతేన 8 విజయం సమధిగతం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ రోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 ప్రభాత రేఖల్లో 1000 పడగలు నాటిక ధారావాహిక నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి నిర్వహణ ఎల్ఎం రాజు సరోజ నిర్మలా గారు 17వ భాగం ప్రసారమవుతుంది. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో ప్రముఖ భాషావేత్త విద్యావేత్త సాహిత్యవేత్త సునీతి కుమార్ చటర్జీ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం. ఇక 9:00 ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం హెలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటలు ప్రసారం. 10:00 విజయవాడ నుండి ప్రత్యేక కార్యక్రమం. ఇక 10:15 12:10 12:40 1:30 ఆ తర్వాత 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ. ఇక ఈ మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదాయపు పన్ను సంస్కరణలు సరళమైన పన్ను వ్యవస్థ నుండి బలమైన దేశ నిర్మాణం వైపు అనే అంశం గురించిన విశేషాలు. అనంతరం కళ్యాణం కమనీయం శ్రీమతి మిట్టాలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. ఇక 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం ప్రపంచ రబీస్ అవగాహన దినోత్సవం గురించిన విశేషాలు, అనంతరం సినీ ధమాకా, అనంతరం అంతర్జాతీయ సార్వత్రిక సమాచార ప్రాప్యత దినోత్సవం గురించిన విశేషాలు. ఇక 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల రబీ సాగుకు అనువైన 6 తడి పంటల యాజమాన్యం గురించి అనంతపురం జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం మెట్ట వ్యవసాయ విభాగాధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకర్ బాబు గారి ప్రసంగం వినొచ్చు. ఇక 7:45 వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 8:15 తిరిగి 8:40 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 ఆపద మధురాలు సుమధుర గీతాలు ప్రసారం. ఇక 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలతో కూర్చిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:20 ఆపద మధురాలు సుమధుర గీతాలు ప్రసారం. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటూ ఉన్నారు. శ్రోతలు, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
1: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ ఎ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్. ఏ మెషిన్ క్యాన్ అనలైజ్, ఏ రోబోట్ క్యాన్ అసిస్ట్ బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై ఎ డాక్టర్ టు ద పేషెంట్. ఏన్ అల్గోరిథం క్యాన్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ బట్ పేషెంట్ స్టిల్ నీడ్స్ ఎ డాక్టర్ హూ క్యాన్ లిసన్ అండర్స్టాండ్ రీఅష్యూర్ అండ్ టేక్ ద రెస్పాన్స్.
0: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమాపేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్ కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత,

భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నతస్థాయి సమాపేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్

0: ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్చపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబి అధ్యకుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యకులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్బంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యకుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్పూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యకుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाखा मंत्री राजीव रंजन सिंह ईरोजु పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016లో చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2 బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్టపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు.

0: పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటూ ఉన్నారు.

0: వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్
1: పాలసీ.
2: ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది.
3: ఎల్ఐసి యొక్క జీవనోత్సవం.
4: వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవం తో ఫ్యూచర్ సెట్ అవుతుంది.
5: శ్రోతలు, ప్రభాత రేఖల్లో ఇప్పుడు వేయి పడగలు నాటిక ధారావాహిక నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి నిర్వహణ ఎల్ఎం రాజు సరోజ నిర్మలా గారు 17వ భాగం ప్రసారమవుతుంది, వింటారు.
6: ఆకాశవాణి

వేయి పడగలు. ధారావాహిక నాటకం 17వ భాగం. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజ నిర్మల. జరిగిన కథ కిరీటి శశిరేఖల వివాహానికి అతడి మేనమామ ఒప్పుకుంటాడు. దొంగనోట్లు ముద్రిస్తున్నాడు అన్న అభియోగంపై రామేశ్వరానికి 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మంగమ్మ తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి రామేశ్వరం వల్ల వచ్చిన డబ్బును ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటుంది. గిరికకు స్వప్నంలో శ్రీకృష్ణ దర్శనమవుతుంది. తప్పులు చేసిన స్త్రీలను ఆదుకోవలసిన అవసరం ఉంది అంటాడు ధర్మారావు. వినండి 1000 పడగలు ధారావాహిక నాటకం 17వ భాగం.

0: నాకు స్వామికి ఏమి సంబంధం? నా దారి నాది, ఆయన దారి ఆయనది. నువ్వే చూడు ఆ విగ్రహం ఎలా కనబడుతుందో.
1: అన్నా, అది విగ్రహం కాదు, నిజం పామే. ఇలాంటి దేవాలయాన్ని నేను ఎక్కడా చూడలేదు.
0: అసలు ఆయనవి 1000 పడగలు, ఇక మిగిలినవి 2. నీకు ఇంకో సంగతి తెలీదు, ఇందాక గణాచార్య నిన్ను చెయ్యెత్తి దీవించిందయ్యా.
1: నిజంగా నాది ఎంత అదృష్టం అన్నా. ఆ వస్తున్నాయనేనా జమీందారు బిడ్డ?
0: అవునవును, ఆయనే హరప్పనాయనే వారు, నా దగ్గరే చదువుకుంటున్నారు. కానీ ఈడ్సన్ ద్వారా కూడా చదువు చెప్తున్నాడు. ఆయనకు 1200 ఇచ్చేవారు.
2: బాబుగారు వందనాలు.
0: వందనాలు. చిన్నబాబు గారు, ఈయన కిరీటి.
2: నమస్కారం.
1: నమస్కారం.
0: నా మిత్రుడు, మేమిద్దరం ఆలయంలోకి వెళ్ళాము. ఇతనికి స్వామి 2 పడగలతో ప్రత్యక్షమైనాడు.
2: నిజమే, స్వామి పడగలు నశించిపోయాయి. కాదు కాదు, దేవాలయం నుండి వెళ్ళిపోయాయి అంతే. నన్ను వివాహమాడమంటారు. నేను స్వామి 1000 పడగలు చూడవలసిన వాణ్ణి కానీ 2 పడగలు చూడవలసిన వాణ్ణి కాదు. 1000 పడగలు చూసే అదృష్టం మా తాతలతోనే పోయింది. కాలమహిమ
1: అన్నా, ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడూ ఒకేలాంటి తలగుడ్డ, ఒకేలాంటి అంగి, నిద్ర కూడా ఈ దుస్తులతోనేనా?
0: ఆయన అసలు నిద్రపోతే కదా. హరప్పనాయని వారి తల్లి సరోజినీదేవి గారు చనిపోతూ ఈ దుస్తులు వేసి వెళ్లిపోయింది. నాటి నుండి ఇవే రకం దుస్తులు వేసుకుంటున్నాడు. అంతటి మాతృప్రేమ
1: అన్నా. వదిన రాలేదే.
0: ఆమె నీకొక శుభవార్తను అందిస్తుంది. నువ్వు పినతండ్రివి కాబోతున్నావు. అరుంధతి ప్రసవ వేదనతో ఉంది.
1: ఆహా, ఈయన ఎటువంటి అన్నగారు! భార్య ప్రసవ వేదనతో ఉంటే ఈయన వేదాంతం వెళ్ళిస్తున్నాడు. తప్పు తప్పు, కాలు కాలిన పెళ్లిలా దేవాలయాల వెంట పొలాల వెంట తిరుగుతున్నాడు. ఆందోళన బాపుకోవడానికేనేమో.
0: రామేశ్వర శాస్త్రి గారు మళ్ళీ నా ఇంటికి వచ్చేశారు. నా తండ్రి నా ఇంటికి వచ్చేశారు. పిల్లవాడు మరీ ఎలుక పిల్లంతున్నాడు అంది మంగ. తమ్ముడు పసరిక, ఏమిటా దూకుడు? ఒక్క ఉదుటిన మీద పడ్డావు. ఏమో సంతోషం, బాబాయి అయినావనా? పద పద, నీతో వస్తా పద. పూస బియ్యం లేవు, మొక్కజొన్న కండెలు లేవు, పెసరకాయలు లేవు. సరే మళ్ళీ వస్తాలే. పిచ్చి నాగన్న పరుగెత్తుకెళ్ళి పాముని ఒడిసి పట్టుకుంటున్నాడు. అది బుస్సును కరిచింది. వీడు దాన్ని తోకతొక్కాడే. కిలకిలా నవ్వుతున్నాడు. ఏం ఆటలో ఏమిటో. మేము ఎప్పుడు వచ్చినా పాములు కనిపించవు. పసరికతో వస్తే అన్నీ పాములే, అన్నీ పెట్టలే.
3: ధర్మం.
0: ఏం రాఘవ,
3: 2 ఏళ్ళు చెరసాల్లో పడిన కష్టమంతా మీ ఊళ్ళో 2 నెలలుంటుందో తీరిపోయింది. కూర, గేదె పెరుగు, ఉతికారేసిన మడత పంచలు, పైభోగం అంటే రాఘవరావుదేనో.
0: రాఘవ, నేను ఏం తింటే అదే పెట్టాను. జైల్లో అంత కష్టపడి వచ్చావు, నీకు ప్రత్యేక వసతులు ఏమీ ఏర్పాటు చేయలేకపోయాను. ఇందుకు బదులుగా నీతో అప్పుడప్పుడు వచ్చి నీకు ఆయాసం వచ్చినప్పుడల్లా నీ మాట అందుకొని కళ్ళు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్ అని పాడతాలే.
3: అది పెద్ద సాయమే. ఎంతో కష్టపడి సంపాదించుకొని కళ్ళు పాకల్లో పోస్తున్నారు.
0: నిజమే రాఘవ, నీతో వచ్చి పాకల్లోని ఆ పిల్లలు, ఆడవాళ్లు ఈ తాగుబోతులతో ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని అగసాట్లు పడుతున్నారో చూస్తున్నాను. అన్నీ అర్థం చేసుకుంటున్నాను. రాఘవ, నీ శరీరంలో కండ క్షీణించిన మద్యపాన నిషేధ ప్రచారం అఖండంగా చేస్తున్నావు. 100లో 10లన్నా మారుతున్నారు.
3: నా కోసం రాజబంధువులు వలలు వేసే ఉంచారు. మళ్ళీ ఇవాళ రేపో నేను నా కటకటాలు. ధర్మ, నీ సహచర్యం మళ్ళీ ఎన్నాటికి లభిస్తుందోరా?

0: అన్నా, రాధాపతి అని ఉండేవాడు గుర్తుందా? మహారాష్ట్ర గాయని బిజలిని పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట వెళ్ళాడు.
1: అవునవును, బాగా గుర్తుంది. ఆమె గొంతులోని తీయదనం అంత తేలిగ్గా మర్చిపోతామా? ఆయన ఎక్కడ కనిపించాడు?
0: ఈ ఊర్లోనే కుమారస్వామి ఇంటి దగ్గర మన గ్రామలక్ష్మి ఉంది.
1: అంటే?
0: అన్నా, ఈ పేరు నేను పెట్టలేదు, కుమారస్వామి అంటూ ఉంటాడు. అదే గ్రామలక్ష్మి అంటే మంగమ్మ గారు.
1: ఎవరు? జోష్యుల భార్య మంగమ్మ? ఇదిగో కుమారస్వామి, కుమారస్వామి, ఆగాగు.
2: గురువుగారు, మీరు ఇవాళ తప్పనిసరిగా మా ఇంటికి రావాలి. మా పంకజమ్మ గారు, శ్యామల మిమ్మల్ని గురించి కలవరిస్తున్నారు.
1: అలాగే అలాగే.

0: అప్పుడే వచ్చారే, కుమారస్వామి వాళ్ళ ఇల్లు మిమ్మల్ని వదిలిందా?
1: నా భార్య నన్ను బ్రతకనియదు, మళ్ళీ వస్తాను, ఇప్పటికి వదులు అంటే మరీ బిగుసిపోబోయింది.
0: ఏమిటి ఇల్లా?
1: ఎలాగోలా వదిలించుకుని వచ్చాను. ఇదిగో కుమారస్వామి ఇంట్లో ఇంకో కొత్త పురాణం తెలుసా?
0: ఆ పురాణాలన్నీ మీ వంటి పండితులకి. నన్ను నా పిల్లాడు క్షణం వదలడు, ఒక్క పని చేసుకొని ఇవ్వటం లేదు. పప్ప, ఒకటే ఏడుపు, ఇటు వంటే చేయనా అటు పిల్లవాడిని ఆడించుకోనా? మీ వల్ల పూచిక పుల్లంత సాయం అందదు. ఇంతకీ స్కంధ పురాణం ఏమిటట?
1: స్కంధ పురాణమా? ఆహా, కుమారస్వామి చెప్పిందే. కుమారస్వామి మా కాలేజీలో చదువుకుంటున్నాడు. వాడి చుట్టూ 3 ప్రేమ కథలున్నాయి.
0: అమ్మో,
1: ప్రేమ కథలంటే కిరీటి శశిరేఖ వంటివి కాదు.
0: అలా ఎలా అనుకుంటానండి? అలాంటి వాళ్ళు కోటికొక్కరు.
1: రాధాపతి ఇద్దరిని ప్రేమించి కారణాంతరాల వల్ల మళ్ళీ 3 ప్రయత్నం చేస్తున్నట్ట. ఈసారి మన జోసుల భార్య మంగమ్మట.
0: అయ్యో,
1: ఇదొకటి. ఇకపోతే కుమారస్వామి పంకజమ్మ గారి కూతురు శ్యామలను ప్రేమిస్తున్నాడు, అది అన్నమాట.
0: ఆ మంగమ్మ
1: ఇప్పుడు ఆమె చాలా తెలివిమీరిందిలే. ఎన్ని విషయాలు ఆకలింప చేసుకుంది. ఆమె దగ్గర రాధాపతి కాక మరొక సేవకుడు కూడా ఉన్నాడు. అతను కొద్దిగా ఆడదానిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉత్తరీయాన్ని ఇదిగా ఇలా పమిట్లాగా వేసుకుంటాడు.
0: అబ్బా, ఎందుకొచ్చిన దిక్కుమాలిన సంగతులండి ఇవన్నీను.
1: అరుంధతి, అందరూ గిరికిలాగా భక్తులుగాను, శశిరేఖలాగా దివ్య ప్రణయినిగాను, అరుంధతిలాగా పతివ్రతగాను ఉండరు. కొంతమంది అభాగినులు కూడా ఉంటారు. అనేక కారణాల వల్ల, లోభాల వల్ల, మోసాల వల్ల కట్టుదప్పి ఉంటారు. వారి పట్ల కూడా మన బాధ్యతను మర్చిపోకూడదు.
0: ఓహో, అయితే ఈ రకమైన సంఘసేవ కూడా మొదలు పెట్టారన్నమాట. ధర్మమూర్తులు,
1: మరి
0: మీకు ఏది సరైందని తోస్తే అది చెయ్యండి. మధుర సంగీతం విన్నాక గార్ధప స్వరాన్ని ఆస్వాదించలేం కదా.
1: ఇదేం ప్రతివ్రత అండి బాబు? అస్తమానం మొగుణ్ణి హద్దుల్లో పెట్టాలని చూస్తుంది. నేనేం చెబితే అది చిత్తం పతిదేవ అని వినాలి గాని.
0: నేను ఆ రకం పతివ్రతను కాదు సుమండి. ఇదిగో ఇక పడుకోకపోతే, అబ్బా, రేపు పొద్దున నేను అస్సలు లేవలేను.
1: సరే సరే సరే.

0: ఏమండి, మీరు రాజావారి కాలేజీలో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నానన్నారు కదూ?
1: అవునవును, ముందు ఈశ్వన్ దొరగారు ఇద్దామనే అనుకున్నారు.
0: అంటే అయిపోయిందా? ఏ
1: అయినట్లే అయిపోయింది. నారాయణరావు గారు దొరగారికి లేఖ రాశారట, నేను తోటి ఉపాధ్యాయులతో పోట్లాడతానట, విద్యార్థులను రెచ్చగొడతానట,
0: అయ్యో,
1: వాళ్లతో స్నేహంగా ఉంటానట. ఇంకో పెద్ద అభియోగం ఏమిటో తెలుసా? తరగతిలో పెద్ద గొంతుతో పద్యాలు చదువుతానట.
0: బాగుంది. ఏదోలేండి, బుల్లి జమీందారు గారి ధర్మం అని భక్తికి లోటు లేదు కదా.
1: అవునవును, నారు పోశాడు కదా, నీరు పోయాక ఏం చేస్తాడు? భగవంతుడే ఆశ్రిత పక్షపాతి అయినప్పుడు కాలేజీ కమిటీ వాళ్ళెంత. ఆయన గారు మోక్షాన్ని ముద్ద చేసి గుప్పెట్లో పెట్టుకుని గోలు గోలుమని ఏడ్చిన వాళ్ళకి తలో పెసరంతా మొహాన్ వేస్తాడు.
0: పోన్లేండి, మనదేదో మనకు వస్తుంది.
1: కాదు కాదు, మనకు వచ్చిందే మంది.
0: సరేలేండి, ఏదో ఒకటి కాసిన సీస పద్యాలు చదువుకోండి. శ్రీనాథునివో పోతనవో.
1: నన్ను రెచ్చగొడితే నీకేమిటి లాభం?

0: శ్రీనాథుని సీసాలంటే నాకు మంచి అభిప్రాయం లేదు. అసలు సీసాలను ఆయన పాడు చేశాడు.
1: మద్యం సీసాలు అయితే పర్వాలేదు కదూ మీకు, మీ రాఘవకు.
0: ఇదిగో నీతో నేను వాదించలేను గాని రాధాపతి రేపు పంకజ గారింటికి రమ్మన్నాడు. అక్కడ శ్యామల వీణ వాయిస్తుంది, కుమారస్వామి పద్యాలు చదువుతాడు.
1: మరి మంగమ్మ గారు
0: నిజంగా సూక్ష్మగ్రాహి, కళ్ళతోనే వినేస్తుంది. ఆమెలో ఒక వ్రతం కనిపిస్తుంది అరుంధతి. ఏదో మంచి పని చేయాలనే తపన, తప్పు చేశానని వ్యథ. తనను తాను శిల్పంలాగా చెక్కుంటోంది.
1: వేమన స్త్రీ రూపం ఎత్తాడు అనుకుందాం, ఎప్పటికైనా తప్పు తెలుసుకున్న వాళ్ళు ధన్యులేనండి. పుణ్యక్షేత్రాల్లో అపరాధ క్షమాపణలు చెప్పుకుంటుందిలేండి.
0: నిజంగా అదే జరుగుతోంది. మంగమ్మ గారు తీర్థయాత్రలకు వెళ్లారు. ఎంతైనా సుబ్బన్నపేటలోని దైవం ఆమెను సన్మార్గంలో పడేస్తున్నాడు. సరే సరే, ఇంకో విషయం చూడు. నాగన్న కొడుకు వెంకటరత్నం లేడు, ఆయన స్వామికి సప్తాహం చేస్తున్నట్ట. తండ్రి సంపాదన, తన సంపాదన కలిపి నాలుగో వంతు అన్నదానాలకు, స్వామి వైభోగానికి వెచ్చిస్తాట.
1: అబ్బో, పెళ్లికి బిచ్చం, కాకి ఎంగిల్ చెయ్యి వెదల్చని వెంకటరత్నం అంత పని చేస్తున్నాడు. అయితే ఇంకనే మళ్ళీ కూచిపూడి నాటకాలు, పురాణాలు, భజనలు, హరికథలు, అబ్బో అన్ని జరుగుతాయన్నమాట.
0: కానీ ఎన్ని జరిగితే నువ్వు ఇల్లు కదలడానికి లేదు కదా, పసివాడు ఏడవడు.
1: అదేం లేదు, అత్తయ్య దగ్గర పడుకోబెడతాను. గిరికని, రథంతర్ని, శశిరేఖని కూడా రమ్మంటాను.
0: సరే సరేలే, నీ పసివాడిని అత్తయ్య దగ్గర పడుకోబెడతావు, నా పసివాడు నా ఉత్తరయం వదలడు కదా. ఈ 7 రోజులు గిరిక, హరప్ప, అహర్నిశలు సప్తాహం పందేళ్లలోనే ఉంటారు.
1: మీ పసివాడు అంటే హరప్ప నాయనిం వారా? బాగుందండి. అసలు ఏమైనా సరే మీ అదృష్టమే అదృష్టం. ఒక చేత్తో హరప్ప నాయనిం వారిని, మరో చేత్తో గిరికను ఉద్ధరిస్తున్నారు.
0: అవునవును, ఆ ఇద్దరిని ఉద్ధరిస్తున్న నన్ను నువ్వు ఉద్ధరించటంలా. సరే గాని కుమారస్వామి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది. ఎందుకంటే కిరీటిలాగానే ఇతను కూడా గురువుగారు గురువుగారు అంటూ నా మీద అభిమానం పెంచుకున్నాడు. సంస్కృతాంధ్ర భాషల్లో పంచకావ్యాలు చదివాడు కూడా.
1: కిరీటి పెళ్ళంత కష్టమవుతుందంటారా?
0: శ్యామల వాళ్ళమ్మ పంకజం గారు కొంచెం ఊగుతున్నారు. ఇంకొకడొచ్చాడు చక్రవర్తి అని, కుమారస్వామికి పోటీ.
1: ఓహో,
0: నిన్న అందరం కూర్చుండగా ఒక బాణం వేశాలే, ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.
2: గురువుగారు,
1: అదిగో వచ్చేశాడు మీ శిష్య పరమాణువు.
0: రా రా కుమారస్వామి రా. ఏమిటి సంగతులు, ఏమంటున్నాడు మన సార్వభౌముడు?
2: చక్రవర్త, నిన్న మీరు వేసిన ప్రశ్నకు అతని గుండె బద్దలైంది.
0: అవునవును, పంకజమ్మ గారు కుమారస్వామికి శ్యామలకు ఎప్పుడు పెళ్లి చేస్తారు? వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు కదా అని అన్నాను. అతని మొహం పెనం మీద పేలగింజలాగా మాడిపోయింది. పంకజమ్మ గారికి కూడా ఇష్టమే అన్నాను.
2: తెల్లవారులు నిద్రపట్టలేదు, మీరు ఉత్తరాలు కూడా రాసుకున్నామని చెప్పారు కదా, ఆ ఉత్తరాలు చూపమంటాడు. మా చుకి ఒకటి చూపించా, ఇంకా చూపించమంటాడు. అవి చూపించకూడదు, అతి రహస్యం అని చెప్పా. ఇహ చూసుకోవాలి, ఏం చెయ్యాలో తోచలేదు. ఎంతో ఆస్తితో పాటు అందమైన పిల్ల దక్కుతుందనుకున్నాడు. కానీ గురువుగారు, మీరంటే చిర్రుబుర్రులాడుతున్నాడు. మీరు ఇవాళ కూడా రావాలి గురువుగారు.
0: కాదు కాదు, 4 నాళ్ళైన తర్వాత వస్తాలే. నీకు తెలీదు, మందు పనిచేసేందుకు సమయం పడుతుందయ్యా. అరుంధతి, నేను వెళుతున్నాను, తలుపేసుకో.
1: ఆ ఇంటికేనా? చూడండి, అలాంటి చోట్లకు వెడితే మటుకు స్వామి మీ వంక కూడా చూడడు.
0: స్వామి పంపకుండా నేను ఎక్కడికి వెళ్ళగలను?
1: ఆహా, అంతా దైవేచ్ఛేనా? మీ ఇచ్చ ఏమీ లేదంటారు.
0: నా ఇచ్చ ఒక్కటే, గిరిక పసరిక వీరితో గడిపాక మిగిలిన సమయం ఏం చెయ్యాలి? నా కొడుకు రామేశ్వర శాస్త్రి కూడా నా పక్షం కాదు, వాడు నీ పక్షమే. పాపం ఆ బడుగు జీవులు నేను ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు.

0: రండి రండి గురువు గారు, మేమంతా మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం. మీరేమో ఎప్పుడో పండగ నాడు పిండి వంటలా వస్తారు.
1: ఇంకా నయ్యం భోగిమంటన్నావు కాదు.
0: కొందరికి అంతేలేండి, ఏదేమైనా మీరు లేకపోతే ఏదో పెద్ద వెలితిగా ఉంటుంది.

0: మా చక్రవర్తికి మరీను.
1: ఈసారి మీరు పద్యాలు చదవకుండా వెళ్ళటానికి వీల్లేదు అంతే.
0: ఇందుకు చక్రవర్తి గారేమంటారు? కవిత్వం అంటే మన దేశంలో ఏముంది? ఇప్సన్, బెర్నార్డ్ షా మొదలైన వారి నాటకాలు వంటివి చూపించమంటారు, అంతేనా?
1: అలా అనకండి. ఆయన ఎంత కోపంగా ఉన్నారో చూసారా? హ్యూగో, డ్యూమాస్, హార్డీల సంగతి మరిచారా ఏమిటి?
2: మీరు ముఖ్యమైన విషయం దాటేస్తున్నారు. రెండు జాతులు రెండు భిన్న భావ పునాదులపై ఆధారపడి ఉన్నాయి. మనం కర్మ, ప్రారంధము, పునర్జన్మ, త్రింశత్కోటి దేవతలు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులయందు ఆత్మ ఉన్నది అంటాం. ఇవి ఈ సంఘానికి, జాతికి ముఖ్యాలు. వారికి అవి లేవు. మన పూర్వీకులు విచారించిన మార్గం వేరు, వారి పూర్వీకులు విచారించిన మార్గం వేరు.
0: ఇంత చక్కని విషయం మాకందరికీ ఎందుకు తట్టలేదు?
2: ఇంకా చూడండి, దైవము అన్న, గాడ్ అన్న అర్థం ఒకటే. ప్రతి శబ్దానికి వారి అర్థము వేరు, మన శబ్దార్థము వేరు. దేవుడు అనే శబ్దాన్ని చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు. వారికన్నా ఉన్నతాధికారి కూడా ఉన్నాడు, అదే పరబ్రహ్మం. ఇక గాడ్ను చూడండి, ఆయన్ని మించిన వాడు లేడు. అన్నిటికీ అతడే హేతువు. లోకమంతా అతని లీల. మనం సర్వవ్యాపిగా భగవంతుణ్ణి భావిస్తాం.
3: అవును, బాగా చెప్పారు.
0: ఈ మధ్య మంగమ్మ గారు చాలా భాషలు నేర్చుకుంటున్నారు, సంగీత ప్రవేశ పరీక్షకు కూడా తయారవుతున్నారు. ఎన్ని విద్యలలో ఆరితేరుతున్నారో. పూర్వపు ముతక చీరల మంగమ్మ గారు కాదు, ముఖములు వేసిన బర్మా చెప్పులు, కళ్ళద్దాలు, పక్క పాపిట, ఆరు జతల బంగారు గాజులు, అన్నీ నాగరికత చిహ్నాలే. ఏమండి మంగమ్మ గారు, మళ్ళీ మీరు సినిమా హాల్ నడుపుతారా?
3: అవును, అంతేకాదు ఒక నాటక సమాజాన్ని కూడా నడుపుతాను.
1: మీరు నాటకాల్లో వేషాలు వేస్తారు కదూ, మీకు రానిది ఏదీ లేదనుకుంటా. ఒక్క సంవత్సరంలో మీలో ఇంత మార్పా? అగస్త్యుడు సముద్రాన్ని పుక్కిట పట్టినట్లు విద్యలన్నింటినీ మీరు పుక్కిట పట్టేశారు.
0: మరీ అంతగా పొగడుకు, ఇప్పటికే చెట్టెక్కి కూర్చుంది.
3: మా మొదటి నాటకం సారంగధర.
0: అవునవును, మీరు చిత్రాంగి, రంగావధాని సారంగధరుడు, ఎవరో పెద్ద నటుడు రాజరాజ నరేంద్రుడు. రాధాపతి గారు కోపంగా చూడకండి, ఆమె బానే ఉన్నారు.
3: కుమారస్వామి ఏమన్నా నాకు కోపం రాదు.
0: ఎందుకనో,
3: కొన్నిటికి కారణాలు చెప్పలేము అంతే.
1: అందరూ కలిసి ధర్మారావు గారిని పద్యాలు చదవకుండా చేశాం.
0: గురువుగారు, వదిని గారికి తెలుగు వైద్యం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది?
2: కొద్దిగా నెమ్మలించిందనే చెప్పాలి. తను ఉండి వెళ్లి వచ్చినప్పటి నుంచి బెంగపడింది.
1: ఉండిలో ఏమి ఉండెను?
2: అక్కడ ఒక చిన్న అరుంధతి ఉండెను. ఇద్దరి ప్రాణాలు ఒక్కటే నా ప్రాణాలు తీస్తున్నారు.
0: అనగా?
2: మేము వచ్చేసిన తర్వాత చిన్న అరుంధతి అన్నం తినలేదట. మళ్ళీ అన్నం అలవాటు చేసేసరికి వారికి తల ప్రాణం తోక్కొచ్చింది. చిన్న అరుంధతి అంటే నా మిత్రుడు పశుపతి అనసూయల కుమార్తె. ఆ పిల్లకు అరుంధతి అన్న పేరు పెట్టారులేండి. తన పేరు అయ్యేసరికి నా భార్యకు ఆ పిల్లంటే తాదాత్మ్యం కలిగింది. ఆ పిల్లకి మేమిద్దరం అంటే అమితమైన అభిమానం, మా అబ్బాయి అంటే ఎంతో ముద్దు ఏర్పడింది.

0: ఊరికే ఆ కన్నీళ్ళు ఏమిటా రుద్ధతి? మరీ పసిపిల్ల అవుతున్నావా?
1: కాదండి, ఆ ఊళ్ళో ఉండగా నాకు ఒక కల వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు రెండు తలలతో కనిపించాడండి. ఒక్క క్షణంలో ఒక్క తలే ఉంది. రెండో తల కోసం పట్టి పట్టి చూశానండి. దాని వెనకే ఇంకో తల కనిపించింది. మూడు తలలా అనుకున్నాను, కానీ రెండే. నాకు ఈ కలకు అంతరార్థమే తెలియటం లేదండి. రెండు కనిపించి ఒకటి మాయమై మళ్ళీ వెనకగా ఇంకో తల రావడం ఏమిటి? అసలున్నది ఒకటా, రెండా, మూడా? ఏమీ అర్థం కావటం లేదు.
0: కానీ ఉన్నది రెండేనే. అవును, ఈ కల తెల్లవారుజామున వచ్చిందా?
1: లేదు, ఇంకో జాముంది.
0: అంటే స్వప్న ఫలితం కొంత ఆలస్యం కావచ్చును. అయినా దీని అంతరార్థం ఏమిటి? సరేగాని అరుంధతి, వశిష్ఠుడు పుత్రశోకంతో నదిలో పడి మరణిద్దాం అనుకున్నట్ట. వెంటనే నది 100 పాయలుగా చీలిందిట. వశిష్ఠుని 100 మంది కొడుకులకు గాను 100 పాయలైంది ఆ నది. అందుకే ఆ నది శతద్రువు అయింది.
1: సరి సరి, వశిష్ఠుని ఆశ్రమధేనువు నీయనన్నాడని విశ్వామిత్రుడు బలవంతంగా ఆవును తోలించుకుపోతుంటే నందిని ఒళ్ళు విదిల్చింది. శరీర రోమ కోపం నుంచి సహస్రాధికంగా సైన్యం పుట్టుకొచ్చింది. నాకు తెలుసండి కథలు. నేనేమైనా చిన్న బిడ్డనా ఆ కథలు కాకరకాయలో విని మనసును మళ్లించుకోవడానికి? చెప్పండి, నేను వెళ్ళనా? చిన్న అరుంధతిని ఇక్కడికి రప్పిస్తారా? చెప్పండి.
0: ఆ కథ పని చేయలేదన్నమాట. సరే, ఇంకొక కథ చెప్తాను.
1: ఏమి అక్కర్లేదు, మా అన్న పశుపతి చెప్పాడు కదా, నేనే దానికి బుద్ధులు గరపాలని.
0: అరుంధతి, నీకే చీరలు నగలు తేలేక బాధపడుతున్నాను, అది కూడా ఎందుకు?
1: నాకేమీ తేవద్దండి, దానికే తండి. నిజం చెప్తున్నాను, నా కోపిక ఏమాత్రమూ లేదు, రోజు రోజుకి తగ్గిపోతోంది. మందులు దారి మందులదే గాని ఎక్కువ రోజులు బతకనని తెలిసిపోతోంది.
0: అరుంధతి,
1: నీవు లేక నేను లేను అని మాత్రం అనకండి, మీరుండాలి. చిన్ని దానికోసమైనా మీరుండాలి, మన చిన్నవాడి కోసం ఉండి తీరాలి. ఏమండి, మీరు దాన్ని చక్కగా చూసుకోవాలి సుమా.
0: అంత బెంగ పెట్టుకోక అరుంధతి, వేణుగోపాల స్వామి కళ్యాణానికి పశుపతి అనసూయ వస్తారు కదా, అప్పుడు ఆ పిల్లను క్షణం వదలొద్దులే. ముద్దులు మురిపాలు అప్పుడు చూసుకో.
1: సరే, ఆ రోజు మీ జేబులో 50 రూపాయలు మా అన్న పెట్టాడు.
0: అవును,
1: నాకు చాలా బాధేసిందండి. మా నాన్న నుండి మీకు 1 రూపాయి కూడా లాంఛనంగా రాలేదు. పశుపతి లాంటి మామే ఉంటే మీరు ఇంకా సుఖపడేవారు.

0: గణాచారి నాలుగు వైపులా వేప మండలి వేసింది.
1: అదిగో దేవాలయానికి నాలుగు వైపులా ఇల్లు అంటుకున్నాయి, అగ్నికి ఆహుతాయిపోతున్నాయి.
2: అమ్మా అమ్మా, కష్టపడి ఇంట్లో సామాను బయటకు తీసుకురాకు. 25,000 ఇల్లేపోతే 200-300 సరుకులు పోతే అనవసరంగా కష్టపడకమ్మా. అంతగా అయితే పచ్చడి జాడీలు తెచ్చుకో. ధర్మము, అగ్ని, తస్కరుడు, రాజు ఈ నలుగురు అన్నదమ్ములు. ధర్మానికి అన్యాయం జరిగితే ఈ ముగ్గురు ఊరుకోరు. అగ్ని తగలబెడుతుంది, తస్కరుడు దొంగిలిస్తాడు, రాజు పన్నులు వేస్తాడు. అరుంధతి, ఇంకో ధర్మారావు పుట్టాడు. కుమారస్వామి శ్యామల వాళ్ళ అబ్బాయికి ధర్మారావు అని పేరు పెట్టారు.
3: ఏటో, ఎంతో మందికి మనవాళ్ళు పుడితే గాని వాళ్ళ పేరు పెట్టుకోరు. మీకు నాకు మనం ఉండగానే మన పేరు పెట్టేసుకుంటున్నారు. అవును, కళ్యాణోత్సవాలు ఇంక 5 నెలలున్నాయి కదూ.
2: అవును అరుంధతి, అంతా భగవంతుని దయ. ఇన్నాళ్ళకి హరప్పా గిరికల కోరిక నెరవేరుస్తున్నాడు. హరప్పా తను కళ్యాణాలు చేయించడానికే పుట్టాననుకుంటారు. గిరిక తనకు కళ్యాణంతో బ్రతుకు తెల్లవారుతుంది అనుకుంటుంది. అటు మంగమ్మ గారు కూడా 1,000 కళ్ళతో ఎదురు చూస్తోంది, స్వామికి ఎన్నో చేయించాలనుకుంటోంది.
3: వాలెలా ఉన్నాడు? మంగమ్మ గారు కోతిని పెంచుకోవడం ఏమిటి, దానికి వాలి అని పేరు పెట్టడం ఏమిటి?
2: మనక్కపి అన్నారు శంకరులు. తన మనస్సునే కోతికి ప్రతిరూపంగా వాలిని దృష్టిలో పెట్టుకుని యోగ సాధన చేస్తోంది.
3: అయితే ఆవిడికి మీరే గురువు. నా మాట నిజమే కదూ.
2: గురువో బరువో నాకు తెలీదు. క్రమక్రమంగా ఆమెలోని చెడును తొలగించుకుంటోంది. ఆమెకు నా మాటలు బాగా ఉపయోగపడ్డాయి.

0: కుమారస్వామి, దొరల సంగతి జమీందారుల సంగతి మనం మాట్లాడకూడదు.
1: కానీ ఊరు ఊరంతా చెప్పుకుంటోంది, రంగారావు గారి దొరసాని శశిని వెళ్ళిపోయిందని, రంగారావు గారు సింహళం నుంచి మరొక లంకిణిని సివిల్ మ్యారేజ్ చేసుకుని తీసుకువచ్చారని.
0: అవును, ఆమె అంటే శశిని సుబ్బన్నపేట వచ్చారు. ఆమె వెళ్ళి 2 ఏళ్ళు.
1: అవునా, 2 ఏళ్ల నుంచి లంకిణి ఉందా?
0: అవును, నెలకు 500 మనోవృత్తి పంపించేందుకు రంగారావు గారికి బియాట్రిస్ కి ఒప్పందం జరిగింది.
1: అయ్యో,
0: కాని రంగారావు గారికి ఏదో మహావ్యాధి వచ్చిందిట.
1: అయ్యయ్యో,
0: శశిని సరోజినీదేవి గారి జవహరి అంతా సంగ్రహించి 20 లక్షల రొక్కం తీసుకుని దాచుకుందిట. ఒకనాడు తండ్రికి ఎక్కువైనప్పుడు హరప్ప తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వ్యాధి వచ్చినప్పటి నుంచి హరప్ప అంటే తండ్రికి అమితమైన ప్రేమ కలిగిందిట.
1: పాపం, ఆ బిడ్డకు ఇన్నాళ్లకు తండ్రి ప్రేమ లభించిందన్నమాట.
0: శశిని తాను తన దేశం వెళ్లి ఈయనకు వ్యాధి తగ్గిందని తెలియగానే వస్తానన్నదిట. రంగారావు గారు కూడా అంగీకరించారు. దివాన్ని పిలిచి ఆమె దగ్గర 20 లక్షలు, మొదటి భార్య నగలు ఉన్నాయని, అంత ధనం పోకుండా చూడమన్నాడు. కాని ఈయన ఏమీ చేయలేకపోయాడు. కాని హరప్పనాయని వారు ఆమె దగ్గరకు వెళ్లి మా తల్లి నగలు మాత్రం తిరిగి ఇచ్చేయమని అడిగారు. శశిని ఆ నగలను హరప్ప వారికి ఇచ్చేసింది. హరప్పనాయని వారు కోటలో అధికారం నడుపుతున్నారు, అప్పులన్నీ తీర్పించేశారు.
1: ఇక కళ్యాణములు జరిపిస్తున్నారు, తల్లికి నాయనమ్మ గారికి కర్మలు జరిపించి అశౌచం నుండి బయటపడ్డారు.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 17వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు పాత్రధరులు ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, జోస్యులు శ్రీ సిహెచ్ సురేందర్రాజు, రామేశ్వరం శ్రీ వైవిఎస్ఎన్ పాత్రో, కిరీటి శ్రీ కృష్ణార్జునరావు వెన్న, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, గిరిక శ్రీమతి జి శిల్ప, మంగమ్మ శ్రీమతి ఎం కృష్ణకుమారి, కుమారస్వామి శ్రీ వై మల్లికార్జునం, శ్యామల శ్రీమతి కె మాధవి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. శ్రోతలు, ప్రతి ఉదయం ఓ కొత్త ప్రారంభమైతే ప్రతి మంచి పాట మనసుకు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మరి ఆ ఉత్సాహాన్ని, ఆ మాధుర్యాన్ని మీకు అందించేది ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. కనుక కాఫీ పరిమళంతో కలిసిపోతూ ఉదయపు చల్లని గాలికి తోడై మీ హృదయ స్పందనలకు స్నేహితులయ్యే ఆ మధుర గీతాలను ఇప్పుడు ఆస్వాదిద్దాం. మరి శ్రోతలు, ఉదయరాగంలో ఇప్పుడు జులై చిత్రంలోని ఈ

అటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. టిప్పు మేఘ శ్రీచరణ్ తమ గాత్రంతో ఈ పాటకు మరింత జోష్ను తీసుకువచ్చారు. మరి ఆ చిలిపి సందడిని, ఉత్సాహభరితమైన స్వరాలను ఆస్వాదిద్దాం.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం వింటూ ఉన్నారు మరి శ్రోతలు. ఉదయరాగంలో ఇప్పుడు వాల్తేరు వీరయ్య చిత్రంలోని ఈ మాస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యాన్ని అందించడమే కాకుండా స్వరాలు సమకూర్చారు. నకాష్ అజీజ్, దేవిశ్రీ ప్రసాద్, హరిప్రియ తమ ఉత్సాహభరితమైన గాత్రాలతో ఈ పాటకు మరింత జోష్ను తీసుకువచ్చారు. మరి బాస్ వచ్చేసాడంటే సందడి ఎలా ఆగుతుంది? మరి ఆ మాస్ జోష్ను ఇప్పుడు ఆస్వాదిద్దాం.

0: వచ్చే వీరయ్యా.
1: అది పార్టీ.
2: శ్రోతలు ఉదయరాగం వింటూ ఉన్నారు. మరి ఉదయరాగంలో ఇప్పుడు మారి చిత్రంలోని ఈ పాటకు పో ధనుష్ సాహిత్యాన్ని అందించగా అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ధనుష్ శ్రీవర్ధిని తమ ఉత్సాహభరితమైన గాత్రంతో ఈ పాటను మరింత సందడిగా మలిచారు. మరి మాస్ బీట్కు మనసు తాళం వేయాల్సిందే. మరి విందామా?

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: నూట మూడు పాయింట్ రెండు 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం వింటూ ఉన్నారు శ్రోతలు. ఉదయరాగంలో మరి ఇప్పుడు శతమానం భవతి చిత్రంలోని ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా మిక్కీ జే మేయర్ మధురమైన స్వరాలను సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర తమ హృద్యమైన గాత్రాలతో ఈ పాటను ప్రాణం పోశారు. ప్రేమలోని ఆ మౌనానుభూతిని, మనస్సులోని ఆ మధురమైన అల్జడిని ఆస్వాదిస్తూ విందామా మరి.

శ్రోతలు, ఉదయరాగం వింటూ ఉన్నారు. మరి ఉదయరాగంలో ఇప్పుడు మణిశంకర వరప్రసాద్ చిత్రంలోని ఈ పాటకు భీమ్ సిస్రోలియో అందించిన ఉత్సాహభరిత స్వరాలు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సౌరభం, బాబా సెగల్ గాత్రంలోని ఉల్లాసం ఇవన్నీ కలిసి ఈ గీతాన్ని శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయి. అడుగులో లయ, లయలో ఉత్సాహం, ఉత్సాహంలో అభిమానుల ఆనందం. ఇప్పుడు ఈ ఉత్సాహాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది ఈ హుక్ స్టెప్.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం వింటూ ఉన్నారు శ్రోతలు. మరి ఉదయరాగంలో ఇప్పుడు బీస్ట్ చిత్రంలోని ఈ గీతానికి తెలుగు సాహిత్యాన్ని శ్రీ సాయి కిరణ్ అందించగా అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటను అనిరుద్ రవిచందర్ జోనితా గాంధీ ఉత్సాహభరితంగా ఆలపించారు. వినగానే అడుగులు కదిలించే తాళంతో మనస్సులో సందడి పుట్టించే ఈ మాస్ బీట్ ను ఇదిగండి ఇప్పుడు మీకోసం.

శ్రోతలు, ఈనాటి ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం మీ ఉదయాన్ని ఆహ్లాదంగా మార్చిందని భావిస్తూ రేపటి ఉదయరాగంలో మరిన్ని మధురమైన చిత్రగీతాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటూ ఉన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
1: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచార లేఖను వింటారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి, తిరుపతి జిల్లా. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడి, క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని పిలుపునిచ్చిన రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో పాత్రికేయులతో సీఎం మాట్లాడుతూ, ప్రతి భక్తుడికి ఎల్ఐసీతో కలిసి బీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని, ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని నిర్ణయించామన్నారు. ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు ఇక్కడ మరణిస్తే వారికి 2 లక్షల ఆర్థిక సాయం అందించేలా ఈ బీమా వర్తింపచేస్తారన్నారు. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5,000 దేవాలయాలను నిర్మించాలన్న ఆలోచన ఉందని, శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో అనుసంధానమై ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం కేంద్ర మంత్రులకు ఆలయంలోని రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమృద్దిగా వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిందని అభినందించారు. ఈ సంవత్సరం ప్రమాదకర స్థాయిలో వాతావరణం నెలకొందని, అక్టోబరు ముగిసేలోపు వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఇప్పటికే మోదీ నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్దితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆర్థికంగా స్వావలంబన చేకూర్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ కార్యశాలను నిర్వహిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ వర్క్షాప్కు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మహిళా సంఘాల ద్వారా లాక్పతి దీదీ వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తూ ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న మహిళలను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సమిష్టి కృషితో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు. గరుడ సేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించామని, గరుడ సేవ రోజు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు బ్రహ్మోత్సవ ప్రదర్శనకు అవకాశం కల్పించామని, వాహన సేవల ముందు 7871 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారని చెప్పారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్ఎస్సీ టీపీసీ సివిల్ 2025 బ్యాచ్కు చెందిన 581 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకోగా, ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలను మంత్రి అందజేశారు.

0: జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటూ ఉన్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్రోతలు, ఈనాటి రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో ప్రముఖ భాషావేత్త, విద్యావేత్త, సాహిత్యవేత్త సునీతి కుమార్ చటర్జీ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు.

శ్రోతలు, ఒకసారి ఆలోచించండి. మనిషి తన భావాన్ని మరొక మనిషికి ఎలా చేరుస్తాడు? ఒక మాటతో, ఒక వాక్యంతో, ఒక పాటతో, లేక ఒక కవితతో. అలా ఒక మనిషి హృదయం నుండి మరో హృదయానికి భావాలను మోసుకెళ్లేదే భాష. భాషలోని కేవలం పదాలు ఉండవు. ఆ పదాల వెనుక ఒక జాతి చరిత్ర ఉంటుంది, ఒక సమాజపు సంస్కృతి ఉంటుంది, ఒక ప్రాంతపు అనుభవాల జ్ఞాపకం ఉంటుంది. అలాంటి భాషను కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేసి భారతీయ భాషల చరిత్రను, పరిమాణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులు సునీతి కుమార్ ఛటర్జీ. 1890 నవంబర్ 26న కలకత్తాలో జన్మించిన వీరికి చిన్నప్పటి నుండి చదువుపై, ముఖ్యంగా భాషలు మరియు సాహిత్యంపై ఆసక్తి పెరిగింది. ఒక భాష ఎందుకు ఇలా మారింది? ఒక పదానికి ఈ రూపం ఎలా వచ్చింది? ఒక ప్రాంతంలో పలికే మాట మరో ప్రాంతంలో ఎందుకు వేరుగా వినిపిస్తోంది? భారతదేశంలోని భాషల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఆయన్ను భాషాశాస్త్రం వైపు నడిపించాయి.

కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజ్లో విద్యాభ్యాసం చేసిన సునీతి కుమార్ ఇంగ్లీష్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ బోధనలో అడుగుపెట్టారు. కానీ ఆయన అన్వేషణకు అక్కడితో ముగింపు లేదు. భాషల ప్రపంచం మరింత విశాలమైందని గ్రహించిన ఆయన ఉన్నత భాషాశాస్త్ర అధ్యయనం కోసం విదేశాలకు వెళ్లారు.

అభ్యసించారు. తర్వాత ఫ్రాన్స్లోని సోర్బన్ విశ్వవిద్యాలయంలో పరిశోధన కొనసాగించారు. ఇండో ఆర్యన్ భాషలు, స్లావిక్ భాషలు, ఇండో యూరోపియన్ భాషల పరిణామం ఇలాంటి విస్తృతమైన అంశాలపై ఆయన పరిశోధనలు చేశారు.

ఆయనకు ప్రాచీన ఆధునిక భారతీయ మరియు విదేశీ భాషలపై విస్తృత పరిజ్ఞానం ఉండేది. ఐజీఎన్సీఏ ప్రకారం ఆయనకు కనీసం 3 డజన్ల భాషల పరిజ్ఞానం ఉండేది. ఇంతటి భాషా పాండిత్యం ఆయనకు భారతదేశాన్ని ఒక భాషా పటంగా మాత్రమే కాకుండా అనేక భాషలు, అనేక సంస్కృతులు పరస్పరం మిళితమై ఉన్న ఒక మహత్తర నాగరికతగా చూడ్డానికి తోడ్పడింది.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో రత్న దీపికావళి వింటూ ఉన్నారు. బెంగాలీ భాషపై విశేష కృషి. సునీత కుమార్ చటర్జీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ముఖ్యమైన పరిశోధనా రంగాల్లో ఒకటి బెంగాలీ భాష. బెంగాలీ భాష ఎలా ఏర్పడింది, దాని మూలాలు ఏమిటి, కాలక్రమంలో దాని ధ్వనులు, పదాలు, వ్యాకరణ నిర్మాణం ఎలా మారాయి, ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూ ఆయన విస్తృత పరిశోధన చేశారు. ఆ పరిశోధనకు ఫలితంగా వెలువడిన ప్రముఖ గ్రంథం ది ఆరిజిన్ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ బెంగాలీ లాంగ్వేజ్. ఈ రచన బెంగాలీ భాషా పుట్టుక, పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన అధ్యయనంగా నిలిచింది.

రచయితగా సునీతి కుమార్. వీరు కేవలం భాషా శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన గొప్ప రచయిత కూడా. ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ భాషల్లో రచనలు చేశారు. ఇక రబీంద్రనాథ్ ఠాగూర్తో అనుబంధం. సునీతి కుమార్ చటర్జీ జీవితంలో మరో ఆసక్తికరమైన అధ్యయనం విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగూర్తో ఆయనకు ఉన్న అనుబంధం. ఠాగూర్తో కలిసి ఆయన తూర్పు ఆసియా దేశాలకు ప్రయాణించారు. మలయ, సుమత్ర, జావా, బాలి ఈ ప్రాంతాలకు ప్రయాణించి ఆ ప్రయాణ అనుభవాలను ద్వీపమయ భారత్ వంటి రచనల్లో నమోదు చేశారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు. భాషాశాస్త్రం, సాహిత్యం, విద్య, భారతీయ సంస్కృతి వంటి అనేక రంగాల్లో ఆయన చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 1956లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్కృత కమిషన్కు ఆయన చైర్మన్గా నియమితులయ్యారు. అంతేకాదు, భారతీయ భాషలు, సాహిత్యం, సంస్కృతం గురించి ఆయన చేసిన సేవలకు దేశం పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఇక 1977 మే 29న కలకత్తాలో వీరు కన్నుమూశారు. ఒక గొప్ప పండితుడి జీవితం ముగిసింది. కానీ ఆయన వ్రాసిన గ్రంథాలు, ఆయన చేసిన పరిశోధనలు, ఆయన బోధించిన విద్యార్థులు, ఇవన్నీ ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతాయి.

శ్రోతలు, మీరింతవరకు రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో ప్రముఖ భాషావేత్త, విద్యావేత్త, సాహిత్యవేత్త సునీతి కుమార్ చటర్జీ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.

శ్రోతలు, ఇప్పుడు ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం హెలో ఆకాశవాణి శ్రోతల ఫోడింగ్ ద్వారా కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా చరిత్రలో ఈరోజు

శ్రోతలు, కాలం ముందుకు సాగిపోతూ ఉంటుంది, కానీ చరిత్ర మాత్రం మనకు ఎన్నో జ్ఞాపకాలను, పాఠాలను అందిస్తూ ఉంటుంది. గతంలో ఈరోజు జరిగిన మహత్తర సంఘటనములను గుర్తు చేసుకుంటూ మహానుభావుల స్ఫూర్తిని మన హృదయాల్లో నిలిపే కార్యక్రమం చరిత్రలో ఈరోజు. మరి ఆ చరిత్రలో ఈనాటి విశేషాలేమిటో తెలుసుకుందామా?

దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల కథలు కేవలం చరిత్ర పుటల్లో నిలిచిపోయే అక్షరాలు కావు. అవి తరతరాలకు స్ఫూర్తినిచ్చే జ్వాలలు. ఆ జ్వాలలో ఒక వెలుగు దీపం షహీద్ భగత్ సింగ్. యువకుడి వయస్సులోనే స్వతంత్ర్య స్వప్నాన్ని తన హృదయంలో నింపుకుని దేశం కోసం తన జీవితాన్ని అర్పించిన మహావీరుడు భగత్ సింగ్. 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లోని బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్కు చిన్నప్పటి నుండే దేశభక్తి వాతావరణం పరిచయమైంది. ఆయన కుటుంబంలో పలువురు స్వాతంత్ర్య ఉద్యమంతో సంబంధం కలిగి ఉండేవారు. చిన్న వయస్సులోనే బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని ఆయన గమనించారు. జలియన్వాలా బాగ్ ఘటన ఆయన మనసుపై తీవ్ర ప్రభావం చూపించింది. దేశ స్వాతంత్ర్యం కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పం ఆయనలో మరింత బలపడింది. విద్యాభ్యాసం కొనసాగిస్తూనే స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షితుడై యువతను దేశ సేవ వైపు నడిపించేందుకు శ్రమ చేశారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ వంటి విప్లవ సంస్థలతో ఆయన అనుబంధం ఏర్పడింది. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను భారతదేశానికి పంపింది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. లాహోర్లో జరిగిన నిరసనలో లాలా లజ్పత్రాయ్ గాయపడి అనంతరం మరణించారు. ఈ ఘటన భగత్ సింగ్పై తీవ్ర ప్రభావం చూపించింది. తర్వాత భగత్ సింగ్ ఆయన సహచరులు బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత తీవ్రం చేశారు. 1929 ఏప్రిల్ 28న భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తులు ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. వారి ఉద్దేశ్యం ప్రాణనష్టం కలిగించడం కాదని, బ్రిటిష్ పాలకుల దృష్టిని తమ నిరసన వైపు మళ్లించడమేనని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అనంతరం వారు అక్కడి నుండి పారిపోకుండా అరెస్టుకు లొంగిపోయారు. జైల్లో ఉన్న సమయంలో కూడా భగత్ సింగ్ తన పోరాటాన్ని కొనసాగించారు. ఖైదీల హక్కుల కోసం ఆయన నిరాహార దీక్ష చేశారు. జైల్లో పరిస్థితులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చివరకు లాహోర్ కేసులో భగత్ సింగ్ సుఖ్దేవ్లకు మరణశిక్ష విధించబడింది. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు లాహోర్లో ఉరిశిక్షకు గురయ్యారు. అప్పుడు భగత్ సింగ్ వయస్సు కేవలం 23 సంవత్సరాలు. ఆ యువకుడి జీవితం చిన్నదే అయినప్పటికీ ఆయన ఆలోచన ప్రభావం మాత్రం తరతరాలకు విస్తరించింది. భగత్ సింగ్ త్యాగం మనకు చెప్పేది ఒకటే.

దేశం కోసం జీవించడం గొప్పది, అవసరమైతే దేశం కోసం త్యాగం చేయడం మరింత గొప్పది అని. ఆయన జీవితం మనకు దేశభక్తితో పాటు ధైర్యం, ఆలోచన, సామాజిక బాధ్యత, అన్యాయాన్ని ప్రశ్నించే స్ఫూర్తిని అందిస్తోంది. మరి దేశం కోసం తన జీవితాన్ని అర్పించిన ఆ అమర వీరుణ్ణి స్మరించుకుంటూ భగత్ సింగ్ అమర్ రహే. భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో ఆయన త్యాగం ఎప్పటికీ ఆరని జ్యోతి, ఎప్పటికీ చెరగని స్ఫూర్తి.

శ్రోతలు చరిత్రలో ఈరోజు వింటూ ఉన్నారు. సంగీతం ఉన్నంతకాలం స్వరానికి చిరునామాగా నిలిచే పేరు లతా మంగేష్కర్. 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించిన లతా మంగేష్కర్ భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర స్వరంతో చెరగని ముద్ర వేశారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ వద్ద చిన్నప్పటి నుండే సంగీత శిక్షణ పొందిన ఆవిడ బాల్యంలోనే గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడిన లతా మంగేష్కర్ గారి స్వరం ప్రేమకు, విషాదానికి, భక్తికి, దేశభక్తికి, ప్రతి భావానికి తనదైన మాధుర్యాన్ని అద్దింది. ఆవిడ ప్రతిభకు గుర్తింపుగా భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, అనేక జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలు లభించాయి. ఒక తరం కాదు, తరతరాల హృదయాల్లో తన స్వరాన్ని నింపుకున్న గాన కోయిల లతా మంగేష్కర్. మరి ఆ మధుర స్వరానికి శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాం.

శ్రోతలు, చరిత్ర ఒక పుస్తకం కాదు, అది మనిషి సాధనకు సాక్ష్యం. ఆలోచన మారితే జీవితం మారుతుంది, జీవితం మారితే సమాజం మారుతుంది. గతాన్ని గౌరవిద్దాం, పాఠాలను గ్రహిద్దాం, మంచి మార్గంలో ముందుకు సాగుదాం. శ్రోతలు, మీరింతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు హెలో ఆకాశవాణి శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు ప్రసారం వింటారు.

0: శ్రోతలు, ప్రతి పాట వెనుక ఒక జ్ఞాపకం ఉంటుంది, ప్రతి స్వరం వెనుక ఒక అనుబంధం ఉంటుంది. మరి ఆ అనుబంధాలను మరింత దగ్గర చేసే కార్యక్రమమే మీ హలో ఆకాశవాణి. మీకు ఇష్టమైన పాటను కోరుతూ, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాతో ఆత్మీయంగా మాట్లాడేందుకు ఈ నంబర్కు కాల్ చేయండి. మా నెంబర్ 0877-224-6605 లేదా 0877-224-6606. మీ పలకరింపు మా కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూరుస్తుంది. మరి మీ కాల్ కోసం ఎదురు చూస్తోంది మీ హలో ఆకాశవాణి. మరి శ్రోతలు, ఇప్పుడు మన తొలి శ్రోతను పలకరిద్దాం.
1: హలో, హలో, నమస్తే మేడం. హలో, నమస్తే మేడం. మేడం, నేను అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం. నా పేరు పోలేరాయ్ మేడం. హలో, హలో మేడం, నమస్తే మేడం. మేడం, మీ వాయిస్ వినిపించలేదు మేడం. హలో మేడం, నేను అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పోలేరయ్య.

హలో మేడం, మౌన్ కారెడ్డి గారు నమస్తే మేడం. మేడం,

0: నా పేరు పోలేరయ్య.
1: హలో,
0: నా పేరు పోలేరయ్య మేడం.
1: సారీ అండి, లైన్ కట్ అయింది.
2: హలో
1: హలో
2: మేడం, నమస్తే మేడం. హలో
1: హలో
2: హలో హలో హలో హలో
1: హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం నాదంపల్లి నుంచి పోయింది మేడం. హలో.
1: లేదండి. హలో
2: హలో
1: హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం నాదంపల్లి నుంచి గోవింద్ మేడం.
1: గోవింద్ గారు నమస్కారం అండి. ఏ పాటను కోరుకుంటున్నారు
2: మేడం?
1: ఏ పాట కోరుకుంటున్నారండి?
2: హూ ఇస్ ద హీరో.
1: ఏమండి?
2: హూ ఇస్ ద హీరో.
1: ఓకే, సినిమా పేరు చెప్పండి.
2: అదే మేడం,
1: పూజిత.
2: హూ ఇస్ ద హీరో?
1: అర్థం కావట్లేదండి. ఇంకొక సినిమా పాట కొడుకుంటారా?
2: పాత పాట అడగచ్చా మేడం?
1: అడగండి అడగండి.
2: పూజపల్లం మేడం.
1: ఒక నిమిషం అండి. ఏం చేస్తూ ఉంటారు?
2: వ్యవసాయం చేస్తాం మేడం.
1: వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఏం పండిస్తారు
2: మేడం?
1: హలో, ఏం పండిస్తూ ఉంటారండి?
2: మేము వేరుశనగ మామిడి ఇదంతా ఉంది మేడం.
1: ఓకే అండి. పూజా పల్లం నుంచి ఏ పాట కోరుకుంటున్నారు? ఏఎన్ఆర్దా లేకపోతే
2: ఏఎన్ఆర్దా మేడం?
1: ఏ పాట కోరుకుంటున్నారు?
2: నిన్న లేని అందం లేదు.
1: నిన్న లేని అందం లేదు. ఓకే అండి, మీ పాట వచ్చేస్తుంది. గోవింద్ గారు వింటారా
2: మేడం? కోరుకున్న శ్రోతలు మేడం.
1: చెప్పండి చెప్పండి.
2: వాల్మీకి పరమంలో ఉండే మా తమ్ముడు రాజన్న కోసం మేడం.
1: తప్పకుండా అండి, కోరుతున్న శ్రోతలందరి కోసం మీ పాట వింటారా మరి?
2: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై మీ తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరి శ్రోతలు, హలో ఆకాశవాణిలో మన తర్వాత శ్రోతను పలకరించేద్దాం. హలో
1: హలో
0: హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: తిరుపతి నుంచి వాసుదేవరెడ్డి మేడం.
0: వాసుదేవరెడ్డి గారు, మరి మీకు ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ పుట్టిన దేశం రఘురాముడు వేలిన రాజ్యం అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి, ఏం చేస్తూ ఉంటారండి?
1: నేను జాబ్ చేస్తున్నాను మేడం.
0: ఓకే అండి వాసుదేవరెడ్డి గారు, మరి మీరు కోరిన పాట సిద్ధంగా ఉంది, వినేస్తామా?
1: ఓకే మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: ప్రతి మనస్సులో ఒక పాట ఉంటుంది. ప్రతి పాట వెనుక ఒక జ్ఞాపకం ఉంటుంది. ఆ జ్ఞాపకాలకు స్వరాన్ని అందించే అందమైన వేదిక హలో ఆకాశవాణి. మరి మన హలో ఆకాశవాణిలో ఇప్పుడు మన తర్వాతి శ్రోతను పలకరిద్దాం. హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీలక్ష్మి మేడం, ఎస్టీ కాలనీ మాట్లాడుతున్నాను మేడం.
0: లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. చెప్పండి, ఏ పాట కావాలి?
1: మా పాపకి ఇరుముడు అంచేయండి మేడం.
0: ఇరుముడా అండి?
1: మేడం
0: ఒక్క నిమిషం అండి, ఇరుముడి చిత్రం నుంచి పాట.
1: మల్లెపూలు పళ్ళకి మందార పళ్ళకి ఆ పాట మేడం.
0: ఓకే అండి. ఇరుముడి ఒక్క నిమిషం. ఏం చేస్తూ ఉంటారండి లక్ష్మి గారు? హలో
1: హలో
0: లక్ష్మి గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: మేము ఇంటి కూడా ఉంటాం మేడం. మేకలు ఉన్నాయి, మేకలు తోలుకుని వెళ్తాము. అంతే మేడం.
0: ఓకే అండి. లక్ష్మి గారు, మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, వింటారా మరి?
1: అందరి కోసం మేడం.
0: ఓకే అండి, అందరి కోసం. ఓకేనా?
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. బాయ్.
2: విల్లాలి వీరనే, వీరమణి గంటనే. విల్లాలి వీరనే, వీరమణి గంటనే. ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: ఈరోజు మీ చిరునవ్వు వెనుక ఏ పాట ఉందో తెలుసుకోవాలనే ఆసక్తితో మేమున్నాం. మీ మనసుకు దగ్గరైన గీతాన్ని మీరు ఎంచుకోండి. ఆ పాటను ఆకాశవాణి మీ తరపున అందరికీ వినిపిస్తుంది. మరి మన హెలో ఆకాశవాణిలో మన తర్వాతి శ్రోత ఏ పాటను కోరుకుంటున్నారో విందామా? హలో,
1: నమస్తే మేడం.
0: హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మళ్ళీ చెప్పండి.
1: మేడం, మా మదనపల్లి ప్రసన్న లక్ష్మి వస్తాను. విద్యానగర్ లో ఆర్ట్ కాలేజీ పనిచేస్తుంది. జగదేక వీరుని కథలో శివశంకరి అనే పాట కావాలి మేడం. ఆయనకి బలి ఇష్టం మేడం. పాట అంటే మా మేడానికి.
0: తప్పకుండా అండి, వేస్తాం. మీ పేరండి?
1: బాలరాజు మేడం. శివాలయంలో ఉన్నాను మేడం. పీలేరు శివాలయంలో ఉన్నాను మేడం నేను.
0: ఓకే అండి బాలరాజు గారు, మరి మీ అడిగిన పాట సిద్ధంగా ఉంది, వినేద్దామా?
1: మదనపల్లి ప్రసన్న లక్ష్మి కోసం మేడం ఈ పాట. పదే పదే మా మదనపల్లి ప్రసన్న లక్ష్మి కోసం మేడం ఈ పాట.
0: తప్పకుండా కోరుతున్న శ్రోతలందరికండి. ఏండి?
1: మా మేడం శివభక్తురాలు మేడం.
0: ఓకే అండి, ఓకే అండి. మీ మేడం గారికి, ప్రసన్న లక్ష్మి గారి కోసం ఈ పాట వేస్తున్నాము. మదనపల్లి ప్రసన్న లక్ష్మి గారికి పాట వేస్తున్నామండి. ఓకేనా? ఓకే అండి, ఓకే అండి. విందాం మరి పాట. ఓకే అండి, ఓకే అండి. ధన్యవాదాలు. ఓకే అండి, ఓకే అండి.
1: ఓకే మేడం. కృష్ణార్పణం.

0: మనిషి ఎక్కడ ఉన్నా ఎన్ని పనుల్లో నిమగ్నమైనా తన హృదయాన్ని హత్తుకున్న ఒక్క పాట విన్నప్పుడు క్షణంపాటు కాలమే ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ పాట వెనుక ఒక జ్ఞాపకం ఉండొచ్చు, ఒక వ్యక్తి ఉండొచ్చు, ఒక అనుభూతి ఉండొచ్చండి. అలాంటి అనుభూతులను ఒకే వేదికపై తీసుకువచ్చే అందమైన సంగీత వేదికే హలో ఆకాశవాణి. మరి ఇప్పుడు మన హలో ఆకాశవాణిలో మన తర్వాతి శ్రోతను పలకరిద్దాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, కర్నూలు జిల్లా గ్రామం హరినాథరెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: హరినాథరెడ్డి గారు బాగున్నానండి. హలో, వినిపిస్తోందండి?
1: వినిపిస్తుంది మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి శాపంతో నమస్కారం మేడం.
0: నమస్తే అండి. నమస్తే, చెప్పండి, ఏ పాట కావాలి?
1: శంభో శంకర్ మేడం.
0: పౌర్ణమి నుండి భారత వేదముగ, అదేనండి?
1: అవును మేడం, అవును మేడం. పొద్దున్న వెయ్యి పొడగల్లో కథానిక విన్నాం మేడం, చాలా బాగుంది, చాలా ఇష్టం మేడం నాకు. ఎప్పటికైనా వింటుంటాను మేడం.
0: ఓ, థ్యాంక్ యూ అండి. సరే అండి, మరి పాట వినేస్తారా?
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు అండి. శ్రోతలందరి కోసం పాట వచ్చేస్తుంది, వినేయండి.
1: ఓకే మేడం.

0: మీ స్వరం, మీ అభిరుచి, మీకు నచ్చిన పాట ఇవన్నీ ఒకే వేదికపై కలిసే సమయం హలో ఆకాశవాణి. మరి మన హలో ఆకాశవాణిలో మన తర్వాతి శ్రోతను పలకరించేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, హలో ఆకాశవాణికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: ఎల్లూరు నుంచి ఖాదర్ భాష మేడం.
0: ఖాదర్ భాష గారు ఏం చేస్తూ ఉంటారండి?
1: టైలరింగ్ చేస్తాను మేడం.
0: టైలరింగ్ చేస్తారు, ఓకే.

0: ఓకే అండి. ఏ పాట కోరుకుంటున్నారు? వేణుమాధవ. ఓకే అండి, సిద్ధంగా ఉంది మీ పాట. మరి చెప్పండి చెప్పండి, శ్రోతలు చెప్పండి.
1: తుమ్మలపల్లి గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం, కలిగిరి నుంచి దర్బార్ ఖాన్ గారు, ఇనమడుగు నుంచి మహమ్మద్ రఫీ.
0: తప్పకుండా అండి, కోరుతున్న శ్రోతలందరి కోసం పాట వినిద్దామా?
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: శ్రోతలు, మరి మన హలో ఆకాశవాణిలో మన తర్వాతి శ్రోతను పలకరించేద్దాం. హలో
3: హలో
2: హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
3: నా పేరు వెంకటరమణ మేడం.
2: వెంకటరమణ గారు, చెప్పండి.
3: తిరుపతి నుండి చేస్తున్నాను మేడం.
2: ఓకే అండి, ఏ పాట కావాలి?
3: బాహుబలి సినిమాలో, బాహుబలి 2 సినిమాలో పాట కావాలి మేడం.
2: ఏ పాట అయినా వేయమంటారా?
3: ఏదైనా మేడం, అది అంటే కొత్త సినిమాలు కొంచెం గుర్తుండవు మేడం.
2: ఓకే అండి, తప్పకుండా. ఏం చేస్తూ ఉంటారండి?
3: మేము అంటే మామూలుగా చదువుకున్నాం మేడం, ఖాళీగా ఉన్నాను మేడం, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం.
2: ఓకే అండి, మరి మీరు కోరుకున్న పాట సిద్ధంగా ఉంది, వినేద్దామా?
3: కోరిన శ్రోతల పేరు చెప్తాను మేడం.
2: చెప్పండి, తప్పకుండా.
3: సుధాకరు, కార్తీకు, సాయి, వైభవులుడిన, మరి విశ్వనాథ్ సారు, హరి సారు, వీళ్ళందరి కోసం, సతీసన, సుధాకరు, వీళ్ళందరి కోసం మేడం.
2: ఓకే అండి, కోరుకుంటున్న శ్రోతలందరి కోసం పాట వచ్చేస్తుంది, వినేస్తారా?
3: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
2: థ్యాంక్ యూ అండి.
4: భళి భళి భళి రా భళి.

0: మనసులను కలిపే మాటలతో, మాధుర్యాన్ని పంచే పాటలతో ఆప్యాయ అనుబంధాలను మరింత దగ్గర చేసే మీ అభిమాన కార్యక్రమం హలో ఆకాశవాణి. మరి మన హలో ఆకాశవాణిలో మన తర్వాతి కాలర్ని పలకరించేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: కడప శ్రోతం మేడం, ఓవులరెడ్డి మేడం.
0: ఓవులరెడ్డి గారు, ఏ పాట కావాలి?
1: అదే గండికోట రాష్ట్రంలో మరదల్ల పిల్ల ఎగిరి పడచ్చే అనే పాట కావాలి మేడం.
0: కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: రమేష్, చిచ్చుబాబు, వి సుధాకర్, శేఖరు, మునిరాజు, మురళి, జీవన్, ఓవులేశు.
0: ఓకే అండి, కోరుతున్న శ్రోతలు అందరి కోసం. ఓకే అండి, కోరుతున్న శ్రోతలు అందరి కోసం పాట వచ్చేస్తుంది, వినేద్దామా?
1: వినేద్దాం మేడం. బాయ్ మేడం.
0: ధన్యవాదాలు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్,
2: ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ.
5: ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది.
3: ఎల్ఐసి యొక్క జీవనోత్సవం.
2: వావ్,
6: లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవం తో ఫ్యూచర్ సెట్ అవుతుంది.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
7: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
8: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
7: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
9: శ్రోతలు, మీరు ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.
10: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి శుద్ధమైన తాగునీటి లభ్యత. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే గొప్ప కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షితమైన తాగునీటిని పైపు ద్వారా అందించడం. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబానికి హర్ ఘర్ జల్ అనే లక్ష్యంతో ఇంటి వద్దనే తాగునీటి కనెక్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల మహిళలు, పిల్లలు రోజూ దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చే కష్టాలు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.

0: तीन पांच पांच किलोमीटर जाना पड़ता है,
1: जीवन का बहुत सारा हिस्सा सिर्फ पानी में खप जाता है। और इसलिए आज मैं लाल किले से घोषित करता हूँ कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे।
2: जल जीवन मिशन के तहत घर घर पाइप से पानी पहुंचाने की वजह से हमारी माताओं बहनों का जीवन आसान हो रहा है। इसका एक बड़ा लाभ గరీబ్ పరివారోకే స్వాస్థకో బి హువా హై.
3: తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3.23 కోట్ల అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12.55 కోట్ల అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదవడం విశేషం. జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత డిమాండ్ ఆధారిత సంఘ నిర్వహణతో అమలవుతోంది. గ్రామీణ గృహాలకు క్రమం తప్పకుండా భరోసాతో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీ, దాని ఉప కమిటీలు, వినియోగదారుల బృందాలైన గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు పానీ సమితులకు అధికారం కల్పించారు. ప్రణాళిక రూపకల్పన అమలులో క్రియాశీల పాత్ర పోషించేలా, నిర్వహణా బాధ్యతలను స్వీకరించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహకారంతో నల్ జల్ మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా గ్రామస్తులకు సమగ్ర నైపుణ్య శిక్షణ అందించారు. నల్ జల్ మిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఈ శిక్షణతో గ్రామాల్లో నీటి సరఫరా పథకాలకు ఆపరేటర్లుగా వ్యవహరించగలగడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు, ముందస్తు నిర్వహణా పనులను స్వయంగా చేసుకోగల నైపుణ్యం కూడా వారికి కలుగుతుంది. ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం 3.60 లక్షల కోట్ల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 2.08 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిగణలోకి తీసుకుని జల్ జీవన్ మిషన్ కు కేటాయింపులను పెంచినట్లు 2025-26 బడ్జెట్ ప్రకటనల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
4: జల్ జీవన్ మిషన్ సిన్స్ 2019 15 crore హౌస్హోల్డ్స్ రిప్రజెంటింగ్ 80% ఆఫ్ ఇండియాస్ రూరల్ పాపులేషన్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ యాక్సెస్ టు పోర్టబుల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్. టు అచీవ్ 100% కవరేజ్ I am pleased to announce the extension of this mission until 2028 with an enhanced total outlay. The mission's focus will be on the quality of infrastructure and O&M of rural piped water supply schemes through Jan Bhagidari or separate MOUs will be signed with the states and union territories to ensure sustainability and citizen-centric water services delivery.
3: ఇలా ఉండగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి జల్ జీవన్ మిషన్ అమలు కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు కాని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన నుంచి సేవా ప్రదానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ పథకం మొత్తం కేటాయింపులను 8.69 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20లో ఆమోదించిన 2.08 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.59 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలగనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందులో నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో సుజలాం భారత్ పేరుతో ఒక డిజిటల్ వేదికను అమల్లోకి తేనుంది. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. జలవనరుల నుంచి ఇంటి కుళాయి దాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్దమైనట్లు ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పథకాన్ని ప్రజలు సొంతం చేసుకుని సామాజికంగా ఉమ్మడిగా నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఏటా జల్ ఉత్సవ్

కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జల్జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. జల్జీవన్ మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించాలని నిర్ణయించటం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. జలవనరుల సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యంలో సామాజిక యాజమాన్యం, భాగస్వామ్యాలను కీలకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వార్షిక సామాజిక నేతృత్వ నిర్వహణ సమీక్ష కార్యక్రమం కింద జలోత్సవ్ను ప్రోత్సహిస్తుంది. తద్వారా సురక్షిత తాగునీటి సరఫరా భవిష్యత్తుపై సమిష్టి బాధ్యత బలోపేతమవుతుంది. నీటి సరఫరా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నిర్వహణను క్రమబద్దీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర శాఖల మధ్య వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి సారించింది. ఈ సంయుక్త కృషి ద్వారా జలవనరుల సుస్థిరత, గ్రామీణ ప్రజానీకానికి విశ్వసనీయ నీటి సరఫరా లక్ష్యాలను చేరుకుంటోంది. జల్జీవన్ మిషన్ ద్వారా వనరుల పునరుద్ధరణ, స్థానిక తాగునీటి వనరుల పెంపు, మురుగునీటి శుద్ధి పునర్వినియోగం, భూగర్భజలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీబీ జీరామ్జీ సమీకృత వాటర్షెడ్ నిర్వహణ కార్యక్రమం, స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ వంటి పథకాలతో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపింది. జల్జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక రూపకల్పనలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీటి నమూనాలను పరీక్షించటానికి తాగునీటి నమూనాల సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం జల్జీవన్ మిషన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ WQMIS ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేశారు. నీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి WQMIS నివేదించిన వివరాలు రాష్ట్రాల వారీగా JJM డాష్బోర్డులో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ejalshakti.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. జల్జీవన్ మిషన్ డాష్బోర్డులో సిటిజన్ కార్నర్ విభాగాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీటి సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామస్థాయిలోని నీటి నాణ్యతా పరీక్షా ఫలితాలను ఈ విభాగం ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ 2.0ను December 2028 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ఇంటికి నిరంతర మంచినీటి కనెక్షన్లు, మెరుగైన ఆరోగ్యం, మహిళలకు సులభమైన నీటి లభ్యత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు 24 లక్షల గ్రామీణ గృహాలకు సురక్షితమైన మంచినీరు అందనుంది. 2028 నాటికి రాష్ట్రంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీటిని అందించే లక్ష్యాన్ని వేగవంతం చేస్తుంది. కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల ఏర్పాటు, పంపుసెట్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తారు. కలుషిత నీటి వలన సంభవించే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు నడిచే శ్రమ తగ్గి వారి సమయం ఆదా అవుతుంది. గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల పర్యవేక్షణ మెరుగుపడుతుంది. JJM పనులపై పల్స్ సర్వే ద్వారా గ్రామ సచివాలయాల పరిధిలో మంచినీటి కలెక్షన్ల నాణ్యతను, పనుల ప్రగతిని పర్యవేక్షిస్తారు. ఈ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య పూర్తిగా తీరి హర్ ఘర్ జల్ లక్ష్యం 2028 నాటికి పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశముంది. 2019లో జల్జీవన్ మిషన్ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 95,53,169 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 32.18% ఇళ్లకు మంచినీటి సౌకర్యం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి

0: కావాల్సిన నిధులు నిలిచిపోయి పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే వెనకబడిందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని పొడిగించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపారు. సుమారు 70,000 కోట్ల రూపాయల అదనపు సాయం కావాలని పవన్ కళ్యాణ్ కోరగా కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి పథకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్తగా వచ్చిన జల్జీవన్ మిషన్ 2.0లో మౌలిక సదుపాయాల కంటే సేవలు అందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయటం మాత్రమే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం సుజలం భారత్ అనే ప్లాట్ఫామ్ను తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయని భావిస్తున్నారు.
1: ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 ఇయర్స్ టైం ఉంది.
0: జల్జీవన్ మిషన్ అమలుతో కలిగిన ప్రయోజనాలు, అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్లు ప్రసిద్ధ జాతీయ అంతర్జాతీయ సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. తద్వారా సమయం ఆదా కావడంతో వారు ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే వీలు కలిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంకు నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే రోజుకు 5.5 కోట్ల గంటల సమయం ఆదాతో సహా 4 లక్షల దాకా అతిసార మరణాల నివారణ సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. ఇక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైఖేల్ క్రెమర్ అంచనాల ప్రకారం 5 ఏళ్లలోపు బాలల మరణాలు 30% తగ్గాయి. ఐఐఎం బెంగళూరుతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల మేరకు 59.9 లక్షల మందికి ప్రత్యక్షంగా, 2.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ పథకం కింద మహిళలు బాలికలు ప్రధాన లబ్దిదారులు కాగా వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపట్టం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి. దేశవ్యాప్తంగా 2028 డిసెంబర్ నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలను హర్ ఘర్ జల్ గా రూపొందించడంలో జల్జీవన్ మిషన్ 2.0 దోహదం చేస్తుంది. 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత భారత్ 2047 దార్శనికతకు జల్జీవన్ మిషన్ తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా జల్జీవన్ మిషన్ పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. ఇప్పుడైతే ఆరెంజ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ పాడగా, హారీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, వనమాలి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 19 సెకండ్లు గా వస్తుంది. మనో నమ్ హార్విల్. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ముగ్గురు ఫ్రెండ్స్ $30 ఖరీదు గల ఒక గదిని అద్దెకి తీసుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ $10 చెల్లించారు. తర్వాత ఆ గది అసలు ధర కేవలం $25 మాత్రమని మేనేజర్ కి తెలిసి అందులో నుంచి ఒక $5 అతిథులకి తిరిగి ఇచ్చేయమని బెల్ బాయ్ కి ఇస్తాడు. ఆ బెల్ బాయ్ ఏమో చిట్కాగా ఒక $2 ఉంచుకుని ప్రతి అతిథికి ఒక్కొక్క $1 తిరిగి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ప్రతి అతిథి $9 చెల్లించగా బెల్ బాయ్ ఏమో $2 ఉంచుకున్నాడు. అంటే మొత్తం $29 అయిపోయి కదా. నా క్వశ్చన్ ఏంటి అడిగాను, మిగతా ఇంకో $1 ఎక్కడికి పోయింది అని అడిగాను. మరి ఎక్కడికి పోయిందంటారు, చాలా మంది ఆన్సర్స్ పంపించారు కదా, చూద్దాం ఎక్కడికి పోయిందో. సుమన్ ఈ పడని నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ అని పంపించారు. నాకు లెక్కలంటే భయం ముందే చెప్పారు అంటూ పంపించారు. పేరైతే పంపించలేదు. దేవసేన తిరుపతి నుంచి. పర్లేదు, ఇదేం లెక్కలేం కాదు, జస్ట్ మన చిన్న లాజిక్ అంతే అనమాట. శుభోదయం మేడం, హర్విలకు స్వాగతం. ఈ ప్రశ్న తిక్కమగ పెట్టింది. మరి ఆన్సర్ పంపించాలి. మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. విజయవాడ నుంచి నందు, బెల్ బాయ్ జేబులోనే ఉంది ఆ మిస్ అయిన డాలర్ అని అంటూ పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య, ప్రేమకు వెళ్ళారా సినిమా నుంచి. అతనికి టిప్ ఇచ్చి ఉంటారు అని పంపించారు. కాదనమాట. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి. ప్రశ్న అడిగిన సౌజన్య దగ్గరుంది అంట. ఇంకా ఎంఎస్ దుర్గారావు, గుడ్ మార్నింగ్ మేడం. బెల్ బాయ్ కి ఇచ్చిన $2 కలిపితేనే $9 అవుతుంది అని పంపించారు. అర్థం కాలేదు. ఇంకా గుడ్ మార్నింగ్ సౌజన్య మామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. శుభోదయం సౌజన్య గారు, మిగిలిన ఒకటి మీరు తీసుకుంటేనే లెక్క సరిపోతుంది అంటూ కొనగండ్ల రమణారావు బెంగళూరు నుంచి పంపించారు. యాంకర్ గారికి గిఫ్ట్ గా ఇచ్చారంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు. సరే, అందరు నాకే ఇచ్చేస్తున్నారా, సరేనండి. రిజిస్ట్రేషన్ కోసం అంట. ఎవరు అనంతపురం నుంచి, ఎవరు ఎవరు, యక్షగులు గారు. ఇంకా సమాధానం మీరే చెప్పండి అంటూ వేటపల్లం రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఖచ్చితంగా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే, ఆన్సర్ ఏం లేదు, ₹25 ఆ రూమ్ రెంట్ కదా, ₹2 ఆయన తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురికి ₹1 ఇచ్చారు. అప్పుడు 25 + 2 = 3 30 కదా. అందులో లాజిక్ ఏముంది చెప్పండి చెప్పండి అదనమాట.

ఆన్సర్ అయితే మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక రైతు ఒక నక్కను ఒక బాతును ఒక సంచి ధాన్యాన్ని తీసుకుని ఒక చిన్న పడవలో నదిని దాటాలి. పడవలో ఒక్కసారి రైతుతో పాటు ఒక్క వస్తువు మాత్రమే పట్టగలదన్నమాట. వాటిని ఒంటరిగా వదిలేస్తే నక్కేమో బాతును తినేస్తుంది, బాతేమో ధాన్యాన్ని తింటుంది. అయితే రైతు ఏది తినకుండా అన్నిటినీ సురక్షితంగా నదిని దాటించాడు. ఎన్నిసార్లైనా రైతు తిరగచ్చు అనమాట, అలా ఎన్నిసార్లు తిరిగాడు ఎలా అనేది మీరు నాకు ఆన్సర్ చేయాలన్నమాట. మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866 2488 14 కు మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నిన్ను కోరి మోనించి కార్తిక్ అండ్ చిన్మయ పాడగా గోపి సందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:43 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హరిబిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రైతు ఒక నక్కను ఒక బాతును ఒక సంచి ధాన్యాన్ని తీసుకుని ఒక చిన్న పడవలో నదిని దాటాలి. పడవలో ఒకసారి రైతుతో పాటు ఒక వస్తువు మాత్రమే పట్టగలదు. వాటిని ఒంటరిగా వదిలేస్తే నక్క బాతును తినేస్తుంది, బాతేమో ధాన్యం తినేస్తుంది. అయితే రైతు ఏది తినకుండా అన్ని సురక్షితంగా దాటిచ్చాడు, ఎలా, ఎన్నిసార్లు? అయితే క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి రామ్ నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అది కరెక్టే, ఇంకా ఎన్నిసార్లు అనేది అడిగాను అనమాట. ఒక్కసారి మాత్రమే అంటూ సుమని పెడల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి పంపించారు. సరే పర్లేదండి, ఆన్సర్ అయితే చెప్తాను, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. అర్థం కాలేదు అంటూ పంపించారు గంగరాజు గారు పెద్దరాజుపల్లె అన్మయ్య జిల్లా నుంచి. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ జవాబు, రైతు మొత్తం 7 సార్లు నదిని దాటించాడు అంటూ పంపించారు. కాదండి, అనంతపురం నుంచి అనురాధ గారు 7 టైమ్స్ అంటూ పంపించారు. కాదండి, గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. భాస్కర్ పెడల నుంచి

ఇంకా భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ ఫల్ ఫాతిమా జవాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గారు 2 టైమ్స్ అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్, 4 టైమ్స్ అనమాట. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ బాతు, సెకండ్ ఏమో నక్కను తీసుకెళ్లారు, తీసుకెళ్లి మళ్ళీ బాతును రిటర్న్ తీసుకెళ్లిపోతాడు అనమాట. థర్డ్ టైం ధాన్యం తీసుకెళ్తారు, ఫోర్త్ టైం మళ్ళీ బాతును తీసుకెళ్తారు. అదనమాట ఆన్సర్ అయితే 4 టైమ్స్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:45 దాటి 55 సెకండ్ కావస్తుంది. ఈనాటికి హరివల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భక్తి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: న్యూస్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నారు. శ్రీ సత్యసాయి పట్టణంలోని అన్నా క్యాంటీన్ను మంత్రి సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న

ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న భోజన వసతులు, ఆహార నాణ్యత, క్యాంటీన్లోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించినట్లు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సూర్యలంక బీచ్ రాష్టంలో ఉత్తమ బీచ్గా గుర్తింపు పొందిందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి జిల్లాలోని సూర్యలంక బీచ్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. బ్యాంకుల 3 రోజుల సమ్మె వాయిదా పడింది. దీంతో సోమవారం నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేయనున్నాయి. 5 రోజుల పనిదినాలపై 2 సంఘాలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగులకు అందాల్సిన హక్కులు, సౌకర్యాలు, వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్సు మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎస్ఐఆర్ యాప్ ద్వారా 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇళ్ల తాళాలను అందజేశారు. కృత్రిమ మేధ వల్ల హానికర ఘటనలు జరిగితే పరస్పరం సంప్రదించుకునేందుకు ఒక ఛానల్ను ఏర్పాటు చేయాలని, సైనికంగా సంక్షోభం ఏర్పడితే 2 దేశాల సైన్యాలు సత్వరం సంభాషించుకోవాలని చైనా, అమెరికా దేశాలు ప్రకటనలు వెల్లడించాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి. ఎస్ అఫ్ కోర్స్ నేనైతే వచ్చి 25 డేస్ అయిపోయింది. సో మరి నాకైతే అండి ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఈ గ్యాప్ లో ఒక విషయం క్లియర్ గా అర్థమైందండి. మన మనసుకి నచ్చిన పని చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కడా దొరకదు అండ్ రాదు కూడా, ఇదైతే ష్యూర్ అనమాట. అందుకే మీ మనసు మాట కూడా అప్పుడప్పుడు వింటూ ఉండండి. ఓకే, సో మరి స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్ గా 11:04 క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది. సో మన సినిమా కబుర్ల ప్రోగ్రామ్ కి మనం ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఉన్నాయండి బోలెడన్ని కబుర్లు ఉన్నాయి, చెప్తాను అన్ని చెప్తాను. అండ్ అప్డేట్స్ మాత్రమే కాదు, ఈ రోజు బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు. ఎవరు ఏమిటి ఆ కథ కమామేషు అంతా వినాలి అంటే మీరేం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. సో మరి శృతి వస్తే నాని పాట రావాల్సిందే, కాబట్టి మీ అందరి కోసం హిట్ 3 సినిమా నుంచి ప్రేమ వెల్వ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సాహితి చాగంటి అండ్ ధనుజ్జయ్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి. సో మరి మనమనం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా అండి కల్కి 2 సినిమా నుంచి అయితే అప్డేట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ ఎలా అయితే మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, అదేంటంటే ఈ కమింగ్ అక్టోబర్ మంత్ లో కల్కి 2 సినిమా షూట్ మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక 10 డేస్ స్కెడ్యూల్ ఆల్రెడీ ఫినిష్ చేసేసారు షూట్ ని ఇప్పటికే అనమాట. అండ్ ఈ సెకండ్ స్కెడ్యూల్ లో మన డార్లింగ్ ప్రభాస్ జాయిన్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. అది మ్యాటర్ మై డియర్ ఫ్యాన్స్, ఎంజాయ్ చేసేయండి ఇక. ఓకే సో మరి అది అనమాట మ్యాటర్. అండ్ ఇక అమరన్ హీరో శివకార్తికేయన్ ఉన్నారు కదా, ఆయన 27th ఫిల్మ్ అప్డేట్ వచ్చింది. దీని గురించి ఒక స్పెషాలిటీ ఉంది, మాట్లాడుకుందాం దాని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సూపర్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను లెనిన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

వెళ్ళాలి వీరనే, వీరమణి గంటనే వెళ్ళాలి వీరనే, వీరమణి గంటనే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా అలా.

పూల బల్లకి బంగారు బల్లకి మణిగంటుడెక్కినాడు అందాల బల్లకి మణిగంటుడెక్కినాడు అందాల బల్లకి మళ్ళీ పూల బల్లకి బంగారు బల్లకి మణిగంటుడెక్కి.

ఇరుముడి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మనమున్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి, కొన్ని సినిమాలు తమిళ వాళ్ళు తీసినవి చాలా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందులో నాకు ఒక సినిమా అయితే బాగా నచ్చింది, అంటే చాలా సినిమాలు నచ్చాయి, అందులో ఒకటి ఏంటంటే పార్కింగ్ అనమాట. పార్కింగ్ సినిమా, ఒక చిన్న పార్కింగ్ స్పేస్ కోసం స్టార్ట్ అయిన ఇష్యూ ఎంత పెద్దది అవుతుందంటే అసలు మనం ఊహించడం కూడా కష్టం. పార్కింగ్ స్పేస్ కోసం ఇలాంటి ఒక ఇష్యూ వస్తుంది అని చెప్పేసి అలాంటి ఒక కాన్సెప్ట్ అనమాట. సినిమాతో సక్సెస్ కొట్టారు డైరెక్టర్ రాజ్ కుమార్ బాలకృష్ణన్. సో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో శివకార్తికేయన్ యాక్ట్ చేయబోతున్నారు. వర్కింగ్ టైటిల్ ఏమో SK27 అని పెట్టారు. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక కారు, దాని చుట్టూతో కొంతమంది రౌడీలు, ఇలా ఉందన్నమాట పోస్టర్. మళ్ళీ డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. సో నాకేమనిపిస్తుంది అంటే డైరెక్టర్ కి ఏమన్నా వెహికల్స్ ఫ్యాంటసీ ఉందంటారా? సో ఎక్కడ చూసినా కార్లు, బైకులు ఇలాంటి వాటి చుట్టూ తిరుగుతారు.

జరుగుతుంది. ఎనీవేస్ చూద్దాం మరి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది. ఓకే సో మరి ఇంకా ఏంటంటే మన తెలుగు సినిమాలో మాస్ స్టోరీ టెల్లింగ్ కి ఓన్ స్టైల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ బర్త్డే రోజు ఆయన ఎవరు ఏంటి అనేది మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి అయితే సంతోష్ నారాయణ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇంటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

బంతి భోజనంలో బంతి నోటిస్తారా, చేపని వేపాక చెరువులో వేస్తారా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ స్టూడియోలో టైం 11:30 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి, మన తెలుగు సినిమాలో మాస్ స్టోరీ టెల్లింగ్ కి ఓన్ స్టైల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మన వండర్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అనమాట. సో ఆయన బర్త్డే ఈరోజు. బద్రి ఆయన ఫస్ట్ సినిమా, అద్దరిపోయే ఎంట్రీ ఇచ్చేశారు మన టాలీవుడ్ లోకి. ఆ తర్వాత ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఒక ట్రెండ్ సెట్ చేశారు అని చెప్పొచ్చు. మరి జనరల్ గా అంటే మనం పూరి గారి సినిమాలు చూస్తే ఆయన సృష్టించిన హీరో క్యారెక్టర్స్ ని చూస్తే స్పెషల్ గా చాలా బోల్డ్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయన్నమాట. అండ్ ఇక డైలాగ్స్ అయితే ఆయన సినిమాల్లో ఫుల్ పంచీగా ఉండడం ఆయన సిగ్నేచర్ అనమాట. సో మరి వండర్ఫుల్ డైరెక్టర్ ఇంకా మంచి మంచి హిట్ సినిమాలు చేస్తూ మన తెలుగు సినిమా పవర్ ని ఒక రేంజ్ లో పెంచాలని మనం అయితే విష్ చేద్దాం. అండ్ రైట్ నౌ మీ అందరికోసం బద్రి సినిమా నుంచి రమణ గోగుల అండ్ సునీత పన్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను చంద్రబోస్ గారి లిరిక్ లో. ఈ సాంగ్ వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పోకిరి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:40 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఈ రోజు భారత కోకిలగా అభిమానుల మనసులో నిలిచిపోయిన లతా మంగేష్కర్ గారి జయంతి. సో మరి ఆవిడ స్వరం అండి మన భారతీయ సినిమా సంగీతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది అని చెప్పొచ్చు. మరి హిందీతో పాటు ఎన్నో లాంగ్వేజెస్ లో ఎన్నో వేల పాటలు పాడారు లతాజీ. మరి ఆవిడ జయంతి అనమాట ఈరోజు. మరి ఇంకా ఆవిడ లైఫ్ జర్నీ గురించి మనం చాలా చాలా చాలా విషయాలు ఇవాళ ధీరా షోలో మాట్లాడుకుందాం స్పెషల్ గా, ఓకేనా? అండ్ మరి ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ కమెడియన్ వేణుమాధవ్ గారి జయంతి కూడా. మాస్టర్, తొలిప్రేమ, లక్ష్మి ఇలా ఎన్నో సినిమాల్లో కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఒక వండర్ఫుల్ యాక్టర్ అనమాట. మరి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆటోమేటిక్ గా మన ఫేస్ మీద స్మైల్ తప్పించే అద్భుతమైన కామెడియన్స్ లో మన వేణుమాధవ్ కూడా ఉన్నారు. సో మరి ఇంకా ఇంకా నెక్స్ట్ బర్త్డే స్టార్స్ కూడా ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఆఖరి పోరాటం సినిమా నుంచి లతా మంగేష్కర్ గారు అండ్ ఎస్పి బాలు గారు పాడిన ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను వేటూరు గారి లిరిక్ లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:46 అయిపోయింది. సో మరి కొన్ని పాటలు అండి, అసలు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ పాటల్లోని ఫ్రెష్నెస్ అస్సలు తగ్గదనమాట. చెవులకి అప్పుడు ఎలా వినేవాళ్ళో, ఎలా స్వీట్ గా అనిపించేదో, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వింటున్నా కూడా అలాంటి

ఒక రిఫ్రెష్నెస్ ఇస్తాయి మనకి. ఎనీవేస్, సో మరి ఇంకా బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు ఈ రోజు అని చెప్పాను కదా. ఎవరంటే యాక్ట్రెస్ కవిత దశరథ్ రాజ్ గారు అనమాట. ఆవిడ మరి చిన్న వయసులోనే మనకి సినిమాల్లోకి వచ్చేసారు. 1976 లో సిరిసిరి మువ్వ అనే సినిమాలో బాలనటిగా మన తెలుగు తెరకి పరిచయారు. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలతో పాటు కొన్ని మలయాళ సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఫస్ట్ లో అండి హీరోయిన్ గా యాక్ట్ చేశారనమాట. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగించారు తన కెరియర్ ని, ఫిల్మ్ కెరియర్ ని. సార్ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అండ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. మరి అది మ్యాటర్. అండ్ ఇంకొక యాక్టర్ ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే యాక్టర్, మరి బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ పేరు చెప్పగానే ఒక లాంగ్ సినిమాటిక్ హిస్టరీ గుర్తొస్తుంది మనకి. మరి ఆ లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చి తన ఓన్ యాక్టింగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న యాక్టర్ రణవీర్ కపూర్, రాక్ స్టార్ నుంచి బర్ఫీ వరకు, సంజు నుంచి యానిమల్ వరకు, అసలు తను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అండి, ప్రతి క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ చూపించిన రణబీర్ కపూర్ బర్త్డే ఈ రోజు. సో అది మ్యాటర్. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం యానిమల్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

నకాష్ అజీజ్ అండ్ విశాల్ దద్దులాని పాడిన సాంగ్ ఇది వినేశారు. మనశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి. సో మరి ఒకప్పుడు అండి పెళ్లి కాని ప్రసాద్, ఇప్పుడు మన విక్టరీ వెంకీ ఆదర్శ కుటుంబంతో హల్చల్ చేయబోతున్నారు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద. సో మరి ఏంటంటే మ్యాటర్, ఆదర్శ కుటుంబం సినిమా నుంచి అయితే ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయింది, నారాయణమ్మ సాంగ్. సో మరి ఈ సాంగ్ లో మన విక్టరీ వెంకీతో శ్రీనిధి శెట్టి, నివేద పేత్రాజ్ అండ్ డింపుల్ హయాతి స్టెప్స్ వేశారు. సూపర్ సూపర్ సూపర్ ఉంది సాంగ్. అయితే తమన్ కంపోజ్ చేశారన్నమాట ఈ సాంగ్ ని, అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ పాటకి. సో అదనమాట మ్యాటర్, అండ్ ప్రభా అండ్ రామ్ మిర్యాల పాడారు ఈ పాటని. అక్టోబర్ 9 ఈ సినిమా రిలీజ్ కాబోతోంది, అండ్ నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను ఈగర్ గా. అసలు ఏంటి మ్యాటర్, ఏంటి ఆదర్శ కుటుంబంలో ఏం జరిగింది, ఏమన్నా జరిగిందా, లేకపోతే వాళ్ళు అలానే ప్రశాంతంగా ఉన్నారా లేదా, ఇవన్నమాట నాకున్న డౌట్లు ప్రస్తుతం. నాకే కాదు అఫ్ కోర్స్ చాలా మంది ఆడియన్స్ కి ఉన్న డౌట్స్ ఇవే. సో వెయిట్ చేద్దాం అక్టోబర్ 9 వరకు. ఓకే రైట్ నౌ మరి మీ అందరికోసం భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. మరి ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి ఇక్కడితో గుడ్ బై బై కొట్టేద్దాం. మరి నెక్స్ట్ మళ్ళీ మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వచ్చే రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ పరిధిలోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగినపూడి బీచ్ తీరంలో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. బీచ్ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టి తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

అవకాశముందని తెలియజేసింది. సూర్యలంక బీచ్ రాష్టంలో ఉత్తమ బీచ్ గా గుర్తింపు పొందిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలోని బీచ్ లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ నిన్న పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుమల స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం వాహన సేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 గంటల నుంచి 9 గంటల వరకు, గరుడ వాహన సేవ సాయంకాలం 6:30 నుంచి 11:30 వరకు జరగనుంది. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్బంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమనంతరం ఆయన మాట్లాడారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 12:03 అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది. అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనం ఇంటర్వ్యూ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు యాక్చువల్ గా అండి మనకి ఏషియన్ గేమ్స్ అయితే జరుగుతున్నాయి కదా, అయితే ఈ రోజు మెన్స్ T20 క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అయితే జరగాలి, బట్ డ్యూ టు హెవీ రెయిన్స్ చాలా పెద్ద పెద్ద వర్షాలు పడడం వల్ల మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అండ్ మన ఇండియా మాత్రం సెమీఫైనల్స్ కి దూసుకెళ్లిపోయింది. అది మ్యాటర్ ఓకేనా. సో అది పక్కన పెట్టేసి అసలు క్రికెట్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ హైలైటెడ్ ఒకటి ఉంది, అది చెప్తాను. సో వెయిట్ చేస్తూ వింటున్నాండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రైట్ నౌ మీ అందరి కోసం చిరుత సినిమా నుంచి కేకే అండ్ సునీత పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

నవీన్ మాధవ్ అండ్ ప్రియ హేమేష్ పాడిన పాటితో వినేశారు. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ రామజోగే శాస్త్రి గారి లిరిక్. మరి లవ్లీ సాంగ్ కింగ్ సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:13 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. యాక్చువల్ గా అండి, ఇప్పుడు మ్యాచెస్ అంటే క్రికెట్ మ్యాచెస్ అంటే డే టైమ్ లో చూస్తున్నాం, అంటే మ్యాచెస్ అంటే డే టైమ్ లో చూస్తున్నాం, నైట్ టైమ్ లోనూ ఆడే గేమ్స్ చూస్తున్నాం. కానీ ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పగటి పూట ఆడే ఆట మాత్రమే అనమాట. నైట్ క్రికెట్ ఆడాలి అంటే మనకి జనరల్ గా ఏంటి, మోడర్న్ ఫ్లడ్ లైట్ సిస్టమ్స్ అనేవి అవసరం. కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ లైటింగ్ తో ఒకప్పుడు అంటే చాలా చాలా సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ లైటింగ్ తో ఒకప్పుడు కొన్ని డొమెస్టిక్ నైట్ మ్యాచెస్ అనేవి జరిగాయి. కానీ ఇప్పటి ఇంటర్నేషనల్ ఫ్లడ్ లైట్ మ్యాచెస్ లాగా స్టాండర్డ్ కాదనమాట. కానీ ఇదంతా ఎప్పుడు, 1984 కి ముందు. మరి 1984 సెప్టెంబర్ 28 ఏం జరిగింది? యాక్చువల్ గా మన వెలుగుల క్రికెట్ కి భారతదేశంలో ఒక ముఖ్యమైన ప్రారంభం జరిగిందనమాట. ఎగ్జాక్ట్ గా ఇదే రోజు, ఇదే సెప్టెంబర్ 28, 1984 లో మన ఇండియాలో ఫస్ట్ టైం ఫ్లడ్ లైట్స్ మ్యాచ్ జరిగింది. సో ఇండియా అండ్ ఆస్ట్రేలియాకి మధ్యలో ఈ ఓడిఐ మ్యాచ్ అనేది జరిగిందనమాట, న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. అది కూడా ఫ్లడ్ లైట్స్ వెలుగులో. ఇంట్రెస్టింగ్ కదా. అఫ్కోర్స్ ఆ మ్యాచ్ లో మనం గెలవలేదనుకోండి, అది పక్కన పెడితే మన ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడే లెవెల్లో ఒక మేజర్ స్టెప్ అనేది మనం వేసామన్నమాట ఇదే రోజున. సో అది మ్యాటర్. మరి ఇంకొక హిస్టారికల్ ఫ్యాక్ట్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, కేర్ ఆఫ్ కంచర్ పాలెం సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మన్మథుడు సినిమా నుంచి వేణు అండ్ సుమంగళి పాడిన సాంగ్ అయితే విన్నారు, సిరివెన్నెల గారు లిరిక్ అనమాట ఇది. సో మరి మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో యాక్చువల్ గా ఏంటంటే ఎగ్జాక్ట్ గా 41 ఇయర్స్ బ్యాక్ అంటే 1985 లో ఇదే రోజు మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక 10 మంది ఆఫీసర్స్ అండి ప్రపంచ ప్రదక్షిణకి స్టార్ట్ అయిన రోజు కూడా ఈ రోజు అనమాట. అది కూడా ఎలానో తెలుసా, అంటే తెరచాపలతో నడిచే చిన్న పడవలో అనమాట ప్రపంచాన్ని మొత్తం చుట్ట రావాలని చెప్పేసి ప్లాన్ చేశారు, అంటే సముద్ర ప్రయాణంలో. సో తృష్ణ అనే పేరున్న ఒక సెయిలింగ్ యాచ్ లో ప్రపంచాన్ని చుట్టాలనే ఎయిమ్ అనమాట వాళ్ళది. ఈ టూర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎన్ని దేశాలు టచ్ చేసింది, మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చింది, ఇలా చాలా కబుర్లు మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను తేజ్ సినిమా నుంచి. ఆ తర్వాత మనకి న్యూస్ బ్రేక్ కూడా ఉంది, ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తల వివరంగా ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు అజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలుచేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు

పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయం ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు, సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికి యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన, ఆత్మనిర్బర, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచి నగోయాలో ఈరోజు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్, శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల అండర్ 78 కిలోల
కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా

కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్ లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయన్ పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంబ్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్ లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు. పురుషుల క్రికెట్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. సో మరి ఎగ్జాక్ట్ గా 41 ఇయర్స్ బ్యాక్ 1985 లో మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక 10 మంది ఆఫీసర్స్ ప్రపంచ ప్రదక్షిణ, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా అండి త్రిష్ణ అనే పేరున్న సైలింగ్ యాచ్ లో ప్రపంచాన్ని చుట్టాలనే ఎయిమ్ అనమాట వాళ్ళది. సో మరి ఈ త్రిష్ణ స్టోరీలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ప్రపంచ ప్రదక్షిణ ముంబైలో స్టార్ట్ అయింది. మొత్తం 10 మంది ఆఫీసర్స్ అనమాట ఈ ఎక్స్పెడిషన్ లో సో పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా. మొత్తం 10 మందిలో 6 ఏంటంటే యాచ్ లో ఉండేలాగా క్రూ మారుతూ ఉంటారనమాట. ఓకే, అలా ఎన్నో దేశాల తీరాలను తాకుతూ వాళ్ళ జర్నీ మొత్తం 30,000 నాటికల్ మైళ్లు సాగింది. అంటే ఒక నాటికల్ మైల్ అంటే 1.8 కిలోమీటర్స్ అనమాట. మనకి సముద్ర ప్రయాణాలని, అంటే సముద్ర ప్రయాణంలో చేసే దూరాలని నాటికల్ అని కొలుస్తారు. సో వాళ్ళు ప్రయాణించి అలా అలా అలా 30,000 నాటికల్ మైల్స్ ప్రయాణించి 470 రోజుల తర్వాత 1987 జనవరి 10 తిరిగి ముంబైకి వచ్చారట. అదండి సంగతి. సో భారతీయ క్రూ సెయిల్ బోట్ లో ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట ఇది. సో మన భారతీయ సాహసానికి గుర్తుగా త్రిష్ణ పేరు నిలిచిపోయింది. అండ్ నెక్స్ట్ జరిగిన పెరేడ్ లో ఈ పడవని ప్రదర్శించారు కూడా అనమాట. సో అదే మ్యాటర్. సో మరి ఇంత హిస్టరీకి సంబంధించిన హైలైట్స్ ఉన్నాయి ఈ రోజున. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చాలా కబుర్లు మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరికోసం సమ్మోహనం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్, హరిచరణ్ అండ్ కీర్తన పడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఉదిత్ నారాయణ్ అండ్ మీనల్ పాడిన లవ్లీ సాంగ్ అయితే విన్నారు సారు, చంద్రబోస్ లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ పూలరంగుడు సినిమా నుంచి విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అది బ్రెయినే కానీ పూర్తిగా బ్రెయిన్ కాదు. సో మ్యాటర్ ఏంటంటే బ్రెయిన్ ఆర్గనైజ్, అండ్ మరి సైంటిస్టులు ఇప్పుడు ఈ బ్రెయిన్ ఆర్గనైజ్ అనే ఒక చిన్న 3D బ్రెయిన్ లైక్ స్ట్రక్చర్స్ ని ల్యాబ్స్ లో తయారు చేస్తున్నారట. ఇవి మన పూర్తి బ్రెయిన్ అయితే కాదు, కానీ మన హ్యూమన్ బ్రెయిన్ లో కొన్ని సెల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఎలా డెవలప్ అవుతాయో అలానే ఇమిటేట్ చేసే బ్రెయిన్ ఆర్గనైజ్ అనమాట. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఇవి అంటే ఈ బ్రెయిన్ ఆర్గనైజ్ అనేవి ల్యాబ్ లో చాలా కాలం మెయింటైన్ చేయగలుగుతున్నారంట రీసెర్చ్ కోసం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫ్యూచర్ లో మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా మారుతుంది, మన బ్రెయిన్ లో సెల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడానికి స్టడీ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే అందరికి అర్థమయ్యేలాగా మన బ్రెయిన్ కి ఒక చిన్న ల్యాబ్ మోడల్ తయారు చేసి మన బ్రెయిన్ పెరుగుదల ఇంకా మార్పుల్ని కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసేందుకు యూజ్ అవుతుందన్నమాట ఈ రీసెర్చ్. అద్భుతంగా ఉంది కదా. అండ్ అంతేకాదు మన బ్రెయిన్ లో వచ్చే ఏజింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఫ్యూచర్ లో ఈ రీసెర్చ్ చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మ్యాటర్, కొత్త బుజ్జి బ్రెయిన్ కథ అనమాట ఇది. ఇంట్రెస్టింగ్ రైట్. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, అప్పుడప్పుడు మనం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఈ అందరి కోసం సహానా సాంగ్ అయితే వచ్చేస్తుంది శివాజీ సినిమా నుంచి, మరి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం 12:58 అయిపోయి 11 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఈ రోజు వరల్డ్ రేబీస్ డే కదా, మనం కొన్ని సింపుల్ విషయాలైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో పెట్ డాగ్స్ ఉంటాయి, ఓకే, వాటిని టైంకి వాటికి వ్యాక్సినేషన్ చేయించడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కుక్కల్ని మనం చూస్తూ ఉంటాము, వాటిని చూడగానే టచ్ చేయడం, వాటిని డిస్టర్బ్ చేయడం, లేకపోతే వాటికి దగ్గరగా వెళ్ళడం, ఇలాంటివన్నీ మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా కుక్క కరిచినా లేకపోతే ఏదైనా ఘాటులాగా మనకి ఏర్పడినా కూడా అది టచ్ చేసినప్పుడు ఆ చిన్న దెబ్బే కదా అని చెప్పేసి, చిన్న గాయమే కదా అని చెప్పేసి చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు కదా, అది మాత్రం అవాయిడ్ చేయాలి తప్పకుండా. ఫస్ట్ ఏం చేయాలంటే అలా ఏదైనా జరిగినప్పుడు వెంటనే సోప్తో అండ్ తర్వాత రన్నింగ్ వాటర్ తో, అంటే పంపు పంపు నీళ్ళ ఓపెన్ చేసేసి ఆ పంపు వాటర్ కింద అలా పెట్టేసి ఒక 15 మినిట్స్ దాన్ని కడగాలన్నమాట. కడిగేసి తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయాలి తప్పకుండా. అండ్ ఆల్సో ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెమైనా అవేర్నెస్ ఉంటుంది, వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఇలాంటిది ఏదైనా, కానీ పిల్లలకైతే అసలు అలాంటిది ఏది ఉండదు. చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి కాబట్టి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డాగ్స్ తో ఎలా సేఫ్ గా ఉండాలో వాళ్ళకి కంపల్సరీగా ఆ అప్రోచ్ అనేది మనం కంపల్సరీగా నేర్పించాలన్నమాట. ఓకేనా, యానిమల్స్ ని లవ్ చేయడం ఇంపార్టెంటే కానీ కొంచెం అవేర్నెస్ తో అనమాట. ఓకే, రేబీస్ ప్రివెంట్ చేయగలిగే డిసీజే కాబట్టి మన జాగ్రత్త మన సేఫ్టీయే, అది గుర్తుపెట్టుకోండి, మన చేతుల్లోనే ఉంది అని. ఓకే, సో మరి స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్ గా 1 o'clock రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీర ప్రోగ్రామ్ లో. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. వైద్య ఆరోగ్య శాఖలో వినతుల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణకు కృత్రిమ మీద ఏఐ ఆధారిత పోర్టల్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేరులు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్లనాటి బావిని యువత పునరుద్దరించింది. ఎన్టీఆర్ జిల్లా రాయన్పాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ముఖ్య అధికారులతో కలిసి మొక్కలు నాటారు. రాష్టంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. నవయుగ కవి, చక్రవర్తి, అభ్యుదయ కవి గుర్రం జాషువా జయంతి ఈరోజు. ఆయన రాసిన గబ్బిలం, ఫిరదౌసి, కాందిశీకుడు వంటి రచనలు తెలుగు సాహిత్యంలో విశేష గుర్తింపు పొందాయి. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగేనపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆయన ఆరోపించారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు షూటింగ్లో రజతం, కురాష్లో కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 39 పతకాలతో 12వ స్థానంలో ఉంది. ఇందులో 4 స్వర్ణాలు, 17 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ రాజ్య శృతి. మన స్టూడియోలో టైం 1:04 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం వెంటైపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్ గా అండి, ఈ షోలో మనం చాలా చాలా స్టోరీస్ మాట్లాడుకున్నాం, చాలా మంది ధీరాస్ గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఇవాళ కథలో కూడా ఒక అమ్మాయి ఉందన్నమాట, ఒక కుటుంబం ఉంది, అలాగే ఒక గొంతు ఉంది, ఒక దేశం కూడా ఉంది. ఇలా చెప్పగానే మీకు అర్థమైపోయింటుంది మ్యాటర్ ఏంటో, ఇవాళ మరి లతా మంగేష్కర్ గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నామని. సో ఎస్, మరి మీరు ఊహించింది అయితే కరెక్టే. యాక్చువల్ గా లతా మంగేష్కర్ అనగానే చాలా మందికి ఆవిడ ఒక గాయనిగా మాత్రమే తెలుసు, కానీ ఆవిడ లైఫ్ లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇంకా చెప్పాలి అంటే ఒక పెద్ద కథే ఉంది. సో మరి సింగర్ గా మాత్రమే మనకి తెలిసిన మన లతాజీ యాక్చువల్ ధీరా జర్నీ గురించి ఇవాళ షోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో మరి ముందుగా అయితే మీ అందరి కోసం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 111 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. మరి ఈ రోజు షోలో, ధీరా షోలో మన లతా మంగేష్కర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. యాక్చువల్గా అండి, సెప్టెంబర్ 28, 1929లో ఇండోర్లో మన లతాజీ పుట్టారు. మరి తన బర్త్ నేమ్ వచ్చేసి నిజానికి హేమ అనమాట. తర్వాత తన నాన్నగారు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక క్లాసికల్ సింగర్, అలాగే సంగీత నాటకాలు కూడా ఆయన ప్రదర్శించేవారు అనమాట. అలా ఒక నాటకంలోని లతా అనే పేరుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని హేమ మంగేష్కర్ ని లతా మంగేష్కర్ గా మార్చారు. సో అలా మన లతా గారు చిన్నప్పుడు అంతా కూడా సంగీతం అనే ఒక వాతావరణంలోనే గడిచింది. అండ్ 5 ఏళ్లున్నప్పుడే వాళ్ళ నాన్నగారు మ్యూజిక్ ప్లేస్ లో లతాజీ పర్ఫామ్ కూడా చేశారనమాట. అండ్ లతా గారి మొదటి గురువు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లల్లో లతాజీనే పెద్ద, తర్వాత ఆశా భోన్స్లే, ఉష, మీనా అండ్ హృదయనాథ్. ఇదనమాట వాళ్ళ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, ముగ్గురు చెల్లెల్లో ఒక తమ్ముడు మన లతాజీకి. ఇలాంటి టైంలో లతాజీ లైఫ్ లో ఒక టఫ్ టైం అనేది వచ్చింది. 1942లో లతాజీకి జస్ట్ 13 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగిందనమాట సడన్ గా. సో మరి అదే

మన లైఫ్ అస్సలు అడగని క్వశ్చన్ ఏదైనా ఉందంటే అదే. సో మరి జస్ట్ ఇప్పుడు నీ వంతు అని చెప్పేసి వచ్చేస్తుంది అంతే, ఏ ప్రాబ్లం అయినా సరే. అలాంటి ఒక టఫ్ టైం ని ఫేస్ చేయగలుగుతారు చూసారా, వాళ్లే అసలైన ధీర అనమాట. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే చెప్పిరాదు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ని ఎలాంటి టైంలో ఎప్పుడు వచ్చినా సరే ఫేస్ చేసే వాళ్లే నిజమైన ధీర. మరి బ్రేక్ తీసుకుని ఇవాళ ధీర లతాజీ గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, జెంటిల్మెన్ సినిమా నుంచి సుజాత గారు పాడిన పాట, ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. అండ్ మరి బ్యూటిఫుల్ సాంగ్ ని రాసింది రాజశ్రీ గారు అనమాట. సాంగ్ వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో మరి లతా మంగేష్కర్ జస్ట్ ఒక 13 ఏళ్ల అమ్మాయి, మరి తండ్రి సడన్ గా చనిపోయారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంది. మరి ఇక్కడే లతాజీ కెరీర్ ఇంకొక టర్న్ తీసుకుందనమాట. వాళ్ల ఫ్రెండ్ మాస్టర్ వినాయక్ అనే ఆయన వాళ్ల ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీకి హెల్ప్ చేశారు మాస్టర్ వినాయక్ అనే ఆయన. సో మరి ఫిలిమ్స్ లో ఆపర్చునిటీస్ ఇచ్చారనమాట సింగర్ గా అండ్ ఆల్సో యాక్ట్రెస్ గా కూడా. సో ఫస్ట్ లో లతా గారు యాక్టింగ్ కూడా చేశారు కానీ నటన అనేది అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు ఆవిడికి. సో కెమెరా కన్నా మైక్రోఫోన్ నే కెరీర్ గా తను సెలెక్ట్ చేసుకున్నారనమాట. 1942లో మరాఠీ ఫిలిం, ఒక మరాఠీ ఫిలిం లో ఆవిడ ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేశారు. తర్వాత 1947లో ఆప్కీ సేవామే అనే హిందీ సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగింగ్ లో ఫస్ట్ అడుగు పెట్టారు. మరి ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేది ఉంది, దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. మరి టైం అయితే 1:20 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్ది సేపట్లో రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తే ఆ తర్వాత మళ్లీ మన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. ధీరా షోలో ఈ రోజు మనం లతా మంగేష్కర్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ, మరమ్మతుల కోసం 2 ఏళ్లలో ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్దరించి రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ,
1: పోలీస్ వ్యవస్థ అంత పటిష్టంగా పనిచేస్తారే, ఆ రాష్ట్ర అభివృద్ధి గానీ, ఆ రాష్ట్ర సంక్షేమం గానీ, ఆ రాష్ట్రం తాలూకా పురోగతి సూక్ష్మ గానీ పెరుగుతుందని చెప్పడానికి మీ అందరికీ కూడా చాలా సందర్భాలు నేను చెప్తున్నా. లాంగ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ రాష్ట్రంలో ఉంటేనే ఆ రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాంగ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి.
0: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ, వార్డు, సచివాలయ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో

0: ఆయన ఈరోజు మాట్లాడుతూ గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆరోపించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 2 సాధారణ సెలవులు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ది పనులను 2 ఏళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేస్తూ
1: నెల్లూరులో ఎన్ టు ఎన్ రోడ్ చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేశాం. వర్క్ కూడా ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నారు. ఒక పార్కు, సెంట్రల్ డివైడర్, ఫౌంటైన్, గ్రీనరీకి శంకుస్థాపన చేశాము. ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం, ఒక బాస్కెట్ బాల్, ఒక టెన్నిస్ కోర్టు, ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేశారు. రేపు 2వ తేదీ శంకుస్థాపన చేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ శంకుస్థాపన చేశాం, ఇవన్నీ కూడా నవంబర్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఆదేశించారు.
0: స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్చతాహి సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్బంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పర్యాటకులు, స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని సుస్థిర వ్యవసాయ అభివృద్ది కోసం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2,481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు 20 లక్షల మందికి పైగా రైతులను భాగస్వాములను చేస్తూ 18,000కు పైగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. స్థానికంగా జీవామృతం, బీజామృతం వంటి జీవ ఆధారిత వ్యవసాయ వనరులను అందించేందుకు సుమారు 7,600 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ
2: హమే ఇత్నా కుచ్ దేతీ హై ఉసే సంజోనే కా దాయిత్వ భీ హమారా హై. అగ్లీ పీడీ కే లియే మిట్టీ కో స్వస్థ రఖనా, పానీ కో బచానా ఔర్ సంసాధనో కా సంతులిత్ ఉపయోగ్ కర్నా సబ్సే జరూరీ హై. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ జైసే హమారా అభియాన్ ఇసీ భావనా కో ఆగే బఢాతే హై.
0: నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేర్లు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన యువత పాడుపడిన పురాతన బావిని పునరుద్దరించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్లనాటి బావిని యువత పునరుద్దరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటి వరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేర్లు, ఆలయాలను పునరుద్దరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. మొదటి విడతలో 3200

0: వందల మందికి, రెండో విడతలో 2634 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో విజయవాడలో 24,000 మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: 388 పట్టాలు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి శాశ్వత హక్కు ఈ రోజు ప్రజాప్రభుత్వం మీకు అందిస్తాం జరుగుతుంది. త్వరలో విజయవాడలో కూడా 24,000 ఇంటి పట్టాలు ప్రజాప్రభుత్వం అందించబోతుంది. మహానాడు కట్టకి రీటైనింగ్ వాల్, 100 పడకల ఆసుపత్రి, 2029 ఎన్నికల లోపల ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజ్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం.
0: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్ ను చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మనమున్న ధీరా ప్రోగ్రామ్ లో మరి ఈ రోజు లతా మంగేష్కర్ గారి జర్నీ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాం ఇవాళ షోలో. సో మరి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే మరి ఫస్ట్ ఆవిడ సాంగ్ రికార్డ్ చేశారు 1946 లో అని చెప్పాను. మరి తర్వాత 1947 లో ఆప్కీ సేవామే అనే హిందీ సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగింగ్ లోకి అడుగుపెట్టారు. మరి ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా అండి, లతాజీకి సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదన్నమాట. మరి అప్పట్లో ఏంటంటే ఫీమేల్ సింగింగ్ అంటే ఒక డిఫరెంట్ సౌండ్ కి అలవాటు పడ్డారనమాట, ఇటు ఆడియన్స్ కానివ్వండి లేకపోతే అటు ఇండస్ట్రీ కానివ్వండి. అయితే బట్ లతా గారి గొంతు అయితే చాలా చాలా సన్నగా ఉండేదట మొదట్లో. అయితే చాలా మంది లతాజీని మీ వాయిస్ సరిపోదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారట. సో చూసారా, లతాజీ కూడా రిజెక్షన్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. యాక్చువల్గా మీ నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఇది చేయలేరు, మీ వల్ల కాదు, మీరు దీనికి సరిపోరు, ఆర్ మీరు దీనికోసం రాకూడదు రాలేరు అని చెప్పేసి ఎవరైనా అన్నారు అంటే అదే ఫైనల్ డెసిషన్ అవుతుందా? ఇది నాకు చెప్పాలన్నమాట. అవుతుందా చెప్పండి, అవ్వదు కదా. ఎప్పుడు అవ్వదు అంటే మనం ఫిక్స్ అవ్వనంత వరకు మనకి సంబంధించి ఏది కూడా తుది నిర్ణయం అనేది అవ్వదు, ఫైనల్ డెసిషన్ అసలు అవ్వదు మనం ఒప్పుకోనంత వరకు. వెంటనే లతాజీ కూడా ఏం చెప్పారో తెలుసా వాళ్ళకి, ఎస్ సార్ నేను తప్పకుండా ఇంప్రూవ్ అవుతాను అని చెప్పారట. గివ్అప్ ఇవ్వకుండా ఏదైతే తను చెప్పారో, ఏదైతే తను అక్కడ ప్రామిస్ చేసి వచ్చారో దానికి తగ్గట్టు

గట్టి ఉస్తాద్ అమన్ అలీ ఖాన్ గారి దగ్గర హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో చాలా సీరియస్ గా ట్రైనింగ్ తీసుకున్నారట. ధీరా లెసన్ కూడా ఉంది యాక్చువల్గా ఈ పాయింట్ దగ్గర. మనకి టాలెంట్ ఉండే సరిపోదండి, ఫీడ్బ్యాక్ ని ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఈగోతో రిజెక్ట్ చేయకుండా తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి చాలా మంది ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు, కొన్ని కొన్ని ఫీడ్బ్యాక్స్ అంటే కొంచెం హార్ష్ గా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కానీ అలాంటి వాటిని కూడా మనం ఈగోతో రిజెక్ట్ చేయకుండా వాళ్ళు అసలు ఆ పాయింట్ ఎందుకు చెప్పారు అనే విషయంలో ఆ ధోరణిలో మనం ఆలోచిస్తే కనుక అసలు విషయం అనేది క్లారిటీగా అవుతుంది అనేది నా ఉద్దేశం. సో మరి అలా తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ ఫీడ్బ్యాక్స్ అన్నింటినీ కూడా తీసుకుని అదే చేశారు మన లతాజీ కూడా. సో తన గొంతులో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారో అది తేగలిగారనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా, ఇదే గొంతు మీద నమ్మకంతో లతాజీ సింగింగ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు గులాం హైదర్ కంపోజర్. సో ఒక సంవత్సరంలో 1947లో కెరియర్ స్టార్ట్ అయితే 1948 కల్లా అసలు ఒక్క సంవత్సరంలో కథ మొత్తం మారిపోయింది. 1948లో రిజెక్షన్ గురైన అదే వాయిస్ 1949లో ఎవ్వరూ మర్చిపోలేని అద్భుతమైన గొంతుగా గుర్తుండిపోయిందనమాట. సో మహల్ సినిమా ఆయేగా అనే వాళ్ళ సాంగ్, దీని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓకే శ్రీ ఆంజనేయం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

శ్రీ ఆంజనేయం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ ఏంటంటే, ఒక సాంగ్, ఒక వాయిస్, ఒక టర్నింగ్ పాయింట్, మహల్ సినిమా ఆయగా అనేవాళ్ళ అనే పాట, ఈ పాట రిలీజ్ అయిందండి. అసలు ఈ వాయిస్ ఎవరిది అని చెప్పేసి అందరూ, జనాలందరూ కూడా నోటీస్ చేయడం, ఆటోమేటిక్ గా వాయిస్ ని ఇష్టపడడం, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. మన లతాజీ జర్నీలో ఆ సాంగ్ ఒక బ్రేక్ త్రూగా మారిపోయింది. అండ్ ఇండియన్ సినిమాలో ఫీమేల్ ప్లేబ్యాక్ వాయిసెస్ లో మోస్ట్ డిమాండింగ్ ఆర్టిస్ట్ గా లతాజీని నిలబెట్టింది కూడా ఆ పాటే అనమాట. అసలు ఊహించండి, 13 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతలు మోసిన అదే చిన్నపిల్ల, రిజెక్షన్స్ ఫేస్ చేసిన అదే సింగర్, భాష పలికే విధానం, గొంతు మీద విమర్శలు ఎదుర్కొన్న అదే ఆర్టిస్ట్, ఒకే ఒక్క సంవత్సరంలో దేశం మొత్తం తన గొంతును అభిమానించేలా మార్చేసుకున్నారనమాట. అంటే ఎంత పట్టుదల ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి తన మీద తనకి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అంత సక్సెస్ ని చూశారు లతాజీ. సో మరి అందుకే అంటారేమో, యువర్ బిగినింగ్ డస్ నాట్ డిసైడ్ యువర్ డెస్టినేషన్ అని చెప్పేసి. స్టార్టింగ్ లో సక్సెస్ అనేది అంత ఈజీగా రాకపోవచ్చు, బట్ మన కాన్ఫిడెన్స్, మన ప్రాక్టీస్, మన డిటర్మినేషన్ వీటన్నిటి వల్ల ఖచ్చితంగా వస్తుందన్నమాట. అండ్ మరి తర్వాత ఏముంది, కొన్ని తరాల వరకు ఎంతో మంది హీరోయిన్స్ కి ఆవిడ పాటలు పాడారు. మధుబాల నుంచి ఎన్నో జనరేషన్స్ వరకు ఆవిడ పాటలు పాడటం జరిగింది. మరి 36 భాషల్లో 30,000 పాటలు పాడారనమాట. సో స్టోరీ ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? మరి ఒక అమ్మాయి, ఒక కుటుంబం, ఒక గొంతు అని చెప్పాను. మరి తర్వాత ఒక దేశం అని కూడా అన్నాను కదా, మరి దాని సంగతి ఏంటి అది కూడా చెప్తాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. యాక్చువల్ గా మనకి లతాజీ గారు మన తెలుగులో మరి ఇన్ని 30,000 పాటలు పాడినా కూడా మన తెలుగులో 3 పాటలు పాడారు. సంతానం సినిమాలో నిద్రపోర తమ్ముడు, ఆ తర్వాత ఏమో ఈసా వెంకటేశ అనే ఒక పాట, అండ్ తర్వాత ఈ తెల్ల చీరకు అనే సాంగ్. ఈ సాంగ్ అయితే ఇంతకు ప్లే చేశాను. బట్ రైట్ నౌ ఏం చేస్తానంటే, లతాజీ చెల్లి ఆశా భోంస్లే పాడిన పాట ప్లే చేస్తాను. అశ్వమేధం సినిమా నుంచి మీ అందరి కోసం ఎస్పి బాలు గారు అండ్ ఆశా భోంస్లే పాడిన బ్యూటిఫుల్ డ్యూయట్ ట్రాక్ మీకోసం అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి మన స్టూడియోలో టైం 1:47 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజు లతా మంగేష్కర్ గారి జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ దిస్ ఈస్ అజయ్ శృతి. యాక్చువల్ గా అండి, లతా మంగేష్కర్ గారి వాయిస్ సినిమాల్లో హీరోయిన్స్ కి ఇచ్చే వాయిస్ లానే కాకుండా ఆ లైన్ ని క్రాస్ చేసి మన భారతదేశం మొత్తం ఎమోషన్ కి దగ్గరైన ఒక క్షణం గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అదేంటో తెలుసా? ఆయే మేరే వతన్ కే లోగో సాంగ్ పాడిన మూమెంట్ అన్నమాట. 1962 ఇండియా చైనా వార్ తర్వాత లిరిసిస్ట్ కవి ప్రదీప్ గారు మన సైనికుల త్యాగం గురించి ఒక పాట రాశారన్నమాట. దానికి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? సి రామచంద్ర గారు.

ఆయన ట్యూన్ చేశారు పాటకి. ఆయన తర్వాత లతాజీ ఆ పాటని పాడారు. ఫస్ట్ టైం జనవరి 27, 1963 న్యూఢిల్లీలో పర్ఫామ్ చేశారనమాట లతాజీ. అయితే యాక్చువల్ గా ఏంటంటే రిహార్సల్ కి పెద్దగా టైం లేదు, చాలా పెద్ద హ్యూజ్ ఆడియన్స్ ఉంటారు, అంతమందిలో ప్రైమ్ మినిస్టర్ గారి ముందు లైవ్ లో పాడాలంటే అసలు లతాజీకి ఫస్ట్ లో చాలా భయం వేసి ఉంటారు, చాలా ఆలోచించారు అసలు పాడగలనా అని చెప్పేసి. కానీ ధైర్యంగా పాడారనమాట. అండ్ ఇదే పాటకి నెహ్రూజీ గారి కంట్లో నీళ్లు తిరిగాయట ఆ పాటలోనే ఎమోషన్ కి. అంత బాగా హృదయాల్ని తాకిందనమాట అందరికీ లతా గారి గొంతులో ఆ పాట. అదే మ్యూజిక్ లో ఉన్న పవర్ అండి. మ్యూజిక్ ని మెమరీగా లతాజీ మార్చేసిన మూమెంట్ కూడా అది. సో ఇలా ఎన్నో మెమరీస్ క్రియేట్ చేశారు తన సింగింగ్ తో లతాజీ. మరి ఇండియాలో ఆల్రెడీ సూపర్ స్టార్ సింగర్ అయిపోయారు, మరి థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ ద్వారా మిలియన్స్ ఆఫ్ లిజనర్స్ ని సంపాదించారనమాట. మరి అన్ని జరిగాయి మన ఇండియాలో, మరి ఇంటర్నేషనల్ స్టేజ్ సంగతి ఏంటి అది కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది, మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఆడేవారి మాటలకు అర్థాలు వేరే సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్, కార్తీక్ అండ్ గాయత్రి పాడిన పాట, చంద్రబోస్ గారి లిరిక్. సో మరి ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 154 అయిపోయింది అండ్ ఆల్సో 50 seconds కూడా దాటిపోయింది అనమాట మన టైం. సో మరి లతాజీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అవుట్ సైడ్ ఇండియా ఎక్కడ జరిగిందో తెలుసా అండి? లండన్స్ ప్రెస్టీజియస్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగింది. అక్కడ లతాజీ చాలా నర్వస్ ఫీల్ అయ్యారు స్టేజ్ ఫియర్ తో. అండ్ మరి యాక్చువల్గా ఏంటంటే మీరు మనకి చాలా మందికి, మనలో చాలా మందికి వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళకి నమ్మకం అయితే ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, నర్వస్నెస్ అస్సలు ఉండదనా? ఉండదు అని కాదు కదా, ఖచ్చితంగా నర్వస్నెస్ కూడా ఉంటుంది. మరి నిజమైన కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? అలా నర్వస్నెస్ ఉండి కూడా స్టేజ్ మీదకి వెళ్లి ధైర్యంగా పర్ఫామ్ చేసి రావడం అనమాట. సో యాక్చువల్గా మనం ఏదైనా కొత్త జాబ్ స్టార్ట్ చేస్తున్నా, కొన్ని సంవత్సరాల తర్వాత వర్క్ మళ్లీ స్టార్ట్ చేస్తున్నా, ఏ చేస్తున్నా సరే కొత్తది, అంతెందుకు అసలు నేను తీసుకున్న ఈ చిన్ని గ్యాప్, ఈ 25 days గ్యాప్ తర్వాత ఈ రోజు నాలో కూడా నర్వస్నెస్ అనేది ఉందనమాట. అలా చాలా మందికి నర్వస్నెస్ వస్తుంది. సో మరి ఇలాంటి టైంలోనే మనం ఒక విషయం అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, అది ఏదైనా సరే, ఏ పని అయినా సరే, కొత్త పని స్టార్ట్ చేసేంతవరకే, ఆ పని స్టార్ట్ చేసేంతవరకే, తర్వాత జస్ట్ అలా మనకి ఇప్పుడు కనుక ప్లగ్ లో అలా చక్కగా ఇలా స్విచ్ లో ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే ఎలా టక్ మని రన్ అయిపోతుంది, అలా దూసుకెళ్ళిపోతాం అంతే. అందుకే ఫస్ట్ స్టెప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో. సో లతాజీ స్టోరీలో కూడా అదే జరిగింది అండ్ చక్కగా అక్కడ పర్ఫామ్ చేయడం కూడా జరిగింది. అదే తన ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ అనమాట ఫస్ట్ది. సో మరి తర్వాత లతాజీ స్టోరీలో ఇంకొక బ్యూటిఫుల్ లెసన్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఏంటంటే ధీరా అంటే ఇప్పుడు మనకి లైఫ్ అనేది ఎంత డిఫికల్ట్ గా ఉన్నా మన ఓన్ ఐడెంటిటీని, కాన్ఫిడెన్స్ ని వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగడం అనమాట. సో అలాంటి వారందరికీ లతాజీ కరేజ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలా జీవించగలిగారు కాబట్టే పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇలాంటి గొప్ప గొప్ప బిరుదులు అందుకున్నారు. కానీ మనలాంటి సామాన్యులకి అలాంటి బిరుదులు అందుకున్నా అందుకోలేకపోయినా అది వేరే విషయం. బట్ ఒక విషయం అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, ఇంతకు నేను చెప్పాను కదా, ఎవరైనా మనం చెయ్యలేమో, మన వల్ల అవ్వదు, మీకు కుదరదు, మీకు రాదు ఇలాంటివి చెప్పినా మీలోని కాన్ఫిడెన్స్ ని మీరు వదలకండి. ఓకే, చెప్పాను కదా మనం ఫిక్స్ అవ్వనంత వరకు మనకి సంబంధించింది ఏది కూడా తుది నిర్ణయం, ఫైనల్ డిసిషన్ అనేది అవ్వదు. ఓకే, మనం ఫిక్స్ అవ్వనంత వరకు. సో తప్పకుండా స్ట్రాంగ్ గా ఉండండి, గట్టిగా ప్రయత్నించండి, మళ్ళీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి అయ్యేంత వరకు. ఓకే, సో ఇది ఇవాళ ధీరా. మళ్ళీ మనం తప్పకుండా కలుసుకుందాం. ఎక్కడ ఎప్పుడు మీకు తెలుసు కదా, 2:30 ఎగ్జాక్ట్ గా ఇవాళ సండే సండేలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2 o'clock రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:31 పిఎం క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన సందడే సందడే షో టైం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మరి ఆల్రెడీ నాకైతే ఇక్కడ మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో నేను చెప్తాను. బట్ ఈ రోజు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మరి మీరు ఆన్సర్ చేయాలి అంటే మన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయాలన్నమాట. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114, ఈ నెంబర్ కి 8662488114 ఈ నెంబర్ కి పంపించేసేయండి మీ ఆన్సర్స్ ని. అండ్ మరి ఎవరెవరు మెసేజ్ చేశారు అంటే, ఓకే, పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ గారి మెసేజ్. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బాగున్నారా మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే. జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, అరే రే రే రే రే, అది నేను అంటూ ఉంటాను కదా, ఆ మెసేజ్ పంపించారనమాట నాకు. ఓకే, రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూర్, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటున్నారు. అండ్ నెక్స్ట్ శృతి గారు నమస్కారం, వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. నెక్స్ట్ మెసేజ్, సందడే సందడికి స్వాగతం, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. అండ్ ఆల్సో కాదరి వీరేష్ రాజోల మండలం నుంచి శుభ మధ్యాహ్నం అంటున్నారు. అండ్ నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామం నుంచి అనుకుంటా డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి హాయ్ విజయవాడ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, నమస్తే మేడం, శుభ మధ్యాహ్నం అంటూ ఎన్ఎంఎస్ సర్దార్, మీరు వచ్చారు చాలా సంతోషం, ధన్యవాదాలు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి, హౌ ఆర్ యూ, వెల్కమ్ సందడే సందడి, వెల్కమ్ టు నా, ఓకే, వెల్కమ్ టు సందడే సందడి. వివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు నుంచి, ఐ మీన్ నెల్లూరు జిల్లా నుంచి, ఇనమడుగు నుంచి అనమాట, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ సెగ సెగ అంటూ పంపించారు. ఏమిటంటారు ఇది, అక్కడ సెగ అంటారా ఇక్కడ సెగ అంటారా ఏమిటంటారు ఇంటికి. నెక్స్ట్ సండే సండే మేడం కి స్వాగతమా, సండే సండే మేడం ఏమిటబ్బా, ఇది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముందు పెద్దన్న మెసేజ్. ఓకే, నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దే

దేశిరెడ్డిపల్లి. ఓకే, అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటున్నారు. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అనుకున్నా అనుకున్నా, ఇలా నా పేరు జ్యోతి కాదండి, శృతి. ఎనీవేస్, అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను వన్స్ అగైన్ మన సంద్రియ సందరి షోలోకి. అండ్ ఆల్సో అందరికీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీగా చక్కగా అలా భోజనం చేసి అలా ఆరాంగా అలా ఫోన్ పట్టుకుని కూర్చున్నారు కదా. ఓకే, కూర్చున్నారు. సరే, ఇప్పుడు మీకోసం ఒక ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. వెరీ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, హాయిగా వచ్చేస్తుంది ఆన్సర్, ఠకీమని. సో ఏంటంటే మ్యాటరు, ఒకళ్ళు ఉన్నారండి, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ గొడవ పడరు, కానీ అందరూ తనను కొడుతూనే ఉంటారు. ఎవరు ఎవరు వారు టై, ఎవరితోనూ మాట్లాడడు, ఎవరితోనూ గొడవ పడరు, కానీ అందరూ తనను కొడుతూనే ఉంటారు. ఎవరు వారు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా మీ అందరి కోసం. ఎంసీఏ సినిమా నుంచి ఎవండో నాని గారు వాడొచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

0: కేచిని గారు.
1: ఎవండో నాని గారు, సాంకేత వినేశారు ఎంసీఏ సినిమా నుంచి. మరి ఇక్కడ నాకైతే వెల్లువలాగా వస్తున్నాయి మెసేజెస్. నేను అడిగిన క్వశ్చన్ కి ఎవరితోనూ మాట్లాడడు, ఎవరితోనూ గొడవ పడ్డు, కానీ అందరూ తనని కొడుతూనే ఉంటారు, ఎవరు వారు పాపం అని చెప్పి అడిగారనమాట. సో ఫస్ట్ అయితే నాకు మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఓకే, సో మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాలెం నుంచి అనమాట. హాయ్ శృతి గారు.

భోజనం అయిందా అని అడుగుతున్నారు. భోజనం అయితే అయింది. ఇంతకీ మీ మెసేజ్ ఎక్కడ, మీ ఆన్సర్ ఎక్కడ? మెసేజ్ అయితే వచ్చింది, ఆన్సర్ మాత్రం రాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, డోలు అని చెప్పేసి. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ రోజా, చిన్నపిల్లోడా అయ్యయ్యో. నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి, హాయ్ శృతి గారు అంటారు, హలో అండి. నెక్స్ట్ భాస్కర్ పెడను నుంచి గంట అంటున్నారు, రాజోల్ నుంచి జయన్న కూడా సేమ్ ఆన్సర్ పంపించారు గంట అని. నెక్స్ట్ కాలింగ్ బెల్ అంటున్నారు ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి. అండ్ నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుంచి కాలింగ్ బెల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట. ఓకే, సో రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గోడ గడియారం అండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ పెడిన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు కూడా గంటనే అంటున్నారు. గోళ్ళకాంతోటి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా బాల్ అంటున్నారు. ఆహా, ఓకే. నెక్స్ట్ కనకారావు గారు పెడన నుంచి గోడ ఆర్ గంట అని చెప్పేది అంటున్నారు అనమాట. నెక్స్ట్ అయితే మంగళకి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు గంట అంటూ మెసేజ్ చేశారు. ఎంఎస్ దుర్గారావు గారు టెంపుల్ బెల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బడిలో గుడిలో ఉండే గంట అండి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే చిరంజీవి గద్దెల నెల్లూరు జిల్లా నుంచి గంట అంటూ మెసేజ్ చేశారు. కానూ నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రామ్ వింటున్నాను అంటూ మెసేజ్ చేశారు. అవునండి, 25 డేస్ గ్యాప్ తీసుకున్నాను. ఎనీవేస్ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుంచి గంట అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో మహాలక్ష్మి గారు, చెట్టు మీద కాయల కింద నుంచి రాళ్ళు వేసి కొడతామనా మీ ఉద్దేశం? అరే రే రే రే. ఓకే, నెక్స్ట్ కాలింగ్ బెల్ సుభాకర్ మారుతినగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ బంతి ఆర్ వాయిద్యాలు అంటూ భద్రేశ్వర్ చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి, హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ కాలింగ్ బెల్ అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు రాము వావిలాల. ఓకే, పాలకుర్తి జన్గాం నుంచి. ఓకే, సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రాము గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే గంట అంటున్నారు జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి. అండ్ నంద్యాల జిల్లా భానుముకుల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గంట మేడం అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ డప్పు ఆర్ గంట అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఏమండో ఆజయ్ శృతి గారు, ఏమండో బాగున్నారా? సో మరి నెక్స్ట్ అయితే హాయ్ శృతి మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూరు, డప్పు డ్రమ్ లేదా రోలు కూడా అట, ఇంకొకటి వచ్చింది యాడ్ అయింది. ఎనీవేస్ హాయ్ అండి. ఓకే లత గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాదర్ వీరేష్ రాజోల మండలం నుంచి కూడా గంట అంటున్నారు. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి ఇంకా రంగస్వామి శెట్టి కూడా గంటకే ఓటు. నెక్స్ట్ కాదు కాదు, గంట కొట్టారు అందరికి నుంచి. ఓకేనా, గంట ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ గంట కొట్టారు. హంపాపురం గ్రామం కొప్పమల్లేసు జుక్కు అదెప్ప ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు, గంట అంటున్నారు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గంటకే ఓటు. ఓకే, నెక్స్ట్ ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోడ గడియారం. ఓకే, నెక్స్ట్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు పిల్లో, ఓ మై గాడ్, కొంచెం డిఫరెంట్ ఆన్సర్ ఇది. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య, ఆహా, మీ ఒక్కరు నేను ఏదైతే అనుకున్నానో ఆ ఆన్సర్ని రాశారు. అదేంటో ఇప్పుడు రివీల్ చేయను, తర్వాత చెప్తాను. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య. ఓకే, నెక్స్ట్ మెసేజ్ హలో శృతి గారు అని అయితే వచ్చింది, బట్ ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి అసలు దేనికోసం మెసేజ్ చేశారు ఇలాంటి డీటెయిల్స్ ఏమీ లేవు, బట్ హాయ్ అండి. మీరెవరో తెలియదు కాబట్టి అంతవరకే నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ, రకరకాల ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. బట్ నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది, బట్ దీన్ని మ్యాచ్ చేసింది మాత్రం ఎగ్జాక్ట్ గా సంధ్య గారు మాత్రమే ప్రస్తుతానికి. ఇంకెవరైనా మ్యాచ్ చేస్తారేమో చూస్తాను. అండ్ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ గొడవ పడదు, కానీ అందరూ తనని కొడుతూనే ఉంటారు. ఎవరు వారు, ఎవరు వారు టిట్టుటాయ్, మీకు తెలిసే మెసేజ్ చేయండి. రైట్ నౌ A1 ఎక్స్ప్రెస్ సినిమా నుంచి మీ అందరి కోసం అమీగో సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఈష్ కన్నడ లవ్ స్టోరీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేసేసాను. మరి అనురాగ్ కులకర్ణి పాడిన పాట అనమాట ఇది. 249 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఆయ్ నమస్కారం అండి అంటూ సందే సందడికి స్వాగతం అంటున్నారు. సందే సందడి ఇంకా మీరు సండేలోనే ఉన్నారా అండి? రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల. ఓకే సో మరి గంట అని మెసేజ్ చేశారు ఆన్సర్ అయితే. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు డప్పులు డ్రమ్స్ మధ్యలో అంటున్నారు. అండ్ అద్దం అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. అద్దాన్ని కొడతారా ఏ ఊర్లో అండి? అద్దాన్ని కొడితే అది ఉంటుందా? అనంతపురం నుంచి అనురాధ గారు డోర్ అంటున్నారు, బెల్ అంటున్నారు, అలారం అంటున్నారు, వాచ్ అంటున్నారు. ఓహో ఓకే. సో నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి బెల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ ఆన్సర్ పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ షో టైమ్ కి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కొబ్బరికాయ అంటున్నారు బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి ఓకే అలారం. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ రోజా డోలు సన్నాయి అంటున్నారు. గంట అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. కానూ నుంచి తాతారావు గారు బోరింగ్ పంప్ అనుకుంటున్నా. ఓకే బోరింగ్ పంపుని తన్నారండి దాన్ని అంటే కొట్టడం అంటే ఓకే ఓకే అలా తీసుకున్నారా మీరు? అర్రర్రర్ర అసలు ఏమన్నా తెలివా మీది. కర్నూలు జిల్లా గోనెగడ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి చప్పట్లుట. ఓకే హంపాపురం గ్రామ చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దోమ అంటున్నారు. దోమ పుట్టపాకి నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు కూడా గంటకే. ఓకే గంటనే కొట్టారు. నెక్స్ట్ ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అంటూ ఇంకా బ్రాకెట్స్ లో చాలా డప్పు డోలక్ మృదంగం మొత్తం వచ్చేసాయి. ఓకే నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రీల్స్ కి కొట్టే షేర్ లైక్ అండి అంట యవాబోయ్. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి డ్రమ్స్ అంటున్నారు. అండ్ హాయ్ శృతి మేడం గారు అంటూ గద్దె మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి దోమ అంటున్నారు. ఓకే నెక్స్ట్ అయితే హినపడి నుంచి ఓకే రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం బాగున్నారా అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మేకు అంటున్నారు. అర్రర్రర్రర్ర అసలు ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ అయి చేయలేదు. బ్యూటిఫుల్. నెక్స్ట్ పెట్టిన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న ఇంకా శివగంగ గంట అంటున్నారు. కేదరి వీరేష్ రాజవల్లి మండలం నుంచి అలారం. అండ్ నెక్స్ట్ మృదంగం ఇవన్నీ వచ్చేసాయి మొత్తానికి. చిలుక నారాయణ అనసూయ అమున జానకంపేట నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ రాయచూర్ నుంచి నయా ఎల్లప్ప యాదవ్ అల్లు అని మెసేజ్ అయితే వచ్చింది. ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ దాసరిపాలెం నుంచి శివదాసిరెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఓకే గంటకే ఓటు. ఓకే గంటనే కొట్టారన్నమాట మొత్తం మీరు కూడా. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు కుంకుడుకాయలు మేకు అంటారు. కలమందరిపాటి గ్రామం నుంచి కాశీ ముత్తజావలి డప్పు డోలు హరణ్ అని పెట్టి మెసేజ్ చేశారు. ఇంకా ఇంకా కాసేపు ఆగితే నాకు బెల్లం ఆ తర్వాత యాలకులు వీటిని కూడా దంచుతాం మనం. యాక్చువల్లీ ఈ దంచుదాన్ని కొట్టడంగా కూడా తీసుకున్నారు కొంతమంది. సూపర్ అసలు ఇంకా వస్తూనే ఉన్నాయి టకాటకా. నేను ఈ క్వశ్చన్ ఆపకపోతే చాలా మంది ఏమిటి ఒక్క క్వశ్చన్తోనే గంట రన్ చేస్తావా అని అడుగుతారు ఇప్పుడు. ఎనీవేస్ సుభాకర్ మారుతినగర్ విజయవాడ నుంచి బైక్ కిక్కట అర్రర్రర్రర్రే. అండ్ నెక్స్ట్ అయితే మృదంగం తబలా కూడా కావచ్చు మేడం అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్. కనకారావు గారు పెడన్ నుంచి తబలా మృదంగం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు బైక్ హారన్ ఒకప్పుడు ఏంటి కొడితేనే కొన్ని కొన్నిసార్లు అంతేనా? ఓకే ఓకే. నెక్స్ట్ అయితే రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ రాధా మున్న ఏలూరు నుంచి బెల్ అని పంపించారు. అండ్ గొల్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప గోడ అంటున్నారు. గోడ కొట్టడం ఏమిటబ్బా నాకు ఇది అర్థం కాలేదు సుమి. నెక్స్ట్ అయితే నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జి దివ్యబాయ్ అజయ్ శృతి గంట ఓకే కాలింగ్ బెల్ అంటూ రాజారావు గారు మెసేజ్ చేశారు పట్టికొండ నుంచి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ డప్పు ఆర్ మృదంగం నంది నాయుడుపేట నుంచి నాగమణి అనమాట. హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ నాగమణి గారు. నెక్స్ట్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మస్కిటో అండ్ రియాజ్ నెల్లూరు నుంచి గంట. అండ్ నెక్స్ట్ ఇంకోవైపు వీపు చెంప అంటూ భద్రేశ్వర చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి మెసేజ్.

కరెక్ట్ అయినండి, ఓయ్ పాయింటే. నెక్స్ట్ గండ్ అనుకుంటా అంటున్నారు బొండ్రాయి గ్రామ అనుమల మోహన్ సుభద్ర. అండ్ ఆల్సో డప్పు గురించి అయితే చాలా మెసేజెస్ వచ్చాయి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుంచి. అండ్ ఆల్సో సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, ఆన్సర్ గంట అంటూ మెసేజ్ చేశారు. ఓకే, జవాబు గాలి కొడుతున్నారు అంటున్నారు. ఎవరిది? జమలయ బెంగళూరు నుంచి అట. ఓకే, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, గంటకే ఓటు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ హంపాపురం నుంచి వచ్చింది, చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ హాయ్ మేడం, శ్రీహరికోట నుంచి, ఏంటిది, జోగానంద కాలనీ నుంచి అప్పలనాయుడు, ఏంటిది ఏంటో మరి నాకైతే మెసేజ్ అర్థం కాలేదు. ఎనీవేస్, మధుసూదన్ రెడ్డి గారికి రివీల్ చేయండి చాలు అంటున్నట్టు మెసేజ్ చేశారు. నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి వాటర్ అంటున్నారు, ఏమిటో మరి. నెక్స్ట్ నరేష్ గారు అండ్ రోజా గుడ్లో గంట. ఓకే, సో మరి అలా అలా వచ్చాయన్నమాట మనకి మెసేజెస్. సో ఇంతకీ ఏమిటయ్యా, నా దగ్గర ఉన్న మెసేజ్ అంటే క్లాక్, అలారం. మనం రోజు ప్రతిరోజు అయి అప్పుడే లేపుతావు నువ్వని చెప్పి టప్ అని వేస్తాం కదా, సో అది మోగుతున్నా కూడా మనం దాని ప్రతి సక్రమంగా అది చేస్తున్నా కూడా మనం దాన్ని ఆపేస్తుంటాం. సో అందుకని నా దగ్గర అయితే ఆ ఆన్సర్ ఉంది, బట్ మీరు చెప్పిన ఆన్సర్స్ అన్ని కూడా కరెక్టే, అదనమాట మ్యాటర్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇక్కడితో ఆపేసేద్దాం. ఆల్రెడీ 2:55 క్రాస్ అయిపోయి, 56 కూడా అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ రైట్ నౌ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీకు సడన్ గా దేవుడు ప్రత్యక్షం అయ్యాడనమాట. అఫ్ కోర్స్ మీరేమి తపస్సు చేయకుండానే ప్రత్యక్షం అయిపోయాడు, అది దొరికిన అదృష్టం. సో ప్రత్యక్షం అయ్యి అవ్వగానే ఒకే ఒక వరం కోరుకోమన్నారు దేవుడు గారు. సో అప్పుడు ఏంటి, నాకు కావాల్సినంత డబ్బు కావాలి అని మీరు కోరుకున్నారు, మీ వరం కూడా నేనే చెప్పేసిన. ఓకే, సో గ్రాంటెడ్ అని చెప్పేసి దేవుడు మాయమైపోయాడు. దేవుడు అలా మాయమైపోగానే వెంటనే మూట ప్రత్యక్షం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ మూటలో ఎంత డబ్బు ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఓకే, నాకు చెప్పేసండి. సో మరి తెలుసు కదా మన వాట్సాప్ నెంబర్, 8662488114, ఈ నెంబర్కి పంపించేసండి మీ ఆన్సర్ ని. సో మరి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నాకు కావలసినంత డబ్బు కావాలని మీరు కోరుకుంటే దేవుడు ప్రత్యక్షమై ఆ వరాన్ని మీకు అందిచ్చేస్తే ఆ మూట ప్రత్యక్షమైపోతే అందులో ఎంత ఉంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అంటే, ఇక్కడ మీరు ఒక నెంబర్ చెప్పలేదు, దేవుడు ఆ నెంబర్ ని అడగలేదు. సో ఇప్పుడు మీరు ఏ నెంబర్ ఉంటుంది, అందులో ఎంత ఉంటుంది అమౌంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు చెప్పండి. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి. ఎంజాయ్ లిజనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని తెలిపారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్ లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచినపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. వైద్యారోగ్య శాఖలో వినతుల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణకు కృత్రిమ మీద ఏఐ ఆధారిత పోర్టల్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాగితరహిత పాలనలో భాగంగా రూపొందిస్తున్న ఈ విధానం ద్వారా కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారమయ్యే వరకు దాని పురోగతిని పర్యవేక్షిస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు కోనేర్లు బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో జిల్లాలోని 600 ఏళ్లనాటి బావిని కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పునరుద్దరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్ లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నవయుగ కవి చక్రవర్తి అభినవ కవి గుర్రం జాషువా జయంతి రోజు సమాజంలోని అట్టడుగు వర్గాలు అనుభవించే అసమానతలను ఎత్తిచూపుతూ ఆయన రచనలు చేశారు. ఆయన రచనల్లో ఫిరదౌసి, కాందిశీకుడు, గబ్బిలం వంటివి విశేష ఆదరణ పొందాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 26

0: Women's 25-meter pistol individual competition at IET Nagoya today. The 21-year-old shooter won the medal with 38 points to finish second. Indian athlete Pinky Balhara secured bronze medal in the women's under 78-kilogram kurash event, defeating South Korea's Lim Garum 3-0 in the quarterfinals. And with that, we end this news bulletin.
1: దీని పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను సడన్ గా. అరే రే, సూపర్ అసలు. మీరు అనంతపురం నుంచి అనురాధ గారు, ఎంత ఉండినా అవసరానికి పెట్టుకుని మిగతాదంతా పంచి పెట్టేస్తాను అంటున్నారు. మంచి విషయం. ఎనీవేస్, నెక్స్ట్ అయితే దేవుడి ప్రత్యక్షమే ఒకే ఒక వరం కోరుకోమంటే, నేను మాత్రం మంచి ఆరోగ్యం ఉన్నంతలో సంతృప్తిగా ఉండాలని కోరుకుంటాను అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. నాకు తెలుసు, సందడే సందడి షోని ఇలా చేసేస్తారని తెలిసే నేను వరం నేనే ఇచ్చేసా, డబ్బులు నేనే ఇచ్చేసి వరం కూడా నేనే చెప్పేసి ఆ వరంలో ఆ మూటలో ఎంత ఉండాలి మాత్రమే అడిగా. ఏ వరం కోరుకుంటారని నేను అడగలేదు, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ కౌస్తుభ, ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇండియా దేవుడా. ఓకే, నెక్స్ట్ అయితే రియాజ్ నెల్లూరు నుంచి, 20 lakhs అట. నెక్స్ట్ అయితే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, మీ వాయిస్ సూపర్ అంటూ బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50 lakhs dollars, నేను 50 lakhs అని చూసి ఓకే మంచిగా కోరుకున్నారు అను, పక్కన డాలర్ సింబల్ వేశారు చూశారు, మీరు అసలు సూపర్ అండి. నెక్స్ట్ సాయి ఇన్ఫినిటీ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నీకు కూడా అందాలని కోరుకుంటున్నాను సాయి. నెక్స్ట్ మాకైతే ఎక్కువ ఆశ లేదు, 1 crore rupees అయితే మా జీవితాంతం బతికేస్తాం. 1 crore rupees మంచి ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలనుంది, దానికి ఖర్చు అవుతుంది అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. ఓకే, పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, ఎంత డబ్బైనా ఆశ తీరదు కనుక నాకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని అండ్ పనిని ఇస్తే చాలు అనుకుంటాను. నాకు ఆరోగ్యం సరిగ్గా ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు, అదే ఆరోగ్యం అంటున్నారు. ఆహా, మొత్తానికి ఒక మంచి మెసేజ్ చెప్పారు. నెక్స్ట్ విజయవాడలో ఇల్లు కొనుక్కోవాలంటే ఆ మాత్రం డబ్బు కావాలి కదండి, 1 crore rupees. ఒక ఎంఎస్ దుర్గారావు గారు, ఎంతున్నా పర్లేదు ఎందుకంటే ఆ మనీ అడిషనల్ కదా అట. ఆహా, ఏం చెప్పారండి, మా దగ్గర సరిపోయినట్టు ఉన్నాయి అంటారు మొత్తానికి. ఎనీవేస్, శృతి మేడం చెప్పినట్లు మాకు డబ్బు మూట ఏమీ వద్దు. ఇలా శృతి మేడం గారు వచ్చి రోజు మా పేర్లు నవ్వుతూ అరెరే అంటూ పరికరిస్తే చాలట. రఘువీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి, ఇంత సింపుల్ కోరు కోరుతారా అండి, పెద్ద పెద్ద దేవుడు వచ్చి ప్రత్యక్షమైతే అయ్యయ్యో. ఎనీవేస్, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 50,000 అంటున్నారు. ఏదో ఉంది 50,000 రూపాయలకి. ఎనీవేస్, నిజామాబాద్ నిక్లీ బజార్ నుంచి ఎం మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 1 crore rupees ఓటు. నెక్స్ట్ చాలినంతా దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ చేశారు అండ్ అంజన్ ఫ్రమ్ దేశరెడ్డి పల్లి, నో లిమిట్స్ ఫర్ డిజైర్స్ అంటున్నారు. అయ్యబాబోయ్, అదేంటో చాలా మంది తెలుగులో చెప్పారు, మీరు ఇంగ్లీష్ లో చెప్పారు, అంతే తేడా. ఎనీవేస్, నేను ఇచ్చిన డబ్బులు నువ్వు ఒక్కడ మాత్రమే లెక్క పెట్టాలని కూడా చెప్పాల్సిన శృతి గారు, అప్పుడు జీవితకాలం పడుతుంది. విజయవాడ నుంచి కరుణ. ఇలాంటి ఒక క్వశ్చన్ నేను ఏదైనా ఫ్రేమ్ చేసేస్తా చూద్దాం. ఓకే, మంచి ఐడియా ఇచ్చారు మీరు. 5 crore చాలు అంటున్నారు ముండ్రాయి గ్రామం అనుమల మోహన్, సుభద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, 2 crore చాలు, పెద్దగా ఆశ లేదు మేడం అంటున్నారు కేదర్ వీరేజ్ రాజోల్ మండలం. అసలు అందరూ పెద్దగా ఆశ లేదుంటూనే కోట్లు అడుగుతున్నారు దేవుడా. ఎనీవేస్, ఎంఎఫ్ఎస్ సర్దార్, అదృష్టం ఎంత ఉంటే అంత దక్కుతుంది మేడం అంతే అట కదా, అది తెలియక అందరూ కోట్లు అడుగుతున్నారు. ఎనీవేస్, 50 crore ఉంటే చాలు మేడం అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ దేవుడు అవసరాన్ని బట్టి ఇస్తాడు మేడం కాబట్టి అంతే చాలు అంటున్నారు. ఎవరు ఇంతకీ రాము వావిలాల. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే స్థలం కొనాలి, ఇల్లు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వాలి అంటే 1 crore ఉండాలి మేడం అంటున్నారు వీర కనకారావు గారు. ఓకే, 1 crore rupees మా ఫ్యామిలీ సెట్ అన్నారు వినుకోట నుంచి సోమణి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్, కనీస అవసరాలు తీరే డబ్బు ఉంటే చాలు అండ్ ఆల్సో మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు, అంత ఇస్తే చాలు. ఓహో, ఓకే. నెక్స్ట్ ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, నాకైతే ఆరోగ్యం కావాలి, అందరూ

ఇక్కడ మళ్ళీ ఆరోగ్యం, హ్యాపీనెస్ ఇలాంటివి చెప్పకండి. డబ్బులు ఆల్రెడీ కోరేసుకున్నారు అయితే ఓకే గ్రాంటెడ్ అని చెప్పాడు, బట్ మీరు డబ్బులు ఇంత కావాలి అని అడగలేదు. సో ఎంత ఉండే మూట కావాలి మీకు? అది నేను అడిగిన క్వశ్చన్. ఓకేనా? రైట్ నౌ మీ అందరి కోసం ఇరుముడి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో మరి హేషం అబ్దుల్ వహాబ్ అండ్ సాధికా పన్న సాంగ్ అది వినజారు. ఇరుముడి సినిమా నుంచి 319 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన సందరేష్ అందరి షో టైమ్. అండ్ దిస్ ఈజ్ అర్జు శృతి. సో మరి ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ అయితే యాక్చువల్ గా అందరూ 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు ఇలా అడుగుతున్నారు, లేకపోతే ఆరోగ్యం అడుగుతున్నారు, లేకపోతే సంతోషం అడుగుతున్నారు, ఇలా రకరకాలుగా అడుగుతుంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. గడ్డం అంకయ్య గారు పంపించారు బండార్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. రింగ్ ప్లస్ అతను ఒక సుందరి అట, అసలు నేను

ఏంటి, మీరు పంపింది ఏంటండి? నేను ఆల్రెడీ వరం ఇచ్చేశాను ముర్రో అంటుంటే మీరు అది కూడా రింగ్ అతిలోకి సుందరి. దేవుడా, ఉంటారండి ఇలాంటి వాళ్ళు, అసలు ఉంటూనే ఉంటారు. ఎనీవేస్, మొత్తానికి నవ్విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ లవ్స్. ఓకే, సో అర్జున గారు ఇంకా లక్ష్మీ ఫ్రమ్ బొడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్, 2 crores అంటున్నారు. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. అండ్ నెక్స్ట్, నమస్తే మేడం, ఇల్లు భోజనం వస్త్రాలు సరిపడా అమౌంట్ చాలు, రాజారావు గారు పత్తికొండ నుంచి మెసేజ్ చేశారు. సూపర్. అండ్ నెక్స్ట్ అయితే తేజశ్రీ శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘన, చాణక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్, నాకైతే 1 crore rupees చాలు. ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో, ఓకే హాయ్ శృతి గారు, దేవుడు ఎంత ఇచ్చినా. ఓకే ఓకే, మధుసూదన్ రెడ్డి గారు ఇంతకటి మెసేజ్ మళ్ళీ ఏమిటో డిలీట్ చేశారు, ఇంకా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎనీవేస్, నాకు నా కుటుంబానికి జీవితాంతం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి సరిపడా సంపద కావాలి, అంతుంటే చాలు, అందులో అంతుంటుందని అనుకుంటున్నాను అంటున్నట్టు మెసేజ్ చేశారు మనకి దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి. ఓకే, సో దేవుడు ఎంత డబ్బు ఇచ్చినా నాకు హ్యాపీ అవుతుంది అంటున్నారు ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, దేవుడికే తెలుసమ్మా ఎంత ఇవ్వాలో అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి వేసేశారు దేవుడి మీద మొత్తానికి. నెక్స్ట్, అక్షయ్ పాత్ర లాంటి డబ్బు మూట కావాలి మేడం. ఎస్, ఈ పదాన్ని ఇందాక నేను మర్చిపోయాను, టకీమని అక్షయ్ పాత్ర. ఎస్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో సుఖంగా జీవించేందుకు పేదరికంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు సరిపడిన డబ్బు కావాలి. ఓకే, అంత ఉండాలని ఆశిద్దాం మనం కూడా మీ మూటలో. నెక్స్ట్, సంధ్యా చరణ్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, 15 lakhs, నూనూ 5 lakhs ఓన్లీ, ఆహా ఓకే. నెక్స్ట్, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 1000 crore వెళ్ళిపోయింది ఎక్కడికో, 50,000 అంటారు ఫస్ట్, అక్కడి నుంచి మళ్ళీ 1000 crore వెళ్ళారు ఏమిటండి బాబు. నెక్స్ట్, నెల్లూరు జిల్లా నుంచి, ఇనమడుగు నుంచి అనమాట, రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే మోక్షం కావాలని కోరుకుంటారట. నెక్స్ట్, కౌస్తుభ ఆత్మకూరు నుంచి, శృతి గారికి సరిపోయేంత అండి అట, నాకు సరిపోయేంత మీకెలా ఇస్తారండి, నాకు అర్థం కాదు. అయ్యయ్యో, దేవుణ్ణి అలా ఎలా కోరుకుంటారు మీరు. అండ్ నెక్స్ట్, సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, హెల్త్ ఈజ్ వెల్త్, ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, నాకు ఒక డౌట్ అండి, దేవుడు ఇచ్చిన డబ్బులు ఇక్కడ చెల్లుబాటు అవుతాయా కాదా అని అంటూ మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. అసలే మాకున్న డౌట్లు చాలు, మళ్ళీ మీరు కొత్తది పెట్టకండి, ఓకేనా. నెక్స్ట్, అక్కర్పాక నుంచి రమా సుధాకర్, ఇక్కడ ఇల్లు కట్టుకునేంత అలాగే డబ్బులు కావాలి, మిగిలిన జీవితం కష్టపడి సంపాదించుకుని బతికేస్తాం, సూపర్ డూపర్ హిట్. ఓకే, నెక్స్ట్, తిరుపతి డామ్లే నుంచి ఉషారాణి భాస్కర్ రావు, 1 crore rupees పాటు నగలు కూడా ఉంటే బాగుంటుంది మేడం, శృతి గారు లైఫ్ సెట్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు, ఉంటే చాలు నాకు 1 lakh rupees చాలు అంటున్నారు, గుంటూరు నుంచి, దాసిరిపాలెం నుంచి అనమాట. ఓకే, శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, కలమందిలపాడు నుంచి కాసేం, ఇంకా ముత్తుజావలి. మేడం, మీరు ఎంత డబ్బులు కావాలని కోరుకుంటారు అట, నేను ఇంకా ఆలోచించలేదు, ఆలోచించి నెక్స్ట్ టైం చెప్తున్నా. మీ ప్రసారం ఆగుతోందండి అంటూ మెసేజ్ చేశారు వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, ఓకే. నెక్స్ట్, షబీనా, పెద్దగూడెం విలేజ్, ఓకే వనపర్తి డిస్ట్రిక్ట్ అనమాట, పెద్ద పెద్ద పెద్ద అమౌంట్ కావాలని కోరుకుంటా అట. ఆహా ఓకే, అది ఎంత అని ఇప్పుడు కూడా అంటారు అనమాట. భాస్కర్ పెడ నుంచి శృతి గారు సూపర్ సాంగ్ ప్లే చేశారు అట, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, అక్షయ్ పాత్ర ఇస్తే చాలు అంటూ మెసేజ్ చేశారు ఆచార్య, చిరంజీవి, రామలింగ, దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. ఓకే అమ్మ, శృతి తల్లి మూట ఎదురా అట, ఎవరింతకి జమలయ్య బెంగళూరు నుంచి. ఓకే, దేవుడిచ్చిన అంత చాలండి, ఆశ వద్దు అంటూ మెసేజ్ చేశారు గౌస్ ఫ్రమ్ తమిడి అనంతపూర్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే, 100 crores అండ్ మీ వాయిస్ సో నైస్ మ్యామ్ అంటూ రామకృష్ణారెడ్డి అండ్ ఫ్యామిలీ గుంటూరు నుంచి మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వై గోపి పాటిబండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా, ఏమిటి, ఓకే మీ వాయిస్ విని చాలా రోజులైంది అట. ఎస్, ఓకే. నెక్స్ట్ అయితే, హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. అండ్ ఆల్సో పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, దేవుడిచ్చింది కాబట్టి మనకి సరిపడా ఇచ్చుంటారు లేండి అంటున్నారు. ఓకే, అడ్జస్ట్మెంట్ అర్రర్రర్రే. ఓకే, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, 1 lakh చాలు అంటున్నారు ప్రశాంతం. నెక్స్ట్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు,

ఓకే, 2,50,000 లేకపోతే 25 లక్షలా? ఓకే సూపర్. నెక్స్ట్ విష్ణు ఆత్మకూరు నుంచి $1 ట్రిలియన్ కావాలట, పెద్ద ప్లానింగే. నెక్స్ట్ నాయుడుపేట నుంచి నాగమణి, 3-4 లాక్స్ ఉంటే చాలు మేడం. ఓకే, అప్పులన్నీ తీరిపోయి సెట్ అయిపోతుంది లైఫ్, అంతకుమించి అవసరం లేదు అట. నెక్స్ట్ మీరు కూడా చెప్పాలి మేడం ఆన్సర్ అట. నెక్స్ట్ అయితే ఒక నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తే చాలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ వస్తారండి. దేవుడు ప్రతి నెల వచ్చి ప్రత్యక్షమే 1 లక్ష మోటించి వెళ్తా ఉంటారు, అదే పని మరి. అయ్యయ్యో, నెక్స్ట్ వెరీ నైస్. మొత్తానికి రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి, సూపర్ అసలు. అందరూ కూడా నాకు ఎంత కావాలి అంటే, నాకు కూడా యాక్చువల్గా అందరూ కోటి కోటి కోటి అంటుంటే అక్కడే నేను కూడా బాగా ఇంప్రెస్ అయిపోయాను. సో నాకు కూడా 1 కోటి రూపాయలు ఇస్తే లైఫ్ సెట్ ఏమంటారు. ఎనీవేస్, మరి అదండి సెకండ్ క్వశ్చన్. మరి 3:25 ఆల్రెడీ అయిపోయింది మన స్టూడియోలో టైం. రైట్ నౌ థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, నేను నెక్స్ట్ ఒక సినిమా సాంగ్ ప్లే చేస్తాను, ఓకేనా? ఆ పాటలో మొదట ఒక అబ్బాయి వాయిస్ ఉంటుంది. ఆ అబ్బాయి ఇప్పుడు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో అతను ఎవరో మీరు గెస్ చేసి నాకు చెప్పాలి, ఓకేనా? ఆ పాట చాలా చాలా ఫేమస్ పాట, మీ అందరికీ తెలుసు, బట్ ఇప్పటిది కాదు, 90స్లోది. సో అతను ఎవరై ఉండొచ్చు మీరు గెస్ చేసి చెప్పడం మాత్రమే నాకు. ఓకే, నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి. సో రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

సురేష్ పీటర్స్ పాడిన పాట అయితే వినేశారు. మరి ఇందులోనే కిడ్ వాయిస్ కూడా ఉంది. ఆ కిడ్ వాయిస్ ఎవరిది? ఇప్పుడు తను ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగాను అనమాట క్వశ్చన్. సో మరి నాకైతే చాలా చాలా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, సో మరి ఫస్ట్ అయితే మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి ఒక ఇంతకు క్వశ్చన్ కి నాకు 1 కోటి రూపాయలు కావాలి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఎక్కడి నుంచి, ఏంటి పేరు, ఊరు, అలాంటివి ఏమీ లేవు, కానీ అనిరుద్ధ్ రవిచందర్ అంటూ పంపించారు. కాదు, నో, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రభుదేవా ఈ సాంగ్ లో డాన్స్ చేశారండి, పాట పాడలేదు. అండ్ నేను అడుగుతున్నది ఈ పాటలో వచ్చిన ఆ పిల్లాడి వాయిస్, ఆ కిడ్ వాయిస్ ఎవరిది? ఓకే, నెక్స్ట్ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి అనిరుద్ధ్ అన్నారు, నో రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్దపట్ట మండల కడప జిల్లా నుంచి దేవిశ్రీ ప్రసాద్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మూట ప్రశ్న వేసి అందరినీ కోటేశ్వరుల్ని చేసేశారుగా. ఎస్ ఎస్, ఈ రోజుకి అందరూ కోటేశ్వరులే. నెక్స్ట్ భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అక్కర్పాక నుంచి రమా అండ్ సుధాకర్ రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్ పెడన నుంచి. నెక్స్ట్ పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఏఆర్ రెహమాన్, నో రెహమాన్ గారు కాదు, రెహమాన్ గారు ఈ పాటకి, ఐ మీన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. కానీ నేను అడుగుతున్నది ఈ పాటలో వచ్చిన కిడ్ వాయిస్, ఆ పిల్లాడి వాయిస్ ఎవరిది? ఓకే, కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి, రాంగ్ ఆన్సర్ ఏఆర్ రెహమాన్ కాదు. అండ్ ఆన్సర్ నాకు తెలియదు అంటున్నారు మహాలక్ష్మి గారు. ఓకే, దేవసేన తిరుపతి నుంచి కూడా ఏఆర్ రెహమాన్ అనుకుంటా అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మసూమ్ బాబా. ఓకే, నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముండ్రాయి గ్రామ అనుమల మోహన్ సుభద్ర రెహమాన్ అంటున్నారు. నేను అడుగుతున్నది ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఆ పాటలో వచ్చిన కిడ్ వాయిస్, ఆ పిల్లాడి వాయిస్ ఎవరిది? ఓకే, సో మరి ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారు కాదు, ఎందుకంటే ఆయనే ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. ఓకే, అండ్ జెంటిల్మెన్ సినిమా ప్రభుదేవా గారు. ఓకే, ఈ రెండూ కరెక్టే, మీరు అన్నది సినిమా అదే, యాక్ట్ చేసింది ఆయనే, కానీ నేను అడుగుతున్న వాయిస్ ఎవరిది? ఓకే, రమేష్ దొంతి అనంతపురం నుంచి కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏఆర్ రెహమాన్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కాదు నేను అడుగుతున్నది. ఓకే, తిరుపతి దామినేని నుంచి ఉషారాణి భాస్కర్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎగ్జాక్ట్ గా కిడ్ వాయిస్ ని గెస్ట్ చేశారు. అండ్ దసగిరి సంధ్య ప్రతిటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. రామానగర్ బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలి పురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్, ఓకే.

రాజీ, రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సూపర్బ్, ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు సింగర్స్ ని గెస్ట్ చేశారు అనమాట, కిడ్ వాయిస్ ని అండ్ మేల్ వాయిస్ ని కూడా. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు రెండు ఆన్సర్స్, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ ని అండ్ ఆల్సో కిడ్ బాయ్స్ ని, ఓకే, అలా అయితే తీసుకుంటాను కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష తిరుపతి నుంచి, ఏఆర్ రెహమానా మరొకరా అట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ బట్ నేను అడుగుతున్నది కిడ్ బాయ్స్. కాదరి వీరేష్ రాజోలమల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కలమదిలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావల్లి, ఓకే, రైట్ ఆన్సర్ ఎంఎస్ దుర్గారావు గారు కే రైట్ ఆన్సర్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఉరవకు నుంచి ఈశ్వరయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల నుంచి రైట్ ఆన్సర్. అండ్ విష్ణువర్ధన్ అకిరానందన్ అభిరామ్ మంగళగిరి ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిహెచ్ చంద్రశేఖరరావు గారు విడవలూరు నెల్లూరు డిస్టిక్ట్ అట. ఓకే, ప్రభుదేవా అంటున్నారు, నో. అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి ప్రభుదేవా అంటూ పంపించారు. మరి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను అడుగుతున్నది మాత్రం ఈ సాంగ్ లో, ఈ పర్టికులర్ గా చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే సాంగ్ లో వచ్చిన కిడ్ వాయిస్, స్టార్టింగ్ లో ఒక కిడ్ వాయిస్ వస్తుంది, మధ్య మధ్యలో కూడా చిన్న చిన్నగా హమ్ చేస్తూ ఉంటారు, ఆ కిడ్ ఎవరు? ఇప్పుడు తను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ప్రెజెంట్ నౌ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా. అయ్యా బాబాయ్, ఓకే, రైట్ ఆన్సర్, ఇద్దరిని గెస్ట్ చేశారు, ఇద్దరు సింగర్స్ ని. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, తమన్ అనుకుంటున్నాను మేడం అట, నో నో నో, తమన్ గారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ యూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రైట్ ఆన్సర్, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ చిల్క నారాయణ అనసూయ అమిన జానకపేట నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాసిక వేణు దేశాయిపేట నుంచి అండ్ ఆల్సో విజయవాడ నుంచి కరుణ. అండ్ నెక్స్ట్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, ఇంకా రాణి నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మిగతా ఇంతాక అందరూ కరెక్ట్, బట్ అరుణ గారు ఉట్కూరు నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కానూ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ అయితే గౌస్ పంపించారు, పమిడి అనంతపురం డిస్టిక్ నుంచి ఏఆర్ రెహమాన్ అని. నేను అడుగుతున్న క్వశ్చన్ కైతే ఆన్సర్ ఇది కాదు. నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇద్దరు సింగర్స్ ని గెస్ట్ చేశారు ఎగ్జాక్ట్ గా, ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోలి మండలం నుంచి వీబస్ కాలనీ నుంచి అనమాట మాదిగుండ్ రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ దాసరి నుంచి సేవదాస్ దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, రైట్ ఆన్సర్. నో నో నో నో నో, ఓకే, ఇంతాక ఒకటి ఇప్పుడు ఒకటి, నా రెండు ఆన్సర్సా? ఓకే, రెండు రైట్ అయితే. నెక్స్ట్ యువన్ శంకర్ రాజా అంటున్నారు, నో, రాంగ్ ఆన్సర్ అండి, భానుచందర్ బచ్చల శ్రీకాకుళం నుంచి, ఆన్సర్ రాంగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, బహుకాల దర్శనాలట, రామళ్ళకోట నుంచి దుబాయ్ బాద్షా అబ్దుల్ మన్నాన్ డాక్టర్ దీప్తి డ్రైవర్ నవీన్, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ప్రక్కా ఏంటి ముండాయి గామం, ఓకే, అనుమూల మోహన్ ఇంకా సుభద్ర రైట్ ఆన్సర్ పంపించారు. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో శృతమ్మ నాకు తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ తమన్ అంటూ రామకృష్ణారెడ్డి గారు గుంటూరు నుంచి పంపించారు అండ్ ఫ్యామిలీ కూడా, నో నో నో, తమన్ కాదు, ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి, ఓకే, ఎస్ఎస్ తమన్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి మీరు కూడా. అండ్ ఓకే, రామచంద్రపురం నుంచి అనమాట, ఫస్ట్ టైం అండి మెసేజ్ చేయడం అంటూ మెసేజ్ చేశారు. హాయ్ శృతి గారు అంటూ రైట్ ఆన్సర్ ధనలక్ష్మి గన్నెపూడి నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వివిధ భారతి వింటున్నందుకు అండ్ ఆన్సర్ చేసినందుకు కూడా. ఇలాగే రోజు చక్కగా వింటూ మీ ఆన్సర్స్ మాకు పంపించండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, జెంటిల్మెన్ నో అంటే ఒక మేల్ సింగర్ అయితే రైట్ గాను పంపించారు. నేను అడుగుతున్నది ఆ చిన్నపిల్లడి వాయిస్ అండి, సో అది ఇంకా పంపించలేదు మీరు. అండ్ నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్
తేజ సజ్జ ఏమిటండి, తేజ సజ్జ

0: హీరో కదా, తను ఎప్పుడు పాట పాడాడు, అది కూడా ఆ సినిమాలో. నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ యువన్ శంకర్ రాజా అంటున్నారు, భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి. నో, యువన్ శంకర్ రాజా కాదు. నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష. ఓకే, నో అండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎంఎస్ సర్దార్ సురేష్ పీటర్స్ అన్నారు. సురేష్ పీటర్స్ రైటే, అసలు మేల్ వాయిస్ అయిందే. ఓకే, నెక్స్ట్ మెసేజ్ బలరాం రెడ్డి గారు, దంపూర్ బలరాం రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శృతి ఆకాశవాణి విజయవాడ, ఆన్సర్ నేను చెప్తాగా అట, అయ్య బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఏఆర్ రెహమాన్ అంటున్నారు. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి అనమాట రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, ఆదిత్య మాధవన. నో నో నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ శృతి గారు. ఓకే, సో మరి అదండి సంగతి, చాలా మంది అయితే మెసేజ్ చేశారు. ఇంతకీ ఆ కిడ్ వాయిస్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, వినండి. ఎస్, ఈ వాయిస్ ఎవరిదంటే జీవి ప్రకాష్ కుమార్ అనమాట, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్, రైట్ ఆన్సర్. అది సంగతి. సో దాని పక్కన పెట్టేద్దాం, ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. ఓకే, ఒక ఇప్పుడు ఏంటంటే మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం జనరల్ గా ఏవైనా వెహికల్స్ తీసుకెళ్లేటప్పుడు మనకి పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం జనరల్ గానే. కానీ ఒక్కొక్కసారి చాలా అనుకోకుండా స్టార్ట్ అయినప్పుడు అలా మనం పెట్రోల్ చూసుకోకుండా బయలుదేరిపోయి మధ్యలో పెట్రోల్ ఆగిపోతే అలా పడే ఇబ్బంది వేరు కదా. అది మనకి తెలుసు ఆల్రెడీ ఎలాంటి ఇబ్బందులు పడతామో. ఒకవేళ అక్కడ పెట్రోల్ స్టేషన్ కనుక లేకపోతే చాలా చాలా అవస్థలు పడాల్సి వస్తుంది, అదంతా డిఫరెంట్ స్టోరీ. అది పక్కన పెడితే, ఒక దేశంలో ఇలా కనుక కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ అయిపోతే, సడన్ గా కనుక మనం బండి ఆపేస్తే మన కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ లేనందుకు ఫైన్ వేస్తారనమాట. అది ఏ దేశంలో? ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. మనకి వెహికల్స్ లో పెట్రోల్ లేకపోతే మనకి ఫైన్ వేసే దేశం ఏది? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి. ఎంజాయ్ లిసనింగ్.
1: మయ్యారంగా నడుచుకొచ్చేస్తాంటే, గుండెల్లోన ఉనకు పుట్టేస్తాంటే.
2: యు ఆర్ రైట్.

వీరా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 350 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందరి సందరి గేమ్ షోలో. అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి, నాతో మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మరి కార్ లో ఆర్ బైక్ లో పెట్రోల్ అయిపోతే సడన్ గా ఫైన్ వేసే దేశం ఏది అని అడిగితే, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి అమెరికా అని పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల్ నుంచి కూడా ఓకే సేమ్ ఆన్సరా. ఓకే ఇంతక క్వశ్చన్ కా జీవి ప్రకాష్ కుమార్. ఓకే సో మరి శాంతిని గురించి ఒకే ఒకడు కూడా అమెరికా అంటున్నారు. యాక్చువల్గా అమెరికాలో కూడా ఈ రూల్ ఉంది, బట్ ఏంటంటే ఇది స్ట్రిక్ట్ గా ఉన్న దేశం అయితే ఇంకొకటి ఉందన్నమాట. ఈ కంపల్సరీ ఫైన్ అనే దేశం అయితే ఇంకొకటి ఉంది. బట్ అమెరికాలో ఇన్ సమ్ సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫైన్ వేస్తారు. సో దాంతో పోలిస్తే నేను చెప్పబోయే దేశం బాగా స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట. సో కంపల్సరీ ఫైన్ అనేది ఉంటుంది అక్కడ పెట్రోల్ కనుక, లేకపోతే మన బండిలో అది మ్యాటర్. ఓకే సో మరి కేదరి వీరేష్ రాజోల మండల నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో విజయవాడ నుంచి కరుణ, రాజోల నుంచి జయన్న, పెడిన జోగానంద్ర కాలనీ చప్పల్ రాజ్ గారు కరెక్ట్ గా ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి ఇలా ఫైన్ వేసే దేశం కూడా ఒకటి ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. శృతి గారు ఇలాంటి ప్రశ్న అడిగినందుకు థ్యాంక్స్ అంటున్నారు. ఓకే అండి సో మరి అది మ్యాటర్. అండ్ కొండారెడ్డి సిద్ధపట్ట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా పంపించారు. పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. నాసిక వేణు దేశాయిపేట నుంచి, గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఆత్మకూరు మంగళగిరి ఆంజనేయ ప్రసాద్, విష్ణువర్ధన్, కిరణందన్ వీళ్ళందరూ కూడా కరెక్టే. నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్, వెంకటాచలపతి కూడా కరెక్ట్ పంపించారు. తిరుపతి దామినే నుంచి ఉషారాణి అండ్ ఆల్సో భాస్కర్ రావు గారు. శృతి గారు కాస్త అలసిపోయినట్టున్నారు, జ్యూస్ కానీ కాఫీ కానీ తాగండట. ఆన్సర్ అయితే కరెక్ట్ గా పంపించారు. కౌస్తుభ ఆత్మకూరు నుంచి ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినిమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి కూడా. అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి. అండ్ ఆల్సో కనకారావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్టిక్ కోడమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజస్ ఫ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మీ వాయిస్ స్వీట్ పాట పాడనంటూ మురళీ గారు మెసేజ్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ భద్రేశ్వరి చారి అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు. అండ్ ఓకే సో నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుంచి అనమాట భాస్కర్ రావు గారు రాణి. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు అండ్ మొండ్రాయ్ గ్రామం హనుమల మోహన్ అండ్ సుభద్ర. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి. అండ్ ఆల్సో చిల్క నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ ఓకే జానకంపేట నిజామాబాద్ నుంచి. అండ్ ఆల్సో రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్. కలమందలపాడు గ్రామం నుంచి కాసే ముత్తుజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుంచి, హాయ్ అండి మీ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూలు. ఇందుకే మీ పేరేది? మసూమ్ బాబా. ఓకే రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో బాలాజీ ఫ్రమ్ మనస్తిల్లిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్ డి బాలాజీ. ఓకే ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ అండి.

0: అండ్ నెక్స్ట్ మెసేజ్ బి మధుప్రసాద్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామ్లా, రైట్ ఆన్సర్. అండ్ శృతి గారు చాలా రోజులకు వచ్చారండి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అవునండి, కదా గ్యాప్ వచ్చేసింది. ఎనీవేస్ నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గడ్డం అంకయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా చిన్న పాసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దుబాయ్, నో దుబాయ్ అయితే కాదు. అండ్ మీరు టూ ఆన్సర్స్ పంపించారు ఆశా గారు, అందులో ఒకటి రైట్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, ఒకటి రైట్ మీరు పంపిన ఫస్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ మెసేజ్ మురళీధరన్ చిత్తూర్ ఏపీ నుంచి అనమాట. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. ధనలక్ష్మి గన్నేపూడి నుంచి రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నల్లమ్మ గారు పంపించారు. పాపినేపాలెం, ఇదేంటో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు ఈ ఊరి పేరు, పాపినేయపాలెమా లేకపోతే ఏంటనేది. ఎనీవేస్ అనంతపురం అనురాధ గారు రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెల సంధ్య రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు పేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజ్ ఫ్రమ్ సత్తుపల్లి, హాయ్ శృతి గారు అని పంపించారు. హాయ్ రాజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రెహమాన్ అంటున్నారు. ఇంతకెప్పుడో ఒక క్వశ్చన్, బట్ ఎనీవేస్ అదైతే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారే, బట్ నేను అడిగిన కిడ్ వాయిస్ మాత్రం జీవి ప్రకాష్ అనమాట. ఓకే, జీవి ప్రకాష్ కుమార్ ఇప్పుడు ప్రెసెంట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ నెక్స్ట్ పెట్టిన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు ఈ క్వశ్చన్ అడగడం వల్ల ఈ రోజు కొత్త విషయం, ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకున్నాం మేడం అట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఈ రోజు షో మీ చాలా బాగుందంటూ నరేష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నావు తల్లి అంటూ చిన్నమ్మాయి మిర్యాల కూడా నుంచి థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రతిరోజు మీరేరం శృతి గారు, అర్రెర్రెర్రె మహాలక్ష్మి గారు, అస్సలు అది కుదరని పని. అండ్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సుభాషిణి ఇనమడుగు నుంచి, ఓకే బాంబే అన్నారేమిటి నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఓకే డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఆహా, మొత్తానికి ఆన్సర్స్ అయితే ఫినిష్ చేశాను టైం లోపల. సో ఇంతకీ అది ఏ దేశం అంటే జర్మనీ. జర్మనీలో ఇది చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారనమాట. సో సపోజ్ కార్లో కానీ బైక్లో కానీ పెట్రోల్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. బట్ ఇలా ఎందుకు వేస్తారు, ఊరికే అయితే వేయరు, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే అలా సడన్ గా మనకి మంచి హైవే రోడ్స్ మీద మనం కనుక మన బండిని స్టాప్ చేసేసి మధ్యలో ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళకి అవేర్నెస్ కోసం వాళ్ళు అలా చేస్తారనమాట, ఫైన్ వేస్తారు. అది చాలా అర్థవంతమైన ఫైన్ ఇది నాకు తెలిసి. ఏమంటారు, మంచి విషయమే కదా. ఎనీవేస్ మరి స్టూడియోలో టైం అయితే 3:58 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది కాబట్టి ఇవాళ సందరే సందరికి కొడుతూ గుడ్ బై బైవే కొట్టేద్దాం. మళ్ళీ ఎగ్జాక్ట్ గా 4:02 వివిధలో కలుసుకుందాం. ఓకేనా, రైట్ నౌ మరి మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చేస్తుంది. ఆ బ్రేక్ లో న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి ఎగ్జాక్ట్ గా 4:00 కి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
6: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

భక్తి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కె. సుగుణ. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. తమ శాఖలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డొల్ల శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రేపు నిర్వహించే పల్లె పండుగ 3.0 కింద 11,085 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న విజయవాడలో 24,042 మందికి ఇంటి స్థలాల్ని క్రమబద్దీకరించి పట్టాలు ఇవ్వనున్నారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి రాష్ట వ్యాప్తంగా 13.65 లక్షల మంది దరఖాస్తు చేశారు. వృద్ధాప్య పింఛన్ కింద 6.88 లక్షలు, వితంత్ పింఛన్ కింద 2.97 లక్షలు, చేనేత 21,565, దివ్యాంగ పింఛన్లకు 1.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. శ్రామికులతో వెళ్తున్న ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒక మహిళ ప్రాణం కోల్పోగా 8 మందికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని నెట్టేకల్లో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. జపాన్లో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమైన 20వ ఆసియా క్రీడల్లో భాగంగా భారత ఇప్పటివరకు 39 పతకాలను గెలుచుకుని 12వ స్థానంలో నిలిచింది. నవయుగ కవి చక్రవర్తి అభ్యుదయ కవి గుర్రం జాష్వా జయంతి ఈరోజు. జాష్వా 1895 సెప్టెంబర్ 28న అప్పటి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. తెలుగు సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1970లో పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. బంగాళాఖాతంలో మయన్మార్, అండమాన్, మధ్య ప్రాంతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:04 PM క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన వివిధాల్లోకి ఎంట్రీ చేసాం. సో మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. మరి ఈ రోజు చక్రి గారి సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ మీకోసం అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈ రోజు చక్రి గారి పాటలే నేను ఎందుకు ప్లే చేస్తున్నాను, దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను డెఫినెట్ గా. బట్ రైట్ నో మీ అందరి కోసం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా నుంచి చెన్నై చంద్రమా సాంగ్ అయితే వచ్చేస్తుంది. Enjoy listening.

ఇడియట్ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ గారు అండ్ కౌసల్య పన్న సాంగ్ అయితే వినేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, మరి చక్రి మ్యూజిక్ కంపోజిషన్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత 4:14 PM క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం, అండ్ దిస్ ఈజ్ ఆర్చీ శృతి. సో మరి యాక్చువల్ గా ఈ రోజు చక్రి గారినే నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? పూరి జగన్నాథ్ గారు అనమాట. యాక్చువల్గా ఇవాళ ఆయన బర్త్డే కదా. సో మరి యాక్చువల్గా వీళ్ళ కాంబినేషన్ అంటే అండి తెలుగు సినిమాలో ఒక స్పెషల్ మ్యూజికల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి పూరి జగన్నాథ్ గారి మాస్ నేరేషన్ కి, చక్రి గారి ఎనర్జెటిక్ ట్యూన్స్ కి మంచి సింక్ ఉండేదన్నమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, ఆంధ్ర వల్ల, సూపర్ ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఎస్పెషల్లీ ఇడియట్ సాంగ్స్ అయితే అప్పట్లో యూత్ లో సూపర్ క్రేజ్ క్రియేట్ చేశాయన్నమాట.

మరి పూరి గారి సినిమాల్లో ఉండే మాస్ ఎనర్జీకి చక్రి గారి మ్యూజిక్ ఇంకా ఎక్స్ట్రా కిక్ ఇచ్చేదనమాట. సో మరి అంత బాగుండేది వీళ్ళిద్దరి కాంబినేషన్. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అండ్ స్పెషల్లీ పూరి జగన్నాథ్ గారి సినిమా అంటే స్పీడ్, యాటిట్యూడ్, యూత్ కి

లిరిక్ లో 4:25 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ రోజు స్పెషల్ గా చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక అద్దరు గుట్టి పాటతో వచ్చేస్తుంది కృష్ణ సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

కార్తీక్ అండ్ కౌసల్య పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి చందు గారి లిరిక్ అనమాట. అసాధ్యుడు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:34 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు స్పెషల్ గా చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి చక్రి గారి మెలడీస్ అండి, ఆ పెద్దగా కాంప్లికేటెడ్ ట్యూన్స్ అయితే కాదనమాట, చాలా సింపుల్ గా మనసుకి వెంటనే పట్టేసే సాంగ్స్, పట్టేసే ట్యూన్స్. మరి ఆయన వాయిస్ లో ఉన్న వార్మ్త్, ఆయన కంపోజిషన్స్ లో ఉండే న్యాచురల్ మెలడీ, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా నచ్చుతాయి. అందుకే చక్రి గారి పాటలు వింటుంటే చాలా ఫెమిలియర్ గా అనిపిస్తాయి అనమాట. సో ఆయన మెలడీస్ లో గొప్ప బ్యూటీ ఏంటో తెలుసా, అవి చెవులకి మాత్రమే కాదు మన

మనసుని కూడా చేరిపోతాయి. నాకు అలానే అనిపిస్తుంది, అండ్ అఫ్ కోర్స్ మీకు కూడా. సో రైట్ నో మీ అందరి కోసం అలాంటి టూ బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ మెలడీస్ మీకోసం ప్లే చేస్తున్నాను. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అండ్ ఆల్సో చక్రం మూవీస్ నుంచి అనమాట. సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు చక్రం సినిమా నుంచి చక్రి గారు పాడిన పాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం లాస్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది బాచీ సినిమా నుంచి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ చక్రి అండ్ స్వర్ణలత గారు పాడారనమాట, చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో అండ్ కులశేఖర్ గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3. మరి నెక్స్ట్ అయితే ఎగ్జాక్ట్ గా 4:50 కి

బ్యూటిఫుల్ సంగతి వినేశారు. నాకెందుకో చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ లో ఈ సాంగ్ వల్ల విచిత్రంగా నచ్చిందనమాట. ఎనీవేస్.

ప్రాచీ సినిమా నుంచి సాంగ్ అయితే విన్నారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:50 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ ఇంటి అంటే మరి ఆర్జే శృతి టాటా బైబై చెప్పేసి టైం కూడా అయిపోయింది. అండ్ ఆల్సో వెనిలా ప్రోగ్రామ్ తో ఆర్జే చైతన్ కూడా రెడీగా ఉన్నారు. వెరీ సూన్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తన కోపమే తనకు శత్రువు అంటారు మన పెద్దలు. కోపాన్ని తగ్గించుకుంటే మనలో మానసిక ఒత్తిడి ఉండదు, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన మనసును ఒక సరోవరంతో పోల్చారు. సరోవరం అంటే కొలను అన్నమాట, పాండ్, లేక్. అందుకే మానస సరోవరం అంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేది అక్షర సత్యం. కోపం వల్ల మనం ఎన్నో కోల్పోతున్నాం. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని, సోదరుల మధ్య, స్నేహితుల మధ్య ఆత్మీయత అనుబంధాలు దెబ్బతినడానికి, అడ్మినిస్ట్రేషన్ లో సామర్థ్యం దెబ్బతినడానికి, ఇలా కోపం ఎన్నో అనర్థాలని సృష్టిస్తుంది. కోపాన్ని అధిగమిస్తే జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించవచ్చు, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. కట్టెలు తెంచుకునే కోపం, ఎందుకంత కోపం? అసలు కోపానికి కారణాలేమిటి అని దానికి గల కారణాలను అన్వేషిస్తే దిగులు, అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం, ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలుగా ఉన్నాయి. నియంత్రించుకోలేనంతటి తీవ్రస్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు. కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి. కోపం కలిగినప్పుడు దాన్ని అదుపులో ఉంచుకున్నట్టు కొన్ని ప్రయత్నాలు చేయాలి. మీరు కోపంగా ఉన్నప్పుడు అంకెలను డిసెండింగ్ ఆర్డర్లో, అంటే 10 నుండి 1, 20 నుండి 1, మరీ కోపం ఎక్కువైతే 100 నుండి 1 అంకెలను లెక్క పెట్టాలి. లెక్క పెట్టేటప్పుడు నిదానంగా లెక్క పెట్టాలి. అలా చేసినప్పుడు మీ కోపానికి కారణమయ్యే పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు బయటకు తీసుకొస్తారు. మీకు వ్యక్తిగతమైనటువంటి సమస్యలున్నప్పుడు, ఎప్పుడైతే కోపంతో ఉన్నప్పుడు మీ కోపానికి ఒక వ్యక్తి లేదా కుటుంబ సమస్యలు లేదా స్నేహితులకు లేదా కుటుంబానికి సంబంధించిన సమస్యలు మీకు కోపం తెప్పిస్తే వాటి నుండి బయటపడాలంటే కొంత సమయం పడుతుంది. అలాంటప్పుడు కొంచెం బయట వాక్ చేసి రండి, ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. ఓ, దీనివల్ల ఏమవుతుందో అనుకుంటారా? చాలా మార్పు ఉంటుంది. ఎస్, బిలీవ్ మీ, ఇలా చేయడం వల్ల నిజంగా సహాయపడుతుంది, మీ కోపాన్ని అణిచివేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డీప్ బ్రీత్, దీర్ఘంగా లోతైన శ్వాస తీసుకోండి, ఒక ఉత్తమ మార్గం. డీప్ బ్రీతింగ్ వల్ల మనసును దాని మీద లగ్నం చేయొచ్చు. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ మీ కోపం ఇట్టే మాయమవుతుంది. కొంత సమయం నిశ్శబ్దాన్ని పాటించండి, ఆలోచించాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం మీ కోపానికి గల ప్రధాన కారణమేంటో కనుక్కోవాలి. దాన్ని పరిష్కరించుకోవడానికి కారణాలు కనుక్కోండి. మీరు కారణం తెలుసుకునే సమయంలో చాలా ప్రశాంతతను కలిగి ఉండాలి. అప్పుడు పూర్తి విషయాన్ని గ్రహించగలరు. అందుకు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నారు కాబట్టి దానికి సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీ భర్త యొక్క మురికి అల్మారాను చూసి మీకు కోపం వచ్చినప్పుడు అతనితో ఒకసారి సున్నితంగా మాట్లాడి శుభ్రంగా పెట్టుకోమని చెప్పండి. లేదంటే మీరే శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి, లేదా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యకరమైనవి. ఇది మానసిక

0: భావోద్వేగాల నుండి బయటపడేయడానికి ఒక ఉత్తమ మార్గం. మీకు కోపం తెప్పించే అనేక సందర్భాల్లో మీరు మరింత సహనంతో ఉండటానికి మీ భావోద్వేగాలు నియంత్రించడానికి సహాయపడతాయి. మీకు కోపం తెప్పించే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను అప్పుడే మర్చిపోవడం మంచిది. అదేవిధంగా మర్చిపోవడం, క్షమించడం ఇది ప్రతి ఒక్కరిలో అంత సులభంగా జరిగే పని కాకపోయినా కొంత సమయం వేచి చూస్తూ తప్పకుండా మార్పు వస్తుంది. దీన్ని అభ్యాసం చేయడం వల్ల కోపాన్ని అణిచేయడానికి ఇదొక గొప్ప మార్గం. అనేక సందర్భాల్లో మనలోని నిరాశ కోపం రూపంలో బయటకొస్తుంది. దానికి మన కోపం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు, విక్టిమ్స్ అవుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను మీ స్నేహితులతో షేర్ చేసుకోవడం ఒక మంచి మార్గం. అయితే మీ స్నేహితులు అర్థం చేసుకునేవారై ట్రస్ట్ వర్తి అయి ఉండాలి. మీ సమస్యలను మీ ఫ్రెండ్స్ తో వ్యక్తపరుచుకున్నప్పుడు మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది, మనసు తేలిక పడుతుంది. డాన్స్, మ్యూజిక్ వినడం, బయటకు వెళ్లడం, స్నేహితులతో కలవడం వంటివి మీరు కోపంగా ఉన్నప్పుడు చేయాల్సిన మరికొన్ని మార్గాలు. పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా మాట్లాడటం, పాజిటివ్ గా ఉండడం తెలుసుకున్నప్పుడు జీవితం అందంగా ఉంటుంది. మీకు కొన్ని పాజిటివ్ వాక్యాలను రాసుకోవడం, చదవడం చేయాలి. ఇటువంటివి మీలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఒకవేళ మీ పార్ట్నర్ కానీ లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే తిరిగి మనం పగ తీర్చుకోవాలి అని చూస్తే మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని ఏమైనా అని వాళ్ళు తిరిగి వచ్చి క్షమాపణ చెబితే మనం చేసిన పనికి మనం మళ్లీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళని మోసం చేయడం వల్ల మన కోపం తగ్గదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే తిరిగి మీరు మళ్లీ అదే చేస్తే మీకు మరొకసారి ప్రేమ కలగదు, అలానే కోపం మరింత పెరిగిపోతుంది. కానీ అసలు తగ్గదు అని గమనించండి. అయితే ఎలాగో బాధ పోదు కాబట్టి మీరు ఇతరులను బాధ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. సో ఎప్పుడు కూడా ఎవరిని తిరిగి ఏమీ అనకండి, అదే మంచిది. పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. పైగా దీనివల్ల మీరు శాంతంగా కూడా ఉండలేరు. ఒక్కోసారి ఇలా చేయడం వల్ల మీరు కూడా ఆనందంగా ఉండరు. ఏదో అప్పటి పూర్తికి ఏదో చేసేస్తారు, పగ తీర్చుకున్నాము అనుకుంటారు. కానీ ఆ పగ తీరదు, ఏమీ కాదు. మీరు గిల్ట్లోకి కూడా వెళ్తారు. పగ తీర్చుకోవడం వల్ల శాంతంగా ఉండలేరు, అదేవిధంగా ఆనందంగా కూడా ఉండలేరు అని తెలుసుకోండి. పగ తీర్చుకునే కంటే కూడా శాంతంగా ఉండడం, కాసేపు కావాలంటే మౌనంగా ఉండడం మంచిది. ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు ఇతరులు కూడా ఆనందంగా ఉండొచ్చు, అలానే కోపం కూడా తగ్గిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కోపము, చిరాకు పెరిగిపోతూ ఉన్నాయి. సహనం లేదు, పేషెన్స్ తగ్గిపోయింది. చిన్న మాటకు కూడా ఇరిటేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటారు? జీవితంలో హ్యాపీనెస్ లేదా, అనుకున్నది దొరకట్లేదా, లేదా చేయి జారిపోయాయా, ఏదో కోల్పోయి ఉంటారు. అందుకే ఇంత కోపం. మీ లైఫ్ లో ఏం కావాలి? ఒంటరితనం ఉందా, లోన్లీనెస్? ఇవన్నిటినీ ఫస్ట్ అడ్రస్ చేయండి. చికాకు, చిరాకు, కోపం తగ్గించుకోండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు మేనేజ్ యువర్ యాంగర్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ టుడే ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదాయ పన్ను సంస్కరణలు సరళమైన పన్ను వ్యవస్థ నుంచి బలమైన దేశ నిర్మాణం వైపు అనే అంశం గురించిన విశేషాలు వింటారు. అనంతరం శ్రీమతి మిట్టాలక్ష్మి గారి కళ్యాణం కమనీయం కథానిక, అనంతరం శ్రీమతి టి శశికళ గారి కథానిక వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంక్ అయినా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ముఖాన్ మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బల
4: సైబాల్,
3: నడుగుల తామరా
4: సైబాల్,
3: బురద పుల్ల
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మీరు వింటున్నారు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో. ఇప్పుడు వింటారు ఆదాయ పన్ను సంస్కరణలు సరళమైన పన్ను వ్యవస్థ నుంచి బలమైన దేశ నిర్మాణం వైపు అనే అంశం గురించిన విశేషాలు. శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటుంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించిన ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదాయపు పన్ను సంస్కరణలు సరళమైన పన్ను వ్యవస్థ నుంచి బలమైన దేశ నిర్మాణం వైపు అనే అంశం గురించి తెలుసుకుందాం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయపు పన్ను కేవలం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వ్యవస్థ కాదు. పౌరులు ప్రభుత్వం మధ్య నమ్మకం, పారదర్శకత, బాధ్యత, స్వచ్ఛంద పన్ను అనుసరణకు ఇది ఒక ముఖ్యమైన ఆధారం. అందుకే 2014 తర్వాత చేపట్టిన ఆదాయపు పన్ను సంస్కరణలు కేవలం పన్ను చెల్లించే విధానంలో మార్పులుగా కాకుండా పన్ను పరిపాలనను మరింత సులభంగా, డిజిటల్గా, పారదర్శకంగా మార్చే ప్రయత్నంగా భావించాలి. గతంలో పన్ను చెల్లింపుదారుడు తన పరిధిలోని అధికారిని ప్రత్యక్షంగా కలవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఫేస్లెస్ అసెస్మెంట్ ఈ విధానంలో ఒక కీలక మార్పును తీసుకువచ్చింది. పన్ను చెల్లింపుదారుడికి, పరిశీలన నిర్వహించే అధికారికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గిస్తూ కేసులను ఆటోమేటెడ్ విధానంలో సంబంధిత యూనిట్లకు కేటాయించే విధానం ఏర్పడింది. కొత్త పన్ను విధానం కూడా ఈ సరళీకరణ దిశలో మరో అడుగు. 2023-24 నుంచి న్యూ ట్యాక్స్ రెజీమ్ డిఫాల్ట్ విధానంగా కొనసాగుతుంది. 2025-26 బడ్జెట్లో చేసిన మార్పుల ప్రకారం కొత్త విధానంలో వార్షిక ఆదాయం 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను ఉండదు. 75,000 స్టాండర్డ్ డిడిక్షన్ను పరిగణలోకి తీసుకున్నప్పుడు జీత భత్యాలు పొందే వ్యక్తులకు 12,75,000 రూపాయల వరకు ఆదాయంపై పన్ను బాధ్యత ఉండదు. ప్రభుత్వం ఈ మార్పుల ఉద్దేశాలలో మధ్యతరగతి కుటుంబాల వినియోగ వ్యయం, పెట్టుబడులకు ఊతం ఇవ్వడం కూడా ఉందని పేర్కొంది. ఇలాంటి మార్పులు పన్ను వ్యవస్థను కేవలం వసూళ్ల వ్యవస్థగా కాకుండా పన్ను చెల్లింపుదారుడికి అర్థమయ్యే, ఉపయోగించుకునే వ్యవస్థగా మార్చే దిశను సూచిస్తాయి.

0: ఈ సంస్కరణలతో మరో ముఖ్యమైన మైలురాయి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. ఇది 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో దశాబ్దాలుగా చేరిన అనేక సవరణలు, నిబంధనలు, వివరణలను సరళీకరించే ప్రయత్నంగా కొత్త చట్టాన్ని రూపొందించారు. కొత్త చట్టంలో సెక్షన్ల సంఖ్య 819 నుంచి 536, ఆదాయపు పన్ను నిబంధనలు 511 నుంచి 333 తగ్గాయి. అలాగే చట్టంలోని వివరణలు, ప్రొవిజన్లు, ప్రధాన నిబంధనలు చేర్చడం, అనవసరమైన నిబంధనలు తొలగించడం, పట్టికలు, ఫార్ములాలను ఉపయోగించడం వంటి మార్పులు చేశారు. పన్ను చట్టం సరళంగా మారితే అనుసరణ సులభమవుతుంది. అనుసరణ సులభమైతే మరింతమంది అధికారిక వ్యవస్థలోకి రావడానికి అవకాశం ఉంటుంది. విస్తృతమైన పన్ను వ్యవస్థ దేశానికి బలమైన ఆదాయ పునాదిని అందిస్తుంది. అందుకే సరళమైన పన్ను చట్టం ఒక పరిపాలన సంస్కరణ మాత్రమే కాదు, పన్ను చెల్లింపుదారుడు ఇంకా దేశ అభివృద్ధి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచే ఆర్థిక సంస్కరణ. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదాయ పన్ను సంస్కరణలు, సరళమైన పన్ను వ్యవస్థ నుంచి బలమైన దేశ నిర్మాణం వైపు అనే అంశం గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు విందాం శ్రీమతి మిట్టాలక్ష్మి గారి కళ్యాణం కమనీయం కథానిక.
1: కథానిక కళ్యాణం కమనీయం. అమ్మా, మీ చెల్లెలికి ఏం పని లేదా? ఫోన్లో మాట్లాడుతున్న సుమిత్ర తెల్లబోయింది. కొడుకుతో అదేంటిరా అలా అనేశావు అడిగింది. మరి ఫోన్ చేసి మరీ పప్పన్నం ఎప్పుడు పెడతావు అని అడుగుతోంది, ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పాడు కార్తీక్. మరీ పెళ్లి కావలసిన పిల్లాడు ఉంటే అడుగుతారు, నీవే ఇంకా నానుస్తున్నావు, బెండకాయ ముదిరినా అని అంటుంటే, స్టాప్ స్టాప్, ఆ సామెతలు అస్సలు చెప్పద్దు, విని విని చాలా ఫ్రస్ట్రేషన్తో అన్నాడు కార్తీక్. అదేంటిరా, పెళ్లి మాట ఎత్తితేనే అలా మూడవుట్ అయిపోతావు, అసలు పెళ్లి చేసుకుంటావా లేదా ఇలాగే ఉండిపోతావా? అదైనా సరిగ్గా చెప్పి ఏడు, ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అడిగింది సునీత. అదొకటి తక్కువ, చదువులో కూరేసి చదువు చదువు అని మళ్ళీ ఈ ఉద్యోగం గొనుగుతున్నట్టుగా అంటూ ఫోన్ పెట్టేశాడు కార్తీక్. ఫోన్ పెట్టేశాడు కానీ ఆలోచనలో జ్ఞాపకాలలో పడిపోయాడు కార్తీక్. ఈ మధ్య కొలీగ్స్, కజిన్స్ పెళ్లికి వెళ్ళాడు. మళ్ళీ ఇంకా వారి ఫోటోలు, వీడియోలు కూడా చూశాడు. అదో పెద్ద బ్యానర్ సినిమాలాగా ఉంది. ఆహా, కాదు కాదు, సినిమా షూటింగ్ లాగా ఉంది. ఈవెంట్సు, ప్రోగ్రామ్సు. వాడు సునీల్ క్లోజ్ ఫ్రెండు, వాడి పెళ్లికి పక్కనే ఉండాలని బలవంతం చేస్తే వాడితోనే ఉండాల్సి వచ్చింది. పెళ్లిలో ముహూర్తం అయ్యాక అరుంధతి నక్షత్రం అని బయటకు తీసుకొచ్చి పురోహితుడు పట్టపగలే చూపించేసి తంతు ముగించేశాడు. అసలు ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన్ని పక్కకు జరగమని ఒకే వీడియో షూటింగులు, ఇలా చూడండి, అలా పోజు పెట్టండి అని ఒకటే దూరిపోవడం. బాబోయ్, పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అట. ఇది ఏ సాంప్రదాయం? ఎందుకో నచ్చడం లేదు. కుతూహలంతో అన్నీ సెర్చ్ చేసే అలవాటుతో వివాహ పద్ధతులు, ఆచారాల గురించి తెలుసుకుంటుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. అలా అలా ఎలా ఉండకూడదో అనిపిస్తూనే ఎలా ఉండాలో ఓ స్వప్నం. కానీ చెబితే ఎవరు అర్థం చేసుకుంటారు? నవ్వుతారేమో, వీడు ఏ కాలంలో ఉన్నాడు అనుకుంటారేమో అనుకున్నాడు కార్తీక్. కార్తీక్ సుమిత్ర గారాల కొడుకు. మొదట ఆడపిల్ల పుట్టిన 7 సంవత్సరాల తరువాత పుట్టాడు కార్తీక్. కీర్తి తమ్ముణ్ణి క్షణం వదిలేది కాదు. కీర్తి పెళ్ళప్పుడు కార్తీక్ టీనేజ్లో ఉన్నాడు, అక్క పక్కనే ఉన్నాడు. దగ్గర నుండి అన్నీ చూడటంతో మనసులో ముద్రించుకుని పోయాయి. కీర్తి భర్త భరత్ కూడా అక్కా తమ్ముళ్ల బంధం అర్థం చేసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు భరత్ని రంగంలోకి దింపారు సుమిత్రా దంపతులు. భరత్ కార్తీక్ ఎలా ఉన్నావు అని మొదలుపెట్టి పెళ్లి పాయింట్కి వచ్చాడు. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నీవు నాకు ఇప్పుడే చెప్పక్కర్లేదు, నిదానంగా ఆలోచించి వ్రాసి పంపు. నేను అమ్మాయి

వాళ్లతో మాట్లాడతాను అని పెట్టేశాడు. అమ్మయ్యా అనుకున్నాడు కార్తీక్. బావతో దబాయించి అమ్మతో మాట్లాడినట్లుగా మాట్లాడలేను కదా, ఇక లాభం లేదు, ఇక తప్పించుకోలేనని తను అనుకున్నవి అన్నీ పాయింట్ వారీగా రాసి బావకు పంపేశాడు. ఆ రోజు సుమిత్ర దంపతులు కీర్తి దంపతులు కలిసినప్పుడు భరత్ కార్తీక్ అభిప్రాయం బయట పెట్టాడు. తనకు పంపిన మెసేజ్ చూపాడు. ఒక్కొక్కరూ తీసుకుని చూశారు. బావా అని మొదలైన సందేశము, నాకు అమ్మా నాన్న నిర్ణయించిన సంబంధం ఇష్టమే, కానీ పెళ్లి జరిపే విధానంలో మాత్రం కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి, పెళ్లి సంప్రదాయబద్ధంగా జరగాలి, సంప్రదాయాల పేరుతో విపరీత పోకడలు వద్దు, పెళ్లి పాన్ ఇండియా సినిమా కాదు, హల్దీ మెహందీ పార్టీలు ఉండకూడదు, సంప్రదాయ సంగీత కార్యక్రమమే ఉండాలి, సంప్రదాయబద్ధంగా చీరనే ధరించాలి, హగ్గులు ముద్దులు వద్దు, పురోహితుడు చెప్పిన విధంగా ఏ అంతరాయం లేకుండా పెళ్లి జరగాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దు, ఫోటోషూట్ వద్దు, పెళ్లి ఫోటోలు మితిమీరకుండా తీయాలి. ఇలా సాగిపోయింది. అంతా చదివి తెల్లబోయారు. ఇక వీడి పెళ్లి అయినట్టే. ఒకేసారి అందరూ ఒకే మాట బయటకు అనేశారు. భరత్ మాత్రం అలా ఎందుకు అనుకోవాలి, ఈ మధ్య అన్నీ శృతిమించే ఉంటున్నాయి, అందరూ ఆ మాట అనుకోవడమే కానీ దానికి ప్రతిగా ఏం చేయాలని ఆలోచించడం లేదు. కార్తీక్ చాలా చక్కగా తన భావాలు చెప్పాడు అన్నాడు. చెప్పాడు బాబు, మగ పిల్లవాడి పెళ్ళి అంత ఈజీ కాదు, అమ్మాయి వారి తరపు వారు ఒప్పుకోవాలి కదా అంది సుమిత్ర. అలా ఒప్పుకునేవారినే చూద్దాం అన్నాడు భరత్. అంత ఛాయిస్ ఎక్కడుంది, దీర్ఘం తీసింది సుమిత్ర. అత్తయ్య, కార్తీక్కు కాబోయే భార్య ఎక్కడో పుట్టే ఉంటుంది, ఇక మీదట మీద పుట్టబోదు కదా, పాజిటివ్గా ఆలోచించండి అన్నాడు భరత్. అవునా, మరి మీరే ఆ బాధ్యత తీసుకోండి అంది అల్లుడితో సుమిత్ర. భరత్ ఓకే అనేశాడు. కానీ అది ఎంత క్లిష్టమో తొందరగానే తెలియవచ్చింది. అయ్య బాబోయ్, పెళ్లి సందడి సినిమాలలాగా బామ్మర్దికి అమ్మాయి కోసం వెతకాలా అనుకున్నాడు. సంబంధం ఉందని అప్రోచ్ అవుతే అమ్మాయి వాళ్ళ అమ్మలే మాట్లాడుతున్నారు, అదో పెద్ద ఇంటర్వ్యూలాగా ఉంది. కుటుంబం గురించి అస్సలు అడగడం లేదు, ఆస్తుల గురించి అడుగుతున్నారు. అన్నీ మాట్లాడి మళ్ళీ చెబుతాంలేండి అనేస్తారు. ఇలా కాదు, వేరే పద్ధతిలో ట్రై చేయాలి అనుకున్నాడు. గుడిలో, పెళ్లిళ్లలో, సంగీత కార్యక్రమాలలో వెళ్ళి చూడసాగాడు. కార్తీక్ లాగా ఎవరికీ అనిపించదా, అలాంటి భావాల వేవ్ లెంగ్త్ ఉన్నవాళ్లు ఉండే అవకాశం లేదా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజు బంధువుల పెళ్లి రిసెప్షన్కు అందరూ వెళ్లారు. చాలా ఆలస్యం అయిపోయింది, త్వరగా నడవండి అన్నాడు కార్తీక్ నాన్న. రిసెప్షన్ అటెండ్ అవడమే ఇష్టం లేదు, ఇంకా మాట పూర్తి కాకముందే ఓ కుటుంబం, అమ్మ నాన్న ఓ అమ్మాయి అబ్బాయి పక్క నుండి వేగంగా వెళ్లారు. కానీ వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నారాయణ వల్లనే కోపంగా అంటున్నాడు వాళ్ళ అబ్బాయి కాబోలు. ఆ చీర ఏంటి, అందరూ గ్రాండ్గా లెహంగా వేసుకుంటుంటే చీర కట్టుకుంటా అని ఇంతసేపు చేసింది, చీర కట్టడం రాకపోతే రానట్టు ఉండాలి, దాని పెళ్లికి ఏం చేస్తుందో అని అంటున్నాడు అబ్బాయి. నా పెళ్లిలో కూడా చీరే కట్టుకుంటా అంది అమ్మాయి. అవును, ఆనంద్ సినిమాలో హీరోయిన్ ఈమె వెటకారంగా అన్నాడు వాళ్ళ కొడుకు. నీవు చీర కట్టేసరికి ఈ వైపు చుక్కలు ఆ వైపుకు వస్తాయి అన్నాడు. నిన్ను చేసుకునేవాడు ఎవడో గాని అంటుంటే ఇష్యని వారించారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. కార్తీక్ కుటుంబం అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వీళ్ళు అందరూ కలిసి పెళ్లికి వచ్చారంటే దగ్గరి బంధువులే అయి ఉంటారు, వాకబు చేయాలి అనుకున్నారు. అమ్మాయిని చూస్తే అనవసర మేకప్ లేకుండా లక్షణంగా కనిపించింది, చదువుకున్నట్టుగా కూడా అనిపించింది. రిసెప్షన్ చివరి ఘట్టంలోకి వచ్చిందేమో, ఒకటే హోరు, డ్యాన్సులు, అందరూ పాల్గొంటున్నారు. అదిగో ఆ అమ్మాయి మాత్రం కూచుండిపోయింది. కార్తీక్ భరత్ ఇద్దరూ గమనించారు. చీర కట్టుకుని ఎలా డ్యాన్స్ చేయగలదు, అందుకే కూచుండిపోయిందేమో అనుకున్నారు. బఫే లైన్లో ఆ అమ్మాయిని చూస్తే పక్కనున్న అమ్మాయి అడుగుతుంది, నువ్వు డ్యాన్స్కి రాలేదే అని. నాకు ఇష్టం లేదు, చక్కగా ఏ అన్నమాచార కీర్తనల ప్రోగ్రాం పెట్టి ఉంటే

ఉండేది అంటోంది. వెంటనే వాళ్ళ అన్న వెనక్కి తిరిగి, నీ పెళ్ళికి పెట్టుకుందో గానీలే అన్నాడు. వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలేమో. డిన్నర్ అయ్యాక చేయి కడుక్కుంటూ, ఎంత వేస్ట్.

0: గురించి వాకబు చేశారు. అమ్మాయి పేరు నవీన. వాళ్ళ అన్న ఏడిపిస్తూ అలా అంటూ ఉంటాడని తెలిసి నవ్వేసుకుని వారికి కబురు పెట్టారు. సన్నాయి మేళం, మంగళవాద్యాలు, గట్టిమేళం గట్టిమేళం అని అందరి చెవుల్లో మోగుతున్నాయి. కళ్యాణం కమనీయం.
1: మీరింతవరకు శ్రీమతి మిట్టాలక్ష్మి గారి కళ్యాణం కమనీయం కథానిక విన్నారు. ఇప్పుడు విందాం టి శశికళ గారి కథానిక.
2: లక్షల కళలు సాకారాన్ని చేయడానికి అతడు డిగ్రీల నాగలి మోసుకొస్తాడు. ఎక్కువ తక్కువల అసమానతలను ఏకరూప దుస్తులతో చదును చేస్తాడు. విజ్ఞాన విత్తుల మొండి పెంకులు తొలగించి రెండాకులతో జ్ఞానాన్ని చిగురింపజేస్తాడు. పాకలేని తీగలకు తన భుజాలు పందిరిగా వేస్తాడు. ఎదగగల మొక్కలకు ఆకాశపు బాట చూపిస్తాడు. ఆర్థిక తెగుళ్లలో, నిందల వర్షంలో ఒకటే లక్ష్యం, తన చేతిలోని పాలకంకి నిండుగా ఫలించాలని. కరెంటు కోతల్లో కన్నుగా మారి రాయలేని చేతుల్లో కలంగా చేరి తాను అరుగుతూ విద్యాసుగంధాలు పంచే గంధపు చెక్క కోతలైనాక మార్కుల పంటలు చూస్తూ పర్లేదు, తరగతి గది ఖాళీ అయింది కానీ మదిలోని ప్రేమ కాదు. అదిగో మళ్ళా వచ్చే పిల్లల్ని చూస్తూ మురిసిపోతూ ఉపాధ్యాయుడు, ఆమెను నవ్వనివ్వండి, ఎంత బాగుంటుందో ఆమె నవ్వితే గుండె పొరలు విచ్చుకొని వెన్నెల కురిసినట్టు చల్లదనం మనసును నిమురుతుంది. ఏడాది పాప నవ్వితే దరిద్రపు పుట్టుక అని తిట్ల వరద. ఆరేళ్ల పాప నవ్వినా, 60 ఏళ్ల ముసలి నవ్వినా ఆకలి తగిలించుకున్న కళ్ళు ముళ్ళలా కుచ్చుతూనే ఉంటాయి. విషాన్ని నింపుకున్న వేళ్ళు విచ్చుకోపోతున్న నవ్వు మొగ్గను ఒళ్ళంతా తడిమి తుంచేస్తాయి. ఇంటిడి చాకిరీ మోస్తూ అలిసి నిద్రపోతుందొక నవ్వు ఇటుకలు మోసే దేహాలు కొడవలి పట్టే కడగండ్లు ఆరుగాలం పొయ్యి పనిలో కాలితే నవ్వులన్నీ ఎప్పుడో ఆవిరైపోయాయి. ఒక్కసారి నవ్వనివ్వండి, వాళ్ల గుండె బరువు తీరేలా, బ్రతుకు భయం వదిలేలా, అవనిని వెలిగించేలా ఆడపిల్లను ఒక్కసారి నవ్వనివ్వండి. ఇవ్వడమే తెలుసు నాకు, నీ స్వార్థం గొడ్డలిగా మారి నన్ను చీల్చినా నాకు ఇవ్వడమే తెలుసు. బ్రతుకు వేడిలో నడిచే బాటసారికి చల్లని ఓదార్పు అవుతాను. అమ్మను విసిగించే అల్లరిని ఒడిలోకి తీసుకొని ఉయ్యాలలు ఊగిస్తాను. ఆకలి

కోసమైన ఆర్థిక భారమైన బండెడు పండ్లై నీ వెంట నడుస్తాను. ఆకలి కోసమైన ఆర్థిక భారమైన బండెడు పండ్లై నీ వెంట నడుస్తాను. చిరునవ్వుతో చిగురు ఇస్తూ కొమ్మల వీవెనలు ఊపుతూ నాపై పొదిగిన గుడ్లకు రెక్కల బలాన్ని అవుతుంటాను. చిరునవ్వుతో చిగురు ఇస్తూ కొమ్మల వీవెనలు ఊపుతూ నాపై పొదిగిన గుడ్లకు రెక్కల బలాన్ని అవుతుంటాను. నా చల్లటి స్పర్శ ఒక కురిసే జల్లు, నా చల్లటి స్పర్శ ఒక కురిసే జల్లు, నా వేళ్ల కుదుళ్ళు భూసారపు కోటలు, నా వేళ్ల కుదుళ్ళు భూసారపు కోటలు. ఇప్పుడు సిలిండర్లో ప్రాణవాయువు కొంటూ ఉంటే పచ్చని ఆకుల గాలి విలువ ఎంతో తెలుస్తూ ఉందా? ఇప్పుడు సిలిండర్లో ప్రాణవాయువు కొంటూ ఉంటే పచ్చని ఆకుల గాలి విలువ ఎంతో తెలుస్తూ ఉందా? మొదలంటూ నరికినా నేనున్నానని పచ్చగా పలకరిస్తాను. మొదలంటూ నరికినా నేనున్నానని పచ్చగా పలకరిస్తాను. నిలువుగా నన్ను చీల్చినా నీ చితిమంటకు తోడు వస్తాను. నిలువునా నన్ను చీల్చినా నీ చితిమంటకు తోడు వస్తాను. ఎందుకంటే ఇవ్వడమే నాకు తెలుసు, ఎందుకంటే ఇవ్వడమే నాకు తెలుసు. మనవడు ఒక్క చినుకు నేలపైకి పంపాడు దేవుడు, ఒక్క చినుకు నేలపైకి పంపాడు దేవుడు. కూతురు వడి నింపిన చందమామను చూసి దేవుడు వరమని తెలుసుకున్నాను. కూతురు వడి నింపిన చందమామను చూసి దేవుడి వరమని తెలుసుకున్నాను. సంతోషానికి రూపం వస్తే ఇలాగే ఉంటుందేమో. చిన్ని మొహం, ఎర్రపాదాలు, చిట్టి చేతులు, బోసినవ్వు, నక్షత్రాలపై అడుగులు వేసినట్టు మెరిసే చిన్ని పాదాలు, ఇన్ని పసితనాలు చూస్తూ దేవుడు లేడంటారు ఈ గుడ్డివాళ్ళు. ఇన్ని పసితనాలు చూస్తూ దేవుడు లేడంటారు ఈ గుడ్డివాళ్ళు. ఎంత ముద్దుగున్నావురా, ఎంత ముద్దుగున్నావురా. నీ పెదాలపై పూసే నెలవంకతో నా హృదయానికి చక్కెలుగింత పెడతావు. నీ పెదాలపై పూసే నెలవంకతో నా హృదయానికి చక్కెలుగింత పెడతావు. సెలవుల తర్వాత మీరు ఊరెళ్ళిపోతే ఏ ఆకాశాన్ని బతిమలాడాలి? సెలవుల తర్వాత మీరు ఊరికి వెళ్ళిపోతే ఏ ఆకాశాన్ని బతిమలాడాలి? కొన్ని నవ్వులు పూయమని ఎవరిని నేను అడగాలి? కొన్ని నవ్వులు పూయమని ఎవరిని నేను అడగాలి? అమృతమే లేకుంటే అమ్మమ్మ గుండె తడి ఆరిపోతుంది. అమృతమే లేకుంటే అమ్మమ్మ గుండె తడి ఆరిపోతుంది. నా నుదుటిపై నీ బుజ్జి పాదాలుంచి ఒక్క నవ్వు మెరుపు పూయిస్తే, నా నుదుటిపై నీ బుజ్జి పాదాలుంచి ఒక్క నవ్వు మెరుపు పూయిస్తే ప్రేమాకాశమంతా నింపే వామనమూర్తివి నువ్వే అవుతావు. ప్రేమాకాశమంతా నింపే వామనమూర్తివి నువ్వే అవుతావు. మనవడివి కాదు నువ్వు, మనస్సును జయించిన దేవుడివి. మనవడివి కాదు నువ్వు, మనస్సును జయించిన దేవుడివి. ఎన్నెన్నో వర్ణములు తెలుసా నీకు? ఒక్కో మనిషికి ఒక్కో వర్ణం ఉంటుంది. ఒక్కో మనిషికి ఒక్కో వర్ణం ఉంటుంది. మేనిపై మెరిసే తెలుపో నలుపో కాదు ఇవి, పుట్టుకలను చీల్చి మనుషులు వేసుకున్న రంగులు. పుట్టుకలను చీల్చి మనుషులు వేసుకున్న రంగులు. అఖండ భారతాన్ని తెల్లవారు పాలిస్తే దోమ గొంతుకలో ఏనుగులు మంద చేరినట్టే ఉంది. అఖండ భారతాన్ని తెల్లవారు పాలిస్తే దోమ గొంతుకలో ఏనుగులు మంద చేరినట్లే ఉంది. రంగులుగా విడిపోయిన జాతికి రణరంగంలో శక్తి ఏది? రంగులుగా విడిపోయిన జాతికి రణరంగంలో శక్తి ఏది? అన్ని మనసులు తెలుపు చేస్తూ ఒక్క తీరుగా రాట్నంపై నేస్తూ, అన్ని మనసులు తెలుపు చేస్తూ ఒక్క తీరుగా రాట్నంపై నేస్తూ కర్ర ఊతతో భారతానికే ఊతంగా, కర్ర ఊతతో భారతానికే ఊతంగా వచ్చాడు గాంధీ. మూడు రంగులుగా మారి ధర్మచక్రాన్ని పొదువుకుంది జాతి. మూడు రంగులుగా మారి ధర్మచక్రాన్ని పొదువుకుంది జాతి. వందేమాతర నినదాగ్నిలో
రగులుకున్న దేశభక్తిలో

0: వందేమాతర నినదాగ్నిలో, రగులుకున్న దేశభక్తిలో ఉదయించింది స్వాతంత్ర ఉషోదయం. ఉదయించింది స్వాతంత్ర ఉషోదయం. మేని రంగులు వదిలిపెట్టు, మేని రంగులు వదిలిపెట్టు, మనసు రంగులు కడిగిపెట్టు. మానవత్వానికి అదే తొలిమెట్టు, మానవత్వానికి అదే తొలిమెట్టు. తిరగబడింది. నేను పుట్టకముందే నా జీవితాన్ని రాసేసున్నావు. నేను పుట్టకముందే నా జీవితాన్ని రాసేసున్నావు. ఒక్క చిన్నారి మొగ్గ ఆడపిల్లగా పుడితే శ్వాసైనా దొరకదు ఇక్కడ. ఒక్క చిన్నారి మొగ్గ ఆడపిల్లగా పుడితే శ్వాసైనా దొరకదు ఇక్కడ. వృధా లెక్కల్లో ఈ పిడికిడి మెతుకులు కూడా చేరతాయి. వృధా లెక్కల్లో ఈ పిడికిడి మెతుకులు కూడా చేరతాయి. ఆడ ఏడుపు వినగానే లోకపు జాలి వరదలా ముంచేస్తుంది. ఆడ ఏడుపు వినబడగానే లోకపు జాలి వరదలా ముంచేస్తుంది. ఆడపుట్టుకే ఇక్కడ ఒక పోరాటం. ఆడపుట్టుకే ఇక్కడ పోరాటం. స్కానింగ్ మిషన్లకు చిక్కకుండా భూమి మీద కాలు పెట్టడం ముందు నేర్చుకోవాలి. స్కానింగ్ మిషన్లకు చిక్కకుండా భూమి మీద కాలు పెట్టడం ముందు నేర్చుకోవాలి. ఎన్నో చదువుల కలలు తాళి కింద సమాధి చేయబడతాయి. ఎన్నో చదువుల కలలు తాళి కింద సమాధి చేయబడతాయి. శరీరాల కొలతలు అంగట్లో వస్తువులవుతాయి. శరీరాల కొలతలు అంగట్లో వస్తువులవుతాయి. ఎదిరించి బడిగడప తొక్కితే, ఎదిరించి బడిగడప తొక్కితే ప్రతి వీధి ఆకలి కళ్ళతో నిమురుతూ ఉంటుంది. కాలేజీ గడపలో కలర్ఫుల్ లేఖలు, కాలేజీ గడపలో కలర్ఫుల్ లేఖలు ఊహలకు రెక్కలు కడతాయి. అన్ని ప్రేమ కథలు డబ్బుకు అమ్ముడుపోతాయి. అన్ని ప్రేమ కథలు డబ్బుకు అమ్ముడుపోతాయి. కట్నం ఇవ్వలేక కొన్ని చావులు, మగబిడ్డను కనలేక కొన్ని చావులు. కట్నం ఇవ్వలేక కొన్ని చావులు, మగబిడ్డను కనలేక కొన్ని చావులు. అనుమానానికి కొన్ని చావులు, ప్రేమించనంటే కొన్ని చావులు. అనుమానానికి కొన్ని చావులు, ప్రేమించనంటే కొన్ని చావులు. చస్తూ చస్తూ బతకడం కంటే పుట్టకముందే చచ్చే చావు ఇప్పుడు గొప్పది. చస్తూ చస్తూ బతకడం కంటే పుట్టకముందు చచ్చే చావు ఇప్పుడు గొప్పది.
1: మీరింతవరకు టి శశికళ గారి స్వీయ కవితలు విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
2: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 MHz పై తిరుపతి ఆకాశవాణి నిలయంలో సమయం 5:30. ఇప్పుడు వింటారు

0: కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాత్.
0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం ప్రపంచ రేబీస్ నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య సేవల అధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి గారి సూచనలు వింటారు. అనంతరం సినీ ధమాక, తరువాత అంతర్జాతీయ సార్వత్రిక సమాచార ప్రాప్యతా దినోత్సవ వివరాలు వింటారు. ఇప్పుడు విందాం

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఈనాటి ఉద్యోగ సమాచారంలో ఇప్పుడు విందాం. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2026 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 2,536 కాగా, ఇక పోస్టుల వారీగా చూస్తే లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A వారిగా పోస్టులు ఉన్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. DEO లేదా DEO గ్రేడ్ A పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీంలో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే 1 తేదీ ఆగస్టు 2026 సంవత్సరం నాటికి 18 ఏళ్ళ నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఎంపిక విధానం టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 7వ తేదీ సెప్టెంబర్ 2026 సంవత్సరం. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 7వ తేదీ అక్టోబర్ 2026 సంవత్సరం. దరఖాస్తు సవరణల తేదీల విషయానికి వస్తే 14వ తేదీ అక్టోబర్ 2026 సంవత్సరం నుంచి 16వ తేదీ అక్టోబర్ 2026 సంవత్సరం వరకు. ఇక వెబ్సైట్ విషయానికి వస్తే https://ssc.nic.in వెబ్సైట్ మరోసారి https://ssc.nic.in. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు వింటారు ప్రపంచ రేబీస్ నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య సేవల అధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి గారి సూచనలు వింటారు.
1: సెప్టెంబర్ 28 అనేది మనకు లూయిస్ ప్యాచర్ అనేసి ఫస్ట్ ఈ రేబీస్ వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి చనిపోయినటువంటి రోజు అది. సో అతను ఈ ప్రాణాంతకమైనటువంటి రేబీస్ వ్యాక్సిన్ కనుక్కోవడం వల్ల ఎంతోమందికి చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల అతని డెత్ యానివర్సరీని పురస్కరించుకొని మనము సెప్టెంబర్ 28ను వరల్డ్స్ రేబీస్ డేగా అనౌన్స్ చేయడం అయింది. ఈ రేబీస్ అనేది యాక్చువల్గా ఒక వైరస్ వల్ల జంతువుల నుంచి జూనోటిక్ అంటాం, అది సాధారణంగా చాలామందికి తెలుసు. ఈ వైరస్ వల్ల ఒక జంతువుల నుంచి మనిషికి వచ్చేటువంటి వ్యాధి. సో ఈ వ్యాధి భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇయర్ కూడా దాదాపు 50 to 60,000 మంది ఈ రేబీస్ వ్యాధితో చనిపోతున్నారని ఒక అంచనా 2024 లెక్కల ప్రకారము. మన భారతదేశంలో ఎత్తుకుంటేనే దాదాపుగా ఒక 5,000 to 10,000 మంది దాకా ఉండొచ్చు అనేసి ఒక అంచనా. ఈ బైట్స్ వచ్చేసి దాదాపు సంవత్సరానికి 10 to 15 లక్షల మందికి కుక్క కాటుతో వ్యాధిని బారిన పడుతున్నారనేది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి లెక్కలు. సో అంత ఎక్కువ హ్యూజ్ పాపులేషన్, పైగా ఈ రేబీస్ ఒక్కసారి వచ్చింది అంటే దీనికి ఎటువంటి చికిత్స లేదు, మనిషికి 100% డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డెత్ అయిపోతాడు కాబట్టి దీన్ని ముందుగానే ప్రివెంట్ చేయాలి అని WHO ఒక మంచి ఉద్దేశంతో ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది మొత్తం ఇండియా వైడే కాకుండా ఇండియా వైడ్ టోటల్ అన్ని హాస్పిటల్స్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది జూనోటిక్ నుంచి మనకు ఒక వైరస్, అంటే దీన్ని బుల్లెట్ వైరస్ అంటాం మనం, యాక్చువల్గా రేబీస్ వైరస్ అంటాం. ఈ వైరస్ యాక్చువల్గా దాని లాలాజలంలో ఉండి మన కుక్క యొక్క లాలాజలం నుంచి మనిషిని కరిచినప్పుడు అది నరాల ద్వారా మెదడుకు పాకి మెదడులో నెగ్రి బాడీస్ అని ఒక రకమైనటువంటి బాడీస్ ఫామ్ కావడం వల్ల రేబీస్ వ్యాధితో బాధపడడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే అది మైండ్ నుంచి చేరి నెగ్రీస్ బాడీస్ ఫామ్ అవుతాయో అప్పుడు మనిషిలో లక్షణాలు కనిపిస్తాయి. అంతవరకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపించాయో ఒక మనిషిలో కుక్కలో ఎలాంటి ఉంటుందో, అంటే ఏ విధంగా కుక్క ఆయాసపడడం కానీ, అంటే ప్రవర్తించే తీరు విధంగా మనిషి కూడా ప్రవర్తించడం జరుగుతుంది. ఒక ఫ్యాన్ వేసినా కూడా భయపడడం, దీన్ని ఏరోఫోబియా అంటాం. వాటర్ చూస్తే భయపడడం, దీన్ని హైడ్రోఫోబియా అంటాం. సో ఇలా మనిషి నీళ్లు కానీ ఆహారం కానీ తీసుకోకుండా వితిన్ 3 weeks చనిపోతాడు అనమాట. కాబట్టి ఈ వ్యాధిని రాకుండానే ముందుగానే మనం వ్యాక్సిన్స్ చేసుకోవాలి. ఈ జూనోటిక్ అనేటివి ఏ జంతువుల ద్వారా వస్తుందంటే మనకు మెయిన్గా కుక్కల ద్వారా. మన WHO వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం కూడా, అంటే WHO వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం జూనోటిక్ జంతువుల ద్వారానే, ఎస్పెషలీ కుక్క కాటు వల్ల 99% ఈ వ్యాధి వస్తుంది అనేసి మనకు నిర్ధారణ అయింది. ఇందులో దాదాపు 40% చిన్నపిల్లలే ఉంటారు, 15 ఏళ్ళలోపు పిల్లలే ఉంటారు. ఈ ఈ వ్యాధి వచ్చేసి కుక్క కాటు, గుర్రము, తర్వాత ఫాక్సెస్ కానీ, అంటే నక్కలు, తోడేళ్ళు, అడవి జంతువులు అంటారు, వైల్డ్ ఎనిమల్స్ అంటారు, అంటే వీధిలో విచ్చలవిడిగా దానికి ఎటువంటి సంబంధం లేకుండా తిరుగుతూ ఉంటాయి, వీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఇది. వీటినన్నింటినీ మనం వైల్డ్ ఎనిమల్స్ అంటాం, అంటే ఇవి ఎటువంటి డాక్టర్ల దగ్గర మనం వ్యాక్సినేషన్ కానీ ఏమీ చేయించు, ఇవి తిరుగుతూ ఉంటాయి. వీటిలో ఉందా లేదా అనేది గుర్తించడం, ముఖ్యంగా కోతులు కానీ, ఏవన్ సమ్టైమ్స్ మామూలుగా పిల్లుల్లో కూడా ఉంటుంది అని చెప్తారు కానీ కాకపోతే అంత స్పష్టమైన ఆధారాలు ఇంతవరకు మనకు, అంటే ఎలుకలు, పిల్లులు, రేబిట్ ఇలాంటిలో స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. కానీ వ్యాక్సిన్ చేయించుకోవడం మంచిది. అంటే ఎలుకల్లో కూడా ఏంటంటే మనకు కొంచెం పెద్దగా ఉంటాయి ఎలుకలు, వాటిని మనము పందికొక్కులు, ఇవి కరిస్తే మాత్రం చేయించుకోవడం మంచిది అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే ఏ జంతువులైనా సరే వైల్డ్ ఎనిమల్స్లో వాటి లాలాజలంలో ఏముందని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోతి కరిచింది అనుకోండి, కోతి అనేది చాలా గుంపులుగా ఉంటాయి, ఒక్కొక్కసారి మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, అవి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోతాయి. వీధి కుక్క అంటే ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయొచ్చు, కొన్నిసార్లు అవి కూడా కరిచినా కూడా మనం ఐడెంటిఫై చేయలేము. అటువంటిప్పుడు ఐడెంటిఫై చేయలేనప్పుడు కూడా మనం ఖచ్చితంగా వ్యాక్సినేయం. ఈ ఎస్పెషలీ

కుక్కలు ఎవరిలో ఎక్కువగా కరిచే అవకాశం ఉంటుందంటే బడికెళ్ళే పిల్లలు, తర్వాత ట్రావెలర్స్ ఎవరన్నా అంటే పోస్ట్ మ్యాన్ కానీ, ఈ స్విగ్గీ వాళ్ళు కానీ వీధి వీధి తిరుగుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఎవరన్నా ట్రావెలర్స్ కొంతమంది వెళ్తూ ఉంటారు ఆ వీధిలో, వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు అనమాట. ఇటువంటి వాళ్ళను ఈ కుక్కలు అనేటివి ఐడెంటిఫై చేసినప్పుడు అవి కరిచే అవకాశం ఉంటాయి. ఈ కుక్కల్లో కూడా ఎలాగంటే ఫెరోషియస్గా ఉంటాయి ఈ డాగ్స్, అంటే నువ్వు ప్రొవోక్ అంటారు, అంటే నువ్వు ఏమీ అనకపోయినా కూడా వీధిలో పోతూ ఉంటే అది కరిచేస్తుంది వచ్చి. సో అన్ప్రొవోక్డ్ అనమాట, మీరు ఏమి అనకపోయినా కుక్క వచ్చి కరిచేస్తుంది, అటువంటిప్పుడు అది దానికి రేబిస్ ఉంటుంది అని మనం అవగాహన చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం డల్గా, కానీ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కుక్కల్లో కూడా రేబీస్ ఉంటుంది. ఆ రేబీస్ వైరస్ ఎలా వెళ్తుందంటే వాటి యొక్క నరాల ద్వారా మెదుడుకెళ్ళి లాలాజలం అన్నింటిలో కూడా కుక్కలో ఆ వైరస్ అనేది మల్టిప్లై అవుతుంది. ఈ మల్టిప్లై అయినటువంటి వైరస్ ఎప్పుడైతే మనం కరిచినప్పుడు మన నరాలకు కూడా అంటుకొని మన నరాల ద్వారా ప్రయాణించి మెదడును చేరుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం కరుస్తుందో అది మనం వెంటనే దానికి వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. ఈ డాగ్స్ ఎలా ఉంటాయంటే మనిషిలో హైడ్రోఫోబియా లాగా ఉండవు. కుక్కలు అన్నీ బాగా తింటూ ఉంటాయి, నీళ్లు తాగుతూ ఉంటాయి, అన్నీ చేస్తూ ఉంటాయి. మనం అది అన్నీ బాగా తింటుంది కదా, ఏమీ లేదు అనుకోకూడదు. కానీ మనిషి మాత్రం తినలేడు. ఎందుకు అంటే ఊపిరికి సంబంధించినటువంటి ఈ యొక్క కండరాలు ఈ వైరస్ అంతా ఎఫెక్ట్ అయ్యి మనం మెదడులో ఉన్నటువంటి సిగ్నల్స్ ద్వారా ఎప్పుడైతే నీళ్లు తాగుతాడో గట్టిగా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అందువల్ల వాళ్ళు నీళ్లు తాగలేరు, అన్నం తినలేరు, ఎయిర్ వేస్తే వాళ్లకు ఆ సెన్సేషన్ నచ్చదు. సో ఆ విధంగా కొంచెం ఒక మూలన పోయి కూర్చోవడము ఇలాంటివన్నీ చేస్తారు మనుషులైతే. కానీ ఇటువంటి లక్షణాలన్నీ కుక్కలో కనిపించకపోవచ్చు. కాకపోతే అది ఫెరోషియస్గా ఉంటుంది, యాంగ్రీగా ఉంటుంది, అంటే కోపంగా ఉంటుంది కుక్క. నువ్వేమనుకుపోయినా కానీ కరుస్తుంది. ఒక్కొక్కసారి ఏమీ లేకుండా లాలాజలం కార్చుకుంటూ తూలుతూ నడుస్తూ కూడా ఉంటుంది. ఇది రేబీస్ డాగ్ అయి ఉండొచ్చు అని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ డాగ్ గురించి మనకు తెలియకపోయినా కూడా అది కరిచి వెళ్ళిపోయింది, అది నిజంగా రేబీస్ డాగో కాదో తెలియదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే తెలిసిన కుక్క అయితే, ఇంట్లో పెంచుకుండే కుక్క అయితే ఒక 2-3 రోజులు 10 రోజులు చూడండి, తర్వాత వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ యాక్చువల్గా ఇప్పుడున్న రికమెండేషన్స్ ప్రకారము ఫస్ట్ వ్యాక్సిన్ వేయించేసుకోండి. ఫస్ట్ వ్యాక్సిన్ డోసేజ్ ఎలాగంటే 0, 3, 7, 14, 28 అని వేస్తాం. ఐఎం షెడ్యూల్ అంటారు. ఈ షెడ్యూల్లో ముందు 0-3 వేసేసుకోండి. 10 రోజుల వరకు కుక్కను చూడండి. కుక్క బాగుంటే తర్వాత షెడ్యూల్ గురించి ఆలోచన చేయొచ్చు. అంతేగాని మీరు 10 రోజుల వరకు చూస్తూ టైం అనేది వేస్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్.

ఇప్పుడు వింటారు ప్రపంచ రేబీస్ నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య సేవల అధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి గారి సూచనలు విన్నారు. ఇప్పుడు వింటారు

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో అంతర్జాతీయ సార్వత్రిక సమాచార ప్రాప్యత దినోత్సవాల వివరాలు వింటారు. ఆ తర్వాత 6 గంటలకు ప్రసార విశేషాలు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే, మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి

0: మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
1: ఇప్పుడు విందాం అంతర్జాతీయ సార్వత్రిక సమాచార ప్రాప్యత దినోత్సవ వివరాలు. అంతర్జాతీయ సార్వత్రిక సమాచార ప్రాప్యత దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రపంచంలో మనిషి అభివృద్ధికి ఎన్నో అంశాలు అవసరం. విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, వీటినన్నింటితో పాటు సరైన సమాచారం కూడా అత్యంత ముఖ్యమైన వనరు. సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, మన హక్కులు, బాధ్యతలు తెలుసుకోగలుగుతాం, ప్రభుత్వ పథకాలు, ప్రజాసేవలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అనేక విషయాల గురించి అవగాహన పొందగలుగుతాం. ఈ ప్రాముఖ్యతను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం 28 సెప్టెంబర్ అంతర్జాతీయ సార్వత్రిక సమాచార ప్రాప్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని ఆంగ్లంలో ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, సంక్షిప్తంగా IDUAI అని పిలుస్తారు. ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరికి సమాచారం అందుబాటులో ఉండేలా చేయడం, ప్రజలకు సమాచారం పొందే హక్కు మరియు అవకాశాలపై అవగాహన కల్పించడం. సమాచారం అంటే కేవలం వార్తలు మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాల వివరాలు, ప్రజాసేవల సమాచారం, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సమాచారం, వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక సమాచారం, వాతావరణ సమాచారం, చట్టాల నిబంధనలు, ఇలా మన రోజువారీ జీవితానికి ఉపయోగపడే అనేక విషయాలు సమాచారంలో భాగమే. సరైన సమయంలో సరైన సమాచారం అందితే ఒక వ్యక్తి తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను మెరుగ్గా తీసుకోగలుగుతాడు. మీరింతవరకు అంతర్జాతీయ సార్వత్రిక సమాచార ప్రాప్యత దినోత్సవ వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం సినీ ధమాకా. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట మిరాయి చిత్రం నుంచి

మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా సినీ ధమాక. తరువాత పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి రమణ గోగుల మరియు మధుప్రియ ఆలపించగా, సంగీతం అందించిన వారు భీమ్ సిసిరోలియో, సాహిత్యం భాస్కర్ భట్ల.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772466 05. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: మీరింతవరకు సినీ ధమాకా విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు వింటారు ఈరోజు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఈ సాయంత్రం 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీలో సాగుకు అనువైన 6 తడి పంటల యాజమాన్యం గురించి అనంతపురం జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం మెట్ట వ్యవసాయ విభాగాధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకర్ బాబు గారి ప్రసంగం వింటారు విజయవాడ కేంద్రం చిరిలే. 7:45 వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం చిరిలే. 8:00 దార్శనిక భారత్ నెల్లూరు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం చిరిలే.

0: 8:15 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, ఈ రెండు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆపాత మధురాలు అలనాటి చిత్రగీతాల కార్యక్రమం, 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలతో కూర్చిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 10:20 ఆపాత మధురాలు అలనాటి చిత్రగీతాల కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్, 6:30 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, రేపు ఉదయం 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం, సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం ప్రపంచ హృదయ దినోత్సవ వివరాలు వింటారు. రేపు ఉదయం 7:45 ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు ఉదయం 8:30 వరదగుడి సినీ దర్శకులు పూరి జగన్నాథ్ చిత్రగీత కదమం, 9:00 చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతలు వింటారు, రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యక్ష ముఖాముఖి అతిథి సాధినేని యామిని శర్మ గారు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచయకర్త కేర్ రాణి గారు, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి రిలే. రేపు ఉదయం 10:20 మధ్యాహ్నం 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం, 1:20 ప్రాంతీయ వార్తలు, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీ వలన కలిగిన మార్పుల గురించి విశేషాలు, అనంతరం 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం, 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రేపు సాయంత్రం 6:30 అంతర్జాతీయ ఆహార నష్టం వృధా అవగాహన దినోత్సవ వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం వింటారు. ఇక రేపు రాత్రి 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ వింటారు. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాలు.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సాయిరా ముజ్తబా. India and the UAE have agreed to take steps for the timely implementation of initiatives relating to settlement of trade in local currency, integration of payment and messaging systems, and central bank digital currencies. The two sides reached the agreement during the 14th meeting of the India-UAE High-Level Joint Task Force on Investments in Mumbai today. It was co-chaired by Commerce and Industry Minister Piyush Goyal and Managing Director of Abu Dhabi Investment Authority Sheikh Hamad bin Zayed Al Nahyan. Addressing media after the meeting, Mr. Goyal said India has set a target of raising its total exports of goods and services to $1 trillion this year from $863 billion last year.
2: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి

0: కే అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్లే వెన్నెముక అని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగమని చెప్పారు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫామ్ ఓ భరోసా కల్పించాలన్నారు. మహిళలు ఒకవైపు యూనిఫామ్ను మరోవైపు కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంతోమంది ఆడపిల్లలకు మహిళా కానిస్టేబుళ్లు స్పూర్తిదాయకమని కొనియాడారు. ఈ శిక్షణా సమయం వారి జీవితానికి పునాది లాంటిదని ఉద్ఘాటించారు. ఏ పనైనా ధైర్యంగా చేయాలని మార్గనిర్దేశం చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటంతోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. జలవనరుల పరిరక్షణ కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జలవనరుల సంరక్షణపై రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా వ్యర్థాల కారణంగా ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జలవనరుల్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ ఆక్వా ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. శుద్ది చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండటం వల్ల నదులు కాలువలు సాగర సంగమ ప్రాంతాలతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్య బారిన పడి అవి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయని తెలిపారు. స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వర్ణగ్రామం వార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 14,000 మందికి పదోన్నతులు కల్పించగా మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఇప్పటికే 800 మందికి పైగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని వివరించారు. రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో నియామకమైన ఉద్యోగులందరికీ ప్రభుత్వం 150 రూపాయల అదనపు భారంతో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను అమలు చేయనుందని తెలిపారు. అదేవిధంగా సెలవులకు సంబంధించి ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ప్రత్యేక పోర్టల్ తీసుకువచ్చి 24 గంటల్లోగా సెలవు మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేస్తూ
1: దీనికి సందర్భంగా స్వర్ణగ్రామ స్వర్ణవాడు ఉద్యోగస్తులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాం. మీకు ఇవ్వాలి స్ట్రీమ్ మొత్తం కలిగిస్తున్నాం. ఉద్యోగుల ప్రమోషన్ తో పాటు 6 ఇయర్స్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు మాకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం అంటే దానికోసం ఆటోమేటిక్ క్యాజువల్లీ శాంక్షన్ విధానం ద ఓన్లీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ లో కూడా మాకు ఇబ్బందులు అవుతుంటే ఈఎస్ఆర్ కూడా మీకు ప్రవేశపెట్టడం జరిగింది. మిమ్మల్ని ఉద్యోగులుగా మేము గౌరవిస్తున్నాం. మీకోసం 3-tier సిస్టమ్ తెచ్చాం. ఎవరికి వెళ్ళాలి, మేము ఎవరికి బాధ్యత చెప్పుకోవాలంటే మీకుంటే ఒక సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం.
0: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ ఉద్యానవన పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా పంటలకు జరిగిన నష్టంపై అందిన ప్రాథమిక నివేదికలు ఎన్యూమరేషన్ పురోగతిపై అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమీక్షించారు. తుఫాను ప్రభావంతో వివిధ జిల్లాలలో వ్యవసాయ ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టాన్ని పక్కాగా గుర్తించడం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. బాధిత రైతుల వివరాల నమోదులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రైతుల పంట నష్టాన్ని సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మిషన్ లైఫ్ కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిషన్ లైఫ్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమం. విధ్వంసకరమైన వినియోగానికి బదులుగా ప్రణాళికాబద్దమైన విచక్షణతో కూడిన వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ మిషన్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. సహజ వనరుల్ని సంరక్షించడం, పర్యావరణానికి హాని చేయని జీవనశైలి పునర్వినియోగించడం వంటివి అలవరుచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు. 2021లో గ్లాస్గోలో జరిగిన 26వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణం కోసం జీవనశైలి లైఫ్ అనే ఈ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూ

0: పశ్చాత్తాపం అనేవి ప్రపంచం మానవాళి ముందున్న ప్రధాన సవాళ్లని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ సామర్థ్యం మేరకు ప్రయత్నించాలని ప్రధానమంత్రి ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: We begin the lifestyle for environment movement, and the focus area is

0: రంగంపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ రూపొందించిన నమో సేవా గాథ నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నమో సేవా గాథ నాటక బృందం నిర్వహించిన కళా ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. నంద్యాల జిల్లా బిల్లూరు గ్రామానికి చెందిన పూర్వ సంపద రక్షణ సేన వ్యవస్థాపకుడు కాంత్ తన స్నేహితులతో కలిసి పురాతన సంపద పరిరక్షణకు చేస్తున్న కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు లభించాయి. గత 2 సంవత్సరాలుగా ఈ పూర్వ సంపద రక్షణ సేన నిర్లక్ష్యానికి గురైన పురాతన బావులు, కోనేర్లు, ఆలయాలను శుభ్రపరిచి సంరక్షిస్తోంది. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి ఈ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలను ప్రస్తావించారు. దీంతో ప్రధానమంత్రికి పూర్వ సంపద రక్షణ సేన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిచ్చిందని, పురాతన కట్టడాలు, నీటి వనరుల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కాంత్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: నమస్తే అందరికీ, నా పేరు కాంత్. నేను పూర్వ సంపద రక్షణ సేన ఫౌండర్ ని. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కార్ అవార్డుని మా టీం కి అందజేశారు. మేము చేస్తున్న ఈ పనులకు గాను నిన్న జరిగిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో గౌరవనీయులు, మన దేశ ప్రధాన మంత్రి గారు మా టీం చేస్తున్న పనుల గురించి ప్రస్తావించారు. ఈ రోజు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మోడీ గారు ఇలా మా గురించి ప్రస్తావించి, ఇంకెన్నో నిర్లక్ష్యానికి గురై పురాతన ఆలయాలను, కోనేరులను, బావులను సంరక్షించే, కాపాడగలిగే శక్తిని నరేంద్ర మోడీ గారు మాకు ప్రసాదించారు.
0: సాధన శృంఖల 2026 పేరిట మిషన్ కర్మయోగిపై 2 రోజుల కార్యశాల రేపు విజయవాడలో ప్రారంభం కానుంది. శిక్షణా సంస్థలను వ్యూహాత్మక సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మార్చే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిబిసి ఆధ్వర్యంలో జరగనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫామ్ భరోసా కల్పించాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే సర్వోచ్చ న్యాయాలయేన స్థగనాదేశః అస్వీకృతః. అద్యారభ్య ప్రారభ్యమాణః త్రిదివసీయః రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామః స్థగితః. భారతేన పాకిస్తానస్థేషు ఆతంక్యాశ్రయేషు విహితస్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య 10వీ వార్షికీ ఆమాన్యతే. రాష్ట్రేణాద్య స్వాతంత్ర్య సేనాని షహీద భగత్ సింహః తస్య జయంత్యవసరే సంస్మర్యతే. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు భారతేన అద్య స్వపదక తాలికాయాం 5 నూతనాని పదకాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. సర్వోచ్చ న్యాయాలయేన ఆగామి మాసస్య 15 దినాంకతః ప్రవర్తమానేషు 2,000+ రూప్యకాణాం నిర్దిష్ట వ్యక్తితః వ్యాపారీ యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ ఇతి శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే స్థగనాదేశే అసమ్మతిః ప్రదర్శితా. న్యాయమూర్తేః సూర్యకాంతస్య, న్యాయమూర్తేః జయమాల్య బాగచీనః అథ న్యాయమూర్తేః వి మోహనస్య చ పీఠేన కేంద్ర సర్వకారాయ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యస్మై, అన్యేభ్యశ్చ ప్రతివాదిభ్యః సూచనాపత్రం ప్రేషయిత్వా చతుర్షు సప్తాహేషు ప్రత్యుత్తరం సమర్పయితుం నిర్దిష్టం. కేంద్రస్య పక్షం స్థాపయతా అతిరిక్త మహాన్యాయ అభికర్త్రా ఎన్ వెంకటరమణేన ఉక్తం యత్

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు ఇప్పుడు వింటారు కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: శ్రోతలకు నమస్కారం. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. రాజేష్
4: సార్,
3: ప్రభుత్వం

0: ఈ కరోనా మహమ్మారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ కరోనా మహమ్మారి మనం ఏ రకంగా మనం ఎదుర్కొన్నాం, ఆ సూచనలు అంటే ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సూచనలు ఒకసారి టూకీగా మన శ్రోతలకు చెప్తే కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం.
1: అలాగే సార్, మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
0: అది ఎందుకంటే కరోనా అదొక వైరస్, దానికి చావు లేదు, నివారణ ఒకటే మార్గం. మనం ఏ రకంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటామో అంతవరకు అది మన దగ్గరికి రాదు. ఇక ఈ కార్యక్రమంలో మనం శ్రోతల ఉత్తరాలు సందేశాలు మనం పరిశీలిస్తే కార్యక్రమాలన్నిటి గురించి చాలా చక్కగా వివరంగా మన శ్రోతలందరూ రాశారు. వారి ఉత్తరాలకు మనం సమాధానాలు ఇద్దాం.
2: సార్, మనకి ఉత్తరం నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రాశారు సార్. కేఎఫ్ ఆకాశవాణి ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నమస్కారాలు. 22వ తేదీ మంగళవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో ఆంజనేయ స్వామి భక్తి గీతాలు విని ధరించాం. అనంతరం ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా ఒక చక్కని భక్తి గీతంతో ప్రారంభించి అనంతరం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవంపై ప్రత్యేక వ్యాఖ్యానం విన్నాం. వింటూ ఉంటే తిరుపతి శ్రీవారి సన్నిధిలో ఉన్న అనుభూతిని పొందాం. అనంతరం 8:35 ప్రసారం చేసిన వరదగుడి కార్యక్రమంలో చక్కటి చిత్రగీతాలతో చిత్రగీత కదంబం వినిపించి శ్రోతలకు మైమరిపించారు అంటూ రాశారు సార్. అలాగే 23వ తేదీ బుధవారం 7:20 ప్రసారం చేసిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం మన తిరుపతి కేంద్రం ద్వారా విన్నాము, విని ధరించాము అంటూ రాశారు. అనంతరం ఉదయరాగంలో చక్కటి సినీ గీతాలు వినిపించి మైమరిపించారు. గతవారం మీరు యాప్ క్వాలిటీ గురించి అడిగారు. యాప్ క్వాలిటీ చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఎంతో అద్భుతంగా పనిచేస్తోంది. చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న తిరుపతి ఆకాశవాణి కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ శ్రీ సుధాకర్ మోహన్ గారికి, అలాగే వారి సిబ్బందికి, సాంకేతిక విభాగం అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. మీ అభిమాన రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ అంటూ రాశారు సార్.
0: చాలా సంతోషం నాగనాథ్ గుప్తా గారు, మీరు నిజామాబాద్ నుంచి ఎంతో చక్కగా మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. భక్తిరంజని అలాగే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా మీరు విన్నారు. ప్రత్యేకించి రథోత్సవం కార్యక్రమం గురించి మీరు మీ అభిప్రాయం తెలియజేస్తున్నారు. చాలా సంతోషం అండి, వ్యాఖ్యానం విన్నారన్నారు, చాలా సంతోషం. యాప్ క్వాలిటీ కూడా బాగుందన్నారు, చాలా సంతోషం అండి. ఎందుకంటే మనం ఈ కార్యక్రమాలు ఓబి అంటే మనం తిరుమల నుంచి ఆ కోలాహలం మధ్య మరి ఎలా ఉంటుంది రిసెప్షన్ అన్న మాకు యాంగ్జైటీ కూడా ఉంటుంది. అయితే చక్కగా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. చాలా సంతోషం నాగనాథ్ గుప్తా గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు
2: సార్. మనకి ఉత్తరం మున్నాభాయ్ రఘువీర్ సింగ్, సుగుణాభాయ్ రాధా ఏలూరు నుంచి రాస్తున్నారు సార్. కేఎఫ్ ఆకాశవాణి శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి తిరుపతి 103.2, 107.5 ఆకాశవాణి తిరుపతి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి నా నమస్తే. గత సోమవారం మరియు మంగళవారాలలో 2 భాగాలుగా ప్రసారమైన కేఎఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతలు కార్యక్రమాలపై వెలిపించిన అభిప్రాయాలు ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన గాయత్రి మేడం గారికి, ట్రాఫిక్ రూల్స్ అందించిన శ్రీ రాజేష్ గారికి, ఎంతో ఆప్యాయతతో జవాబులు అందజేసిన శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలందిస్తున్నామంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా ఏలూరు నుంచి రాశారు సార్. అలాగే సోమవారం 21వ తేదీ అలాగే బుధవారం 23వ తేదీ వరకు తిరుమలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామివారిని వివిధ వాహనాలపై, స్వామివారిని వివిధ అవతారాలతో తిరుగాడే సందర్భంగా వ్యాఖ్యానాలు విని ధరించాం. మేము కూడా ఆ మాడా వీధుల్లో ఉన్నామా అనిపించింది. వ్యాఖ్యానం అందించిన మహనీయులకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి మా చెవులకు శ్రవణానందం కలగచేసి భక్తి పారవశ్యం గావించిన శ్రీ సుధాకర్ మోహన్ గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నామంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధ, మున్నా ఏలూరు నుంచి.

0: రాశారు సార్. అలాగే వీరు మరో ఉత్తరం కూడా రాశారు. 22వ తేదీ మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు విని ధరించాం. వరదగుడి శిక్షికన దర్శకుడు శ్రీ భాస్కర్ గారి జీవిత విశేషాలందిస్తూ వారు దర్శకత్వం వహించిన సినిమాల నుంచి పాటలు వినిపించి ఆనందింపచేసిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అంటూ రాశారు సార్. అలాగే వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాల శీర్షికన మిల్క్ మేకర్ బ్రెడ్తో చేసిన స్నాక్స్, పొట్టిపప్పుతో చేసిన లడ్డూ వాటి వివరాలందిస్తూ ఏ నిష్పత్తిలో వేడి చేయాలో, పాకాలు వంటివి పట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఇటువంటి ఎన్నో విషయాలను ఒకటికి రెండుసార్లు తెలియచేసిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నామంటూ రాశారు సార్. అలాగే వీలు వెంట చేసుకుని మీకు రుచులు తెలియచేస్తాం అంటూ రాశారు. అలాగే 23వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన ఆల్బం శీర్షికన మాటల మాంత్రికుడు, అక్షరజ్ఞాని, దర్శకుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ 1971వ సంవత్సరంలో భీమవరంలో జన్మించారని, శ్రీనివాస్ గారు అలాగే సునీల్ గారు ఒకే రూంలో ఉండేవారని, ఇంకా మాకెన్నో తెలియని విషయాలు తెలియజేస్తూ వారు దర్శకత్వం వహించిన సినిమాల నుంచి పాటలు వినిపించి ఆనందింపచేసిన జె. నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అంటూ రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, మున్నా, రాధ ఏలూరు నుంచి రాశారు సార్.
1: చాలా సంతోషం రఘుబీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు, రాధ, మున్నా ఏలూరు నుంచి రాస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. సోమంగళవారాల్లో మనం కేరఫ్ ఆకాశవాణి రెండు భాగాలకు మనం ప్రసారం చేశాం. ఎందుకంటే సమయం ఎక్కువ ఉంది కాబట్టి, సమయం మనకు తక్కువగా ఉంది, కార్యక్రమం నిడివేమ ఎక్కువ ఉండబట్టి రెండు వారాలు ప్రసారం చేయాల్సి వచ్చింది. అది మీకు నచ్చింది, చాలా సంతోషం. ఇన్ని రోజులైనా మీ అభిప్రాయాలు మాకు చాలా సంతోషం కలిగిస్తాయి. అలాగే మీ అభిప్రాయాలకి మేము సమాధానాలు ఇవ్వడం వారమంతా ఇచ్చినా కూడా మీరు చాలా సంతోషిస్తూనే ఉంటారు. చాలా సంతోషం అండి సుగుణాబాయ్ గారు, రఘుబీర్ సింగ్ గారు. మనం గత సోమవారం నుంచి బుధవారం వరకు 15వ తారీఖు నుంచి, గత వారం అంటే సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు మనం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను మనం ప్రత్యక్ష ప్రసారం గావించాం. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఆ కార్యక్రమం అంతా కూడా చక్కగా మీరు విన్నారు. మంచి వ్యాఖ్యాతలు తమ పరిజ్ఞానంతో మీకు అందించినటువంటి వ్యాఖ్యానం మీకు నచ్చింది, చాలా సంతోషం. ఇక వరదగుడి కార్యక్రమం మీకు నచ్చింది. అలాగే మీకు ఇష్టమైనటువంటి వసంతైన వంటకాలు కూడా మీకు ఈసారి కూడా మిమ్మల్ని అలరించింది, చాలా సంతోషం. మీరు చేసుకొని తిని మాకు చెప్పండి. ఇంకా వరదగుడి కార్యక్రమంలో త్రివిక్రమ శ్రీనివాస్ గారి గురించిన విశేషాలు మీకు నచ్చాయి, చాలా సంతోషం. రఘుబీర్ సింగ్ గారు, మీరంతా ఇలాగే మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు
0: సార్. మనకి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి నాగేశ్వరరావు గారు, ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు సార్. కేరఫ్ ఆకాశవాణి శ్రోతల అభిప్రాయాలకు జవాబులిచ్చే కార్యక్రమం తిరుపతి స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాత సిబ్బందికి మా యొక్క నమస్కారములు. ఈ వారం ప్రసారమైన మా కార్యక్రమాలపై మా వాట్సాప్ సందేశాలు, అలాగే ఆగస్టు 22వ తేదీన ప్రభాత సమయాన దేశభక్త గీతం, వార్తలనంతరం భక్తిరంజని తర్వాత వినిపించిన సూక్తి ముక్తావళి, డాక్టర్ కొమ్మిశెట్టి మోహన్ గారి ప్రవచనంలో ప్రపంచ ఆధ్యాత్మిక సత్యాలను వివరించే సమాజ నడవడిక నిర్దేశిత భక్తి మార్గమని, మతాలు ఎన్నైనా మనిషిలోని చింతనలు తొలగించి శాంతి కాముకులుగా మలిచే బుద్ధి నిర్ణయం దైవత్వం, శరీరాత్మ పరమాత్మ మానవుడి అనంత స్వరూపం, విస్తృత పరిధి మన దేహమే ఒక దేవాలయం, బుద్ధి కుశలతగా నడిచే ప్రతివారిలో దైవం ఉన్నాడని చక్కని సందేశ సూక్తులు ఉపన్యాసంలో విన్నాం. వారికి మా ధన్యవాదాలు తెలుపగలరు అంటూ ఎంతో చక్కగా రాశారు సార్. తరువాత 24వ తేదీ ప్రభాత సమయం శుభోదయాన వినిపించిన దేశభక్తి గీతం, ఎగరేస్తామా సొగసైన మన జెండా, నాగలితో కొడవలితో నడవవోయి నేడే అంటూ సాగిన గీతం దేశ ఔన్నత్యానికి ప్రతీక, చాలా బావుంది. అలాగే సూక్తి ముక్తావళి, డాక్టర్ టి. గౌరీశంకర్ గారి ఉపన్యాసంలో మనిషి ఓర్పు, సహనం, నిగ్రహ శక్తి, ప్రాచీన కాలంనాటి యోగులు, మహాపురుషులు దైవచింతనే ధ్యేయంగా ఎంచుకుని నిష్ఠాగరిష్ఠులై భగవంతుని దర్శనార్థం పరమాత్మ సత్యాన్ని గ్రహించి కృషితో ఆత్మ సాక్షాత్కారంలో దైవాన్ని తమలో తాము చూసుకున్న నిగ్రహ శక్తితో

0: మనిషి మనీషిగా మహోన్నతులై ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్న సత్యాన్ని చక్కని స్ఫూర్తి వ్యాఖ్యానంతో వివరించి చెప్పిన వారికి మా ధన్యవాదాలు తెలపగలరు అంటూ రేడియో నాగేశ్వరరావు గారు, ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్, కుమార్, స్వరూపారాణి, కార్తీక, మోహన్, సిద్ధార్థ్, లింగాల, భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి రాశారు సార్.
1: చాలా సంతోషం. రేడియో నాగేశ్వరరావు గారు, ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం అండి, ఎందుకంటే మీరు అంత దూరం నుంచి చక్కగా మా కార్యక్రమాలు ఎంతో అభిమానంగా వింటూ వాటిని రికార్డ్ చేసుకుని కూడా మీరు మళ్ళీ మిగతా మీ ఫ్రెండ్స్ కూడా పంపించుకుంటూ మీ గ్రూప్లో, చాలా సంతోషం అండి. అది ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఒక మంచి తిరుపతి ఎలాగో భద్రాద్రి కొత్తగూడెం కూడా ఆల్మోస్ట్ అంతే ప్రశస్తి కలిగించినటువంటి ఉన్నటువంటి ప్రదేశం. మీకు ధన్యవాదాలు. చక్కగా మంచి కార్యక్రమాలు మీరు అంటున్నారు, చాలా సంతోషం అండి. సూక్తి ముక్తోళ కార్యక్రమం గురించి, అలాగే దేశభక్తి గీతం గురించి కూడా మీరు ప్రశంసిస్తున్నారు, చాలా సంతోషం అండి. డాక్టర్ టి గౌరీశంకర్ గారి సూక్తులు మీకు నచ్చాయి. ప్రాచీన కాలం నుంచి యోగులు ఏ విధంగా మన జీవన విధానాన్ని వారు నిర్దేశించారో చక్కగా మీరు తెలియజేశారు, చాలా సంతోషం. నాగేశ్వరరావు గారు, మీరు ఇలాగే మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
0: కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల గారు రాస్తున్నారు సార్. 10వ తేదీ ఉదయం భక్తిరంజనిలో శ్రీ సాయి భక్తిగీతాలు చాలా బాగుంది. తరువాత సూక్తి ముక్తావళిలో శ్రీ రఘునాథాచారి గారి సూక్తులు చాలా బాగా నచ్చాయి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరందరూ కూడా రాశారు సార్. అలాగే 19వ తేదీన కెవి రమణ గారి సూక్తి ముక్తావళిలో మంచి సూక్తులు చెప్పారు, వారికి నా అభినందనలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్ రాస్తున్నారు సార్. అలాగే తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 19వ తేదీ శనివారం సాయంత్రం 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు డాక్టర్ రామకృష్ణ, శేషసాయిబాబు గారు మరియు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ గారు. చాలా చక్కగా ఉంది, వినిపించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల రాస్తున్నారు. అలాగే 20వ తేదీన చిత్రకుసుమాలు బావున్నాయి అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల రాశారు సార్.
1: చాలా సంతోషం. మరి ప్రకాష్ గారు, శ్యామల గారు చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం. ఏ రోజుకి ఆ రోజే ఏ కార్యక్రమం బాగుంటే వెంటనే ఆ కార్యక్రమం గురించి బాగుంది అని తెలియజేస్తారు, చాలా సంతోషం అండి. సూక్తి ముక్తోళ కార్యక్రమం, అలాగే చిత్రకుసుమాల కార్యక్రమాలు మీకు బాగా నచ్చాయి, చాలా సంతోషం. గరుడ వాహన సేవ మీద ప్రత్యక్ష వ్యాఖ్యానం గురించి ప్రత్యేకించి మెన్షన్ చేస్తున్నారు, చాలా సంతోషం అండి. డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ గారు మీ వారి వ్యాఖ్యానం, రామకృష్ణ శేష్ సాయిబాబు గారి వ్యాఖ్యానం మీకు నచ్చింది, చాలా సంతోషం. శ్యామల ప్రకాష్ గారు, మరి ఇలాగే మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు
0: సార్. మనకి ఉత్తరం రాజేందర్ రెడ్డి మంచిర్యాల జిల్లా తెలంగాణ నుంచి రాస్తున్నారు సార్. ఆకాశవాణి శ్రోతలకు, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ సాయి రఘునాథ్ చరణ్ గారికి, అనౌన్సర్లకు అనిల్ కుమార్, వేణుగోపాల్, గణపతి కుమార్, కాంచన, గాయత్రి గారికి, ఇతరులకి శుభ సాయంత్రం అంటూ రాశారు సార్. ప్రతి మంగళవారం ఉదయం మీరు ప్రసారం చేస్తున్న ఓ బాటసారి చాలా అద్భుతంగా ఉంటోంది. అందులో చాలా విలువైన సమాచారాన్ని మాకు సమర్పించిన డి సాయి రఘునాథ్ చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు అంటూ రాశారు సార్. రాబోయే కాలంలో ఈ కార్యక్రమం మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. ప్రతివారం ఏదో ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మీరు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. అలాగే మీరు ఈ మధ్యకాలంలో ప్రసారం చేసిన తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రసారం కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గారికి ధన్యవాదాలు, మీరు ఈ యొక్క కార్యక్రమాలను ప్రసారం చేసినందుకు అంటూ రాశారు సార్. ఈ మధ్య చాలా కొత్త కార్యక్రమాలు మీరు ప్రసారం చేస్తున్నారు, ఇందులో ముఖ్యంగా వీక్లీ రౌండప్, కరెంట్ అఫైర్స్, దార్శనిక భారత్ మరికొన్ని కార్యక్రమాలు చాలా చక్కగా శ్రోతలకు అర్థవంతం అయ్యే విధంగా మీరు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి వెనక ఉన్న వారికి ప్రత్యేక శుభాభినందనలు అంటూ రాస్తున్నారు సార్. అలాగే మాకప్పుడప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ కొన్నిసార్లు తిరుపతి కేంద్ర ప్రసారాలు రావడం లేదు, సైలెంట్గా ఉంటుంది ఆన్ చేసినప్పుడు. ఫోన్ యాప్లో తిరుపతి కార్యక్రమాలు వింటున్నాం, చాలామంది శ్రోతలు కూడా యాప్ సరిగా పనిచేయటం లేదు అని మీ దృష్టికి

0: తీసుకొచ్చారు. దానికి మీరు సమాధానమిస్తున్నారు, కావున దీనిపై తగిన చర్యలు తీసుకుంటారు అని ఆశిస్తున్నాను అంటూ రాస్తున్నారు సార్. హలో ఆకాశవాణి కార్యక్రమంలో చాలామంది శ్రోతలకు లైన్ తగులుతోంది. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు లైవ్ కార్యక్రమంలో లైన్ కలవటం లేదు. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా విన్నది చిత్తూరు జిల్లా పూతలపట్టు 35 ఎల్లంపల్లి గ్రామం నుంచి చాలామంది శ్రోతలు హలో ఆకాశవాణి ద్వారా పాటలు కోరుకుంటున్నారు. సార్, మనకి ఉత్తరం రాజేందర్ రెడ్డి మంచిర్యాల జిల్లా తెలంగాణ నుంచి రాస్తున్నారు సార్. ఆకాశవాణి శ్రోతలకు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ సాయి రఘునాథ్ చరణ్ గారికి, అనౌన్సర్లకు అనిల్ కుమార్, వేణుగోపాల్, గణపతి కుమార్, కాంచన, గాయత్రి గారికి, ఇతరులకి శుభ సాయంత్రం అంటూ రాశారు సార్. ప్రతి మంగళవారం ఉదయం మీరు ప్రసారం చేస్తున్న ఓ బాటసారి చాలా అద్భుతంగా ఉంటోంది. అందులో చాలా విలువైన సమాచారాన్ని మాకు సమర్పించిన డి సాయి రఘునాథ్ చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు అంటూ రాశారు సార్. రాబోయే కాలంలో ఈ కార్యక్రమం మరింత అభివృద్ది చెందాలని ఆశిస్తున్నాను. ప్రతి వారం ఏదో ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మీరు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. అలాగే మీరు ఈ మధ్యకాలంలో ప్రసారం చేసిన తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రసారం కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారికి ధన్యవాదాలు, మీరు ఈ యొక్క కార్యక్రమాలను ప్రసారం చేసినందుకు అంటూ రాశారు సార్. ఈ మధ్య చాలా కొత్త కార్యక్రమాలు మీరు ప్రసారం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వీక్లీ రౌండప్, కరెంట్ అఫైర్, దార్శనిక భారత్, మరికొన్ని కార్యక్రమాలు చాలా చక్కగా శ్రోతలకు అర్థవంతం అయ్యే విధంగా మీరు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి వెనక ఉన్న వారికి ప్రత్యేక శుభాభినందనలు అంటూ రాస్తున్నారు సార్. అలాగే మాకప్పుడప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ కొన్నిసార్లు తిరుపతి కేంద్ర ప్రసారాలు రావడం లేదు, సైలెంట్ గా ఉంటుంది. ఆన్ చేసినప్పుడు ఫోన్ యాప్లో తిరుపతి కార్యక్రమాలు వింటున్నాం. చాలామంది శ్రోతలు కూడా యాప్ సరిగా పనిచేయటం లేదు అని మీ దృష్టికి తీసుకొచ్చారు. దానికి మీరు సమాధానమిస్తున్నారు, కావున దీనిపై తగిన చర్యలు తీసుకుంటారు అని ఆశిస్తున్నాను అంటూ రాస్తున్నారు సార్. హలో ఆకాశవాణి కార్యక్రమంలో చాలామంది శ్రోతలకు లైన్ తగులుతోంది. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు లైవ్ కార్యక్రమంలో లైన్ కలవటం లేదు. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా విన్నది చిత్తూరు జిల్లా పూతలపట్టు 35 ఎల్లంపల్లి గ్రామం నుంచి చాలామంది శ్రోతలు హలో ఆకాశవాణి ద్వారా పాటలు కోరుకుంటున్నారు. ప్రతి రోజు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ఎంతో బాగున్నాయి. ముఖ్యంగా హలో ఆకాశవాణి కార్యక్రమంలో ఆ యొక్క గ్రామం నుంచి చాలామంది శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా పాటలు కోరుతున్నారు, వారిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది శ్రోతలు రెండు వారాలకు ఒకసారి పాట కోరుతుంటే వారి ఫోన్ కట్ చేస్తున్నారు. ఇది సమంజసమా? ఇక్కడేమన్నా పక్షపాతం చూపిస్తున్నారా అంటూ చెబుతూ ఉన్నారు. మరి వీటికి సంబంధించిన విషయాలపై ఒక్కసారి గమనించగలరు అంటూ రిక్వెస్ట్గా అడుగుతున్నారు సార్. అలాగే ఈ శ్రోతలు, ఇతర శ్రోతలు ఏ విధంగా లైన్ కలెక్ట్ అవుతుంది అనేది కొంచెం తెలియజేస్తే బాగుంటుంది, మేము కూడా హ్యాపీగా ఉంటామనేది మా భావన. అదేవిధంగా శుక్రవారం రాత్రి ప్రసారం చేస్తున్న హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం చాలా బాగుంది. ఈ కార్యక్రమంలో హలో ఆకాశవాణికి కాల్ కనెక్ట్ అవ్వని శ్రోతలు ఈ కార్యక్రమం ద్వారా తమ పాటని విని శుక్రవారం రాత్రి ఎంతో సంతోషించవచ్చు, ఇది బాగుంది అంటూ రాశారు సార్. కొంతమంది కొత్త వ్యాఖ్యాతలు, అనౌన్స్మెంట్లు చాలా చక్కగా చెబుతున్నారు. ఒక రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు శ్రోతలకు ఎంతో చక్కగా అద్భుతంగా అర్థమవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వారు తగినటువంటి అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క శ్రోతకి అర్థమయ్యే విధంగా చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు సార్. నిజంగా కేర్ ఆఫ్ ఆకాశవాణి నుంచి శ్రోతల అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు, ఎంతో మంచిది. శ్రోతల నుంచి వచ్చే ప్రశ్నలకు మరి సమాధానాలు కూడా అందివ్వడం మరింత ఆనందకరమైనటువంటి విషయం. కాబట్టి చక్కగా మీరు చేస్తున్నటువంటి ఈ పనికి మా తరపు నుంచి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు సార్. ముఖ్యంగా శ్రోతల్ని ఆకట్టుకోవాలి అనేటువంటి మీ ప్రయత్నం, అలాగే వాళ్ళని సంతోషపరచాలి అనేటువంటి మీ తాపత్రయం కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమాలు, హలో ఆకాశవాణి నా అభిప్రాయాలను తెలియచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ రాజేందర్ రెడ్డి మంచిర్యాల జిల్లా తెలంగాణ నుంచి రాశారు సార్.
1: చాలా సంతోషం రాజేందర్ రెడ్డి గారు, మంచిర్యాల జిల్లా, తెలంగాణ, భారతదేశం, ఆసియా. చాలా సంతోషం అండి, ఎంతో వివరంగా మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, చాలా సునిశ్చితమైనటువంటి చాలా సద్విమర్శలు కూడా మీరు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం అండి. ఎందుకంటే ఏదో బాగుంది బాగుంది అనండి, దానికంటే కూడా ఎందుకు బాగుంది, అలాగే ఒకళ్ళు బాగోకపోతే ఎందుకు బాగాలేదు అనేది కూడా చెప్తేనే మేము తర్వాత ఇంకా కార్యక్రమాన్ని ఇంకా మరింతగా మేము ఇంప్రూవ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. చాలా సంతోషం, బ్రహ్మోత్సవాల ప్రసారం మీకు నచ్చింది, చాలా సంతోషం అండి. వీక్లీ రౌండ్ అప్, కరెంట్ అఫైర్స్, దార్శనిక భారత్,

సినీ ధమాకా ఇవన్నీ మీకు నచ్చాయి, చాలా సంతోషం. అయితే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కొన్నిసార్లు ప్రసారాలు అందట్లేదు అని అన్నారు. అయితే ఒక్కొక్కసారి అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అంటే బేసిక్గా అది డేటా మీద ఆధారపడి పనిచేస్తుందండి. అంటే అది మీ ఫోన్లో డేటా ఉండొచ్చు, లేదా మా ఇక్కడి నుంచి మనం శాటిలైట్ కనెక్టివిటీ దాంట్లో కూడా ఇష్యూస్ ఉండొచ్చు. బాగుంది అని అన్నప్పుడు బాగుంది సరేనండి అంటున్నాము, బాగాలేదు అన్నప్పుడు తప్పనిసరిగా దానికి మరి ఏదో ఒక సమాధానం ఇవ్వాలి కదండి. అదే సమాధానం ఇస్తున్నాం. ఏం సమాధానం ఇస్తున్నాను అది కూడా మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సమాధానం ఏముంటుందండి మా శ్రోతలు గమనించాలి. మా సాంకేతిక సిబ్బందికి, సాంకేతిక విభాగానికి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఈ యాప్ క్వాలిటీ గురించి ఏదైనా ఇబ్బందులు మా శ్రోతలు తెలియజేస్తే వెంటనే ఆ ఇబ్బందిని వెంటనే మా సాంకేతిక సిబ్బంది దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. వారు దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే డేటా ట్రాన్స్మిషన్ అనేది ఎలా ఉంటుందో మనకి అది కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్ కాబట్టి ఒక్కోసారి మనకు అర్థం కాదు. ఎందుకంటే నెట్వర్క్ అంటే సిగ్నల్స్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా ఉండొచ్చు, మంచిగా క్లియర్గా ఉండొచ్చు ఒక్కొక్క ప్రాంతంలో. ఒక్కొక్క ప్రాంతంలో సరిగ్గా సిగ్నల్ లేక డేటా సరిగ్గా ట్రాన్స్మిషన్ అనేది జరగకపోతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే మనం అంటే ఇవన్నీ మనిషి చేతిలో లేని ఆస్పెక్ట్స్ అంట. సిగ్నల్ ఒక్కొక్కసారి మనం ఉండే ప్రాంతంలో సిగ్నల్ ట్రాన్స్మిషన్ కొంచెం ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగుండదు. బాగున్నప్పుడు సిగ్నల్ యాప్ బాగా పనిచేస్తుంది, ఫోన్ కాల్స్ కూడా చక్కగా మాట్లాడుకోవచ్చు. ఒకసారి సిగ్నల్ సరిగ్గా లేదనుకోండి, ఫోన్లో మాట్లాడినట్టే. సిగ్నల్ సరిగ్గా లేదనుకోండి, మనం మాట్లాడేది అవతల వారికి వినపడదు, అవతల వారు మాట్లాడేది మనకు వినపడదు. ఇది కూడా అంతే. డేటా ఇది డేటా ట్రాన్స్మిషన్, అది వాయిస్ ట్రాన్స్మిషన్. ఏ దేనికైనా సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత ఈ అభాండాలోనే ఒక కార్యక్రమం ఒక ప్రాంతం వారిని మాత్రం మేము ప్రోత్సహిస్తున్నాం అనడం మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు సరిగ్గా వారమంతా కనుక కార్యక్రమాలు వింటే ఈ మాట అనరు మీరు. ఎందుకంటే మనకి ఎవరికి కనెక్ట్ అవుతుంది, ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు అనేది మన చేతుల్లో లేని పని. అంటే మా ఆఫీసు చేతిలో లేదు. అది ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఆ లైన్స్ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. మరి రెగ్యులర్గా కనెక్ట్ అయ్యే వాళ్ళని మనం చెప్తూనే ఉన్నాం, మీరు రోజు చేయొద్దు, రోజు చేయొద్దు, వెంటనే కొద్ది రోజులు గ్యాప్ తీసుకోండి అని చెప్పి చెప్తూనే ఉన్నాం. అలాగే కొంతమంది శ్రోతలు 2 వారాల తర్వాత కోరుతుంటే కట్ చేస్తున్నాం అనేది ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పేర్లు సిమిలర్గా ఉండొచ్చు, ఊళ్ళు వాయిస్ అంటే మనుషులు మారుతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఒకే ప్రాంతం నుంచి అయి ఉండొచ్చు, లేదా ఒకే పాట అదే పాట వీరు కూడా కోరుతున్నారు అని అంటే కనుక అప్పుడు మనం వారిని ఇంకొకసారి కాల్ చేయండి అని చెప్తాం. కానీ అది కరెక్ట్ కాదు మీరు అనింది. సో ఒకసారి మీరు వారమంతా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్ కనుక మీరు కనెక్ట్ 2 రోజులు లైవ్ ఫోన్ ఇన్, అలాగే ఒకరోజు రికార్డింగ్ అవి కూడా మీరు ఒకసారి నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇక శ్రోతలు ఏ విధంగా కనెక్ట్ అవుతుందనే సమాధానం అది శ్రోతలే మీకు చెప్పాలండి, మాకు తెలియదు అది. సో మీరు ఎవరన్నా మన అభిమాన శ్రోతలు ఎవరన్నా మీకు లైన్లో కనెక్ట్ అయితే వారిని అడగండి. మీరు అడిగితే వారు చెప్తారు మీకు ఎలా కనెక్ట్ అవుతుంది, దానికి ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళు మీకు చెప్తారు. ఎందుకంటే మాకైతే అందులో మా ప్రమేయం ఏమి లేదు కాబట్టి మీరు వారిని అడిగితే చక్కగా వారు ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఎలా డయల్ చేయాలి, ఏ ఫోన్లో అయితే అవుతుంది, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక వారు మీకు తప్పకుండా తెలియజేస్తారు. ఇంకా రికార్డింగ్ కార్యక్రమం మీకు నచ్చింది, చాలా సంతోషం. రికార్డింగ్ కార్యక్రమం మనం ప్రత్యేకించి పెట్టిందే దీనికోసం. ఎందుకంటే లైవ్లో అందరికీ దొరకట్లేదు కాబట్టి లైవ్ కాకుండా రికార్డింగ్ ఏంటంటే ఎవరికి అంతవరకు అంతకుముందు వరకు దొరకని కాల్ దొరకని వాళ్ళ కోసమే
రికార్డింగ్ కార్యక్రమం

0: కార్యక్రమం మేము ఏర్పాటు చేసాం, అది మీకు నచ్చింది. ఇక శ్రోతలు, ఇక వ్యాఖ్యాతలు అనౌన్స్మెంట్స్ రైలు పరిగెత్తిచ్చినట్టు పరిగెత్తున్నారన్నారు. ఒక్కసారి సమయాన్ని బట్టి నెక్స్ట్ ప్రోగ్రాము రిలే ఉన్నప్పుడు ఒక్కోసారి కొంత త్వరగా చెప్పాల్సి వస్తుంది, లేదా ఒక ప్రసార విశేషాల్లో అన్ని విశేషాలు మనం చెప్పడానికి సమయం లేనప్పుడు అన్నింటినీ చెప్పాలి కాబట్టి కొన్ని కొన్ని ముఖ్యమైనవి మనం చెప్తూ ఉండొచ్చు. అది రైలు పరిగెత్తించడమో విమానం పరిగెత్తించడమో ఇవేమి కాదండి. కొంచెం మీరు రేడియో గురించి కొంచెం మరింతగా అంటే జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. సో శ్రోతలు, మరి వ్యాఖ్యాతలు పొరపాట్లు చేసినప్పుడు, ఆ సమస్యలు మాకు తెలియజేసినప్పుడు వాటిని తప్పకుండా మేము చక్కబెట్టాము. ఆ చక్కబెట్టిన విషయం మీరు రేడియో రెగ్యులర్గా వింటే తెలుస్తుంది, మధ్యలో మధ్యలో వింటే అర్థం కాదండి. అది మీరు దయచేసి రోజంతా వినండి, వారమంతా వినండి, నెలంతా వినండి. మీరు చెప్పిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మేము ఎంతవరకు మేము చర్య తీసుకున్నామనేది మీకు అర్థమవుతుంది. ఇక మీరు కొంతమంది వ్యాఖ్యాతల పేర్లు మీరు చెప్పారు, అది పేర్లు పెట్టి మనం వాళ్ళని అనటం అంతగా అంత మంచిగా ఉండదేమో, ఎందుకంటే పిల్లలు వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఇంకా వాళ్ళందరూ మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్, చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, తప్పకుండా వాటిని వారికి ఇంకా మంచిగా ఉండేటట్టు మంచి మీరు సజెషన్ చేశారు. అనౌన్స్మెంట్స్ అంటే వినేవారికి వినసొంపుగా అర్థవంతంగా సులభంగా ఉండాలి, ఇది మంచి సూచన. తప్పకుండా వారికి ఆ మాత్రం ఆ దిశగా మేము వారికి ఇంకా ట్రైనింగ్ ఇస్తాం. ఇంకా మళ్ళా విమర్శల మీద విమర్శలు, బాణాలు ఎక్కుపెట్టి వేసేస్తూ ఉన్నారు. ఏదో ఇవ్వాలి కాబట్టి సమాధానం ఇస్తున్నామని అంటారు. మీరు సమస్య ఏదో మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య ఏమిటి అనేది వివరంగా చెప్తున్నాను. అది మీరు మిగతా శ్రోతలను కూడా మీరు కనుక్కుంటే మా అభిప్రాయాలు, మా స్పందన ఎలా ఉందనేది కూడా, మా సమాధానాలు ఎలా ఉన్నాయో మిగతా శ్రోతలు చెప్తారు. సో అంటే మీరు సరిగ్గా చెప్పలేదని కాదు, అంటే ఎప్పుడన్నా మీరు ర్యాండమ్గా వింటున్నారేమో అని నాకు అనిపిస్తుంది అన్నమాట. రెగ్యులర్గా వింటే ఒక రకంగా అర్థమైపోతుంది మీరు ఇచ్చినటువంటి సలహాలను ఏ రకంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలు అంటే తప్పనిసరిగా వేయాలండి, ఎందుకంటే మీరు ఏ ఏ పరిస్థితుల్లో ఏ టైంలో మీరు అలా అనిపించిందో, ఆ సమయంలో ఆ సిగ్నల్ క్వాలిటీ ఎలా ఉందో, ఆ ప్రోగ్రాము ఒక్కోసారి డిస్టర్బ్డ్గా ఉండొచ్చు, ఏదైనా వాటికి ఖచ్చితంగా మిమ్మల్ని అడిగితేనే మాకు సమాధానాలు వస్తాయి. దాని వివరంగా కావాలి, ఇంకా మీరు ఏదో ఒక మాట అనేసి దానికి సమాధానం కావాలంటే అది కుదరదు కదా. దాని గురించి వివరంగా మీ దగ్గర నుంచి మాకు వస్తే తప్పనిసరిగా దాని గురించిన మంచి సమాధానం మా నుంచి మీరు పొందొచ్చు. మరి ఇలాగే రాజేంద్ర రెడ్డి గారు, మీ ఇంతకు మీ ఊరి పేరు రాయలేదు, మంచిర్యాల జిల్లా అన్నారు కానీ ఊరి పేరు రాయండి నెక్స్ట్ టైము. మీ ఊరి పేరు రాసి చక్కగా మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు. రాజేష్ సార్, మన కార్యక్రమానికి ఉత్తరాలు రాయాలంటే ఏమేమి, మరి చిరునామా, అలాగే మన ఈమెయిల్ అడ్రస్, ఇంకా వాట్సాప్ నంబర్ కూడా చెప్తే మన శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకోవచ్చు.
1: శ్రోతలు మనకు ఉత్తరాలు రాయాలంటే ఈ అడ్రస్కు రాయాల్సి ఉంటుంది. కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. చిరునామా మరొకసారి సార్, కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. అలాగే ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు రాయాలంటే మా ఈమెయిల్ అడ్రస్ AIRTPTYLETTERS అంటే లెటర్స్ @gmail.com. మరొకసారి AIRTPTYLETTERS లెటర్స్ @gmail.com. ఉత్తరాల ద్వారా మీకు రాయడం వీలు కానప్పుడు శ్రోతలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 877-224-6605. 877-224-6605. ఇవి శ్రోతలు మా చిరునామాకు సంబంధించిన వివరాలు.
0: చాలా సంతోషం. మరి రాజేష్, ఇక శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకుందామా?

0: సెలవు తీసుకుందాం సార్. నమస్కారం.
1: నమస్కారం రాజేష్. సార్, మన కార్యక్రమానికి ఉత్తరాలు రాయాలంటే
2: మీరింతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చిన కార్యక్రమం. సమాధానాలు ఇచ్చిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
4: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
3: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
4: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
3: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
5: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: శ్రోతలకు గమనిక, రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె. నిర్మల వింటారు. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీ వలన భారతదేశ సమగ్ర వృద్ధిలో కలిగిన మార్పుల గురించి వింటారు. నిలయంలో సమయం 7:05 మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ

గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెముకాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్ కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్, ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం $100 బిలియన్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని $200 బిలియన్లకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో

0: ఇరు దేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్చమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హెమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలం నుండి 4 మృతదేహాలను వెలికితీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనుశర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయల విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయల విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి. రబీలో సాగుకు అనువైన 6 తడి పంటల యాజమాన్యం, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రబీ సాగుకు అనువైనటువంటి 6 తడి పంటల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీలో సగటును చూసుకున్నట్టయితే దాదాపు 22 లక్షల హెక్టార్లలో ఈ వివిధ పంటలను మనం రబీలో సాగు చేస్తున్నారు రైతాంగం. అందులో ప్రధానంగా వరి 7.91 లక్షల హెక్టార్లు, తర్వాత మొక్కజొన్న చూసినట్టయితే 2 లక్షల హెక్టార్లలోను, శనగ 4.5 లక్షల హెక్టార్లలోను, మినుము 3.25 లక్షల హెక్టార్లలోను, అదే రకంగా పెసలు చూసుకున్నట్టయితే దాదాపు 100 హెక్టార్లు, వేరుశనగ చూసుకున్నట్టయితే 100 హెక్టార్లలో, తర్వాత జొన్న అనేది 100 హెక్టార్లలో సాగు చేస్తున్నామన్నమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్లో రబీలో సాగు చేసే ఈ పంటల యాజమాన్య పద్ధతుల గురించి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా వరి విషయానికి వస్తే, వరిలో మనకు రకాల ఎంపిక అనేది ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇది ఏ ప్రాంతంలో అయితే సాగు చేస్తున్నామో అటువంటి ఆ ప్రాంతానికి సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఆ రకాన్ని మనం ఎంచుకోవాలి. ముఖ్యంగా వరిలో చూసుకున్నట్టయితే NDLR-7 గాని, NDLR-8 గాని, NLR-3238 గాని, తర్వాత సస్య అనేది BPT-2411, తర్వాత BPT-2841 కాటన్ దొర సన్నాలు, ఇవి ముఖ్యంగా రబీకి అనువైన వరి రకాలు. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే విత్తన శుద్ధి. విత్తన శుద్ధి అనేది ఏ పంటకైనా అతి ప్రాధాన్యమైనది. విత్తుకునే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ డిజమ్ 50% మందును కలిపి ఒక 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకున్నట్టయితే దుంప నారు తెగుళ్లు కూడా నివారించడానికి అవుతుంది. ఒకవేళ

అయితే తక్కువ నిద్రావస్థ కలిగిన రకాలను కనీసం లీటర్ నీటికి 6.3 ml లేదా ఎక్కువ నిద్రావస్థ కలిగినటువంటి విజేత అటువంటి రకాలకైతే 10 ml గాఢ నత్రికాంలం అంటే HNO3 అంటాము. దీన్ని 1 లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో కనీసం 24 గంటల పాటు నానబెట్టి తర్వాత మరో 24 గంటల పాటు మండకెట్టి మనం చల్లుకున్నట్టయితే ఈ నిద్రావస్థను మనం తొలగించుకోవచ్చు అనమాట. ఒక విత్తన మోతాదు వచ్చినట్టయితే నాటే పద్ధతికి అయితే 20 కిలోలు, వెదజల్లు పద్ధతికి అయితే మెట్ట భూముల్లో 24 నుంచి 34 కిలోలు, అదే రకంగా గోదావరి జిల్లాలో అయితే 12 నుంచి 15 కిలోలు, గొర్రుతో మనం విత్తుకోవాలి అనుకున్నప్పుడు వర్షాధారం కింద అటువంటి సమయంలో 25 నుంచి 30 కిలోలు, లేదా యాంత్రిక పద్ధతిలో వరు సాగు చేసినట్టయితే 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరమవుతుందన్నమాట. ప్రాంతాన్ని బట్టి చూసుకున్నట్టయితే నాట్లకు అనుకూలమైన సమయం వచ్చేసి మామూలుగా నవంబర్ డిసెంబర్, ఈ రబీకి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ నాట్లు చాలా అనుకూలమైన సమయం. అదే కృష్ణగోదావరి జిల్లాలకైతే డిసెంబరు, తర్వాత అత్యల్ప వర్షపాతం డిసెంబర్, తర్వాత ఉత్తర కోస్తా, తర్వాత దక్షిణ మండలానికైతే నవంబర్ అనేది చాలా అనుకూలమైన సమయం అన్నమాట. తర్వాత నాట్లు వేయడానికి పొలాన్ని మనం 15 రోజుల ముందే బాగా దుక్కి చేసుకుని 3 నుంచి 4 దఫాలుగా మరగ దుమ్ము అనేది చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ లేదంటే అడ్డతో కానీ చదును చేసినట్టయితే మనకు బాగా నాట్లు అనేది వేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నాట్లు నారు తీసేటప్పుడు లేతాకు పచ్చగా ఉంటేనే త్వరగా అది తిరుగుతుందన్నమాట. అంటే దానికి లేతాకు పచ్చలో ఉన్నప్పుడు మనం నాట్లు వేసుకున్నట్టయితే మొక్క త్వరగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అదే ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది కాబట్టి నారును పైపైన నాటితే పిలకలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులు లోపలికి నాట్లు వేయడం జరుగుతుంది, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పైపైన నాటినట్టయితే త్వరగా ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని పరీక్షించి దానికి అనుగుణంగా 44 మూసలు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అదే బాగా మెత్తగా బరువైన నేలల్లో 2 నుంచి 10 రోజుల లోపల నాట్లు వేయడం అనేది ముగించాలి. మనం నాట్లు వేసే 1 నుంచి 2 రోజుల లోపల మనం ముగించినట్టయితే పైరంతా సమంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ పోషకాల విషయానికి వచ్చినట్టయితే రబీలో వివిధ వ్యవసాయ మండలాల్లో సిఫారు చేసిన పోషకాల విషయానికి మోతాదుకు వచ్చినట్టయితే 1 ఎకరాకు మనకు గోదావరి డెల్టా ప్రాంతంలో అయితే 72 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరము, అదే రకంగా 24 కిలోల పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కృష్ణా డెల్టా ప్రాంతానికి లేదంటే తేలిక భూముల విషయానికి వస్తే 72 కిలోలు, 36 కిలోల భాస్వరము, 24 కిలో పొటాష్. దక్షిణ మండలాల విషయానికి వస్తే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ని చేరువులు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన ముఖ్యంగా ఏంటంటే కనీసం 50 కిలోల ఒక యూరియాకు 10 కిలోల వేపపిండి లేదంటే 250 కిలోల తేమ కలిగిన మట్టిని గాని కలిపినట్టయితే అది 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం సామర్థ్యం పెరుగుతుందన్నమాట. అదే రకంగా మొత్తం భాస్వరం ఏదైతే మనం రికమెండ్ చేస్తున్నామో అదంతా దమ్ములోనే వేయాలి. ఎందుకంటే భాస్వరం అనేది దమ్ములో వేసే ఎరువు కాబట్టి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి అవసరం పడుతుంది కాబట్టి భాస్వరాన్ని తప్పనిసరిగా మనం మొత్తం ఎంత వేయాలో అంత మోతాదును దమ్ములోనే వేయాల్సి ఉంటుంది. తర్వాత పొటాష్ విషయానికి వస్తే నల్లరేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలికపాటి చెలక భూముల్లో అయితే ఆఖరి దమ్ములో సగం, తర్వాత అంకురం ఏర్పడే దిశలో మిగతా సగాన్ని అంటే 2 భాగాలుగా మనం విడగొట్టి వేసుకోవాల్సి వస్తుంటుంది. తర్వాత ముదురు నారు నాటేటప్పుడు మాత్రం నత్రజని ఎరువును కనీసం 25% పెంచాలన్నమాట. సో దీన్ని 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా చేయాలి. అంటే 2/3 వంతు నాటేదానికి ముందు దమ్ములోను, తర్వాత మిగతా 1/3 వంతు అంకుర దశలో వేసినట్టయితే మొక్క బాగా ఎదిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ పోషకాల విషయాల్లో ముఖ్యంగా సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినప్పుడు జింక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, తర్వాత మ్యాంగనీస్ అనే లోపాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా జింక్ చూసుకున్నట్టయితే చలి విపరీతంగా ఉండే దాల్వా వరిలో ఈ సార్వా వరి కంటే ఎక్కువగా జింక్ ధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు రబీ సీజన్లో ఆఖరి దమ్ములో 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయలేకపోతే ఎప్పుడైతే పైరుపై జింక్ లోపం అనేది కనిపిస్తుందో అప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ లేదంటే 5 గ్రాములు దానికి యూరియా కలిపి 2 కలిపి వేసుకున్నట్టయితే 5 రోజుల వ్యవధిలో 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసినట్టయితే ఈ జింక్ లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందంటే చాలా మంది రైతులు భాస్వరంతో కలిపో లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తో కలిపో జింక్ మారుతుంటారు. ఇది చేయకూడదు. దీనికి జింక్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో స్ప్రే చేస్తామో దానికి కనీసం 2 నుంచి 3 రోజుల గ్యాప్ ఉండాలన్నమాట భాస్వరం అప్లికేషన్ కి జింక్. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం వచ్చేసి ఇనుము. ఈ ఇనుము ధాతు లోపం అనేది మనకు కనిపించినప్పుడు మొక్కలు తెల్లగా పాలిపోవడం జరుగుతుంది. అది నర్సరీ స్టేజ్ లో చూడవచ్చు, ప్రధాన పంటలో కూడా మనం చూడవచ్చు అనమాట.
సో ఎప్పుడైతే ఈ మొక్కలు తెల్లగా

పాలైపోయినట్టు కనిపించినప్పుడు ఒక లీటర్ నీటికి 5 గ్రాములు అన్నబేది, ఫెర్రస్ సల్ఫేట్ అంటాం మనము, మార్కెట్లో అన్నబేది అని దొరుకుతుంది. దీనికి కొద్దిగా నిమ్మకాయ రసం కానీ నిమ్మ ఉప్పు కానీ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే అందులో ఉన్న ఇనుము మొక్కకు పట్టి బాగా మొక్క ఇనుము ధాతు లోపాన్ని నివారించుకునే శక్తిని ఇస్తుంది అన్నమాట. తర్వాత ఇంకొక ప్రధాన సూక్ష్మ పోషకం వచ్చేసి మ్యాంగనీస్. ఇది దీనికి నివారణకు మనం 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ ఒక 2 నుంచి 3 సార్లు పిచికారి చేయాల్సి ఉంటుంది 4 నుంచి 5 రోజుల వ్యవధిలో. సో ఇలా ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు జింకు, ఇనుము, మ్యాంగనీస్ అనేదాన్ని మనము తప్పనిసరిగా స్ప్రే చేసుకుని మనము దిగుబడులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇక ముఖ్యంగా కలుపు యాజమాన్యం విషయానికి వస్తే వరిలో ఊద అనేదాన్ని నిర్మూలించాలి అనుకున్నప్పుడు ఎకరా నారుమడికి బ్యూటాక్లోర్ లేదంటే బెంథియోకార్ప్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన తర్వాత 7వ లేదా 8వ రోజులో మనము నీటినంతా తీసివేసి పిచికారి చేసినట్టయితే లేదంటే విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు సైఫలోఫాన్ బ్యూటైల్ అనేదాన్ని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఊదను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అన్నమాట. ఇక అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యం విషయానికి వస్తే నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. ఎప్పుడైతే నీరు ఎక్కువగా ఉంటుందో మనము నాటు అనేది సరిగా అతుక్కోదు అనమాట. కాబట్టి నాట్లు వేయాలి అన్నప్పుడు నీరు పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎండలు ఎక్కువగా ఉంటే మాత్రం ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీళ్లు నిలవగట్టేటట్టు చూసుకోవాలి. మూస తిరిగిన రోజు నుంచి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు కూడా పొలంలో పలుచగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు మాత్రమే నీరు ఉండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు అనమాట. కాబట్టి తగినంత నీటి మాత్రమే మనం నిలువ ఉండేటట్టు చేసుకోవాలి. తర్వాత చిరుపట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు కూడా 5 సెంటీమీటర్ల లోతు వరకు ఉండాలి. అంటే కోతకు 10 రోజుల ముందుగా మాత్రం నీటిని నెమ్మదిగా మనం తగ్గించి ఆరేటట్టు చేసుకోవాలి. సో నీటి యాజమాన్యం అనేది ఈ 6 తడి పంటల్లో ముఖ్యంగా వరిలో ఇటువంటి మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తక్కువ నీటితో మనము పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. పురుగుల యాజమాన్యం విషయానికి వస్తే ముఖ్యంగా రబీ 6 తడి పంట అయినటువంటి వరిలో ఈ సుడిదోమ, పచ్చదీప పురుగులు ఎక్కువగా వస్తాయి. దీనికి బిప్రోపజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదంటే ఇథోపెన్ ఫ్రాక్స్ 2 మిల్లీమీటర్లు అది లేదన్నా కానీ ఎసిఫేట్ అనే దాన్ని ఒక 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ సుడిదోమను తర్వాత పచ్చదీప పురుగులను మనము నివారించుకోవచ్చు అనమాట. ఇది ప్రధానంగా వచ్చే పురుగు. రబీ 6 తడి వరి పంటలో మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు నీటి యాజమాన్యము, తర్వాత నారు యాజమాన్యము, తర్వాత సూక్ష్మ పోషకాల యాజమాన్యము, తర్వాత ఈ పురుగుల యాజమాన్యం, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తర్వాత చదరపు మీటర్కు 44 మొక్కలు ఉండేటట్టు చేసుకుని మనకు పంట చివరి దశ వచ్చేంత వరకు అంటే మనకు అంకుర దశ నుంచి గింజ ఊరే దశ వరకు మనకు 2 నుంచి 3 సెంటీమీటర్లు, తర్వాత గింజ కట్టడం ప్రారంభమైన తర్వాత 5 సెంటీమీటర్లు, తర్వాత ఒకసారి గింజ పాలు పోసుకున్న తర్వాత డెవలప్ అయిన తర్వాత అంటే బియ్యం ఫామ్ అయిన తర్వాత అప్పుడు నిదానంగా నీటిని ఆపివేయడం చేయాలంటే ఇటువంటి యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్టయితే వరిలో మనము తక్కువ ఖర్చుతో మనము అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా అతి ముఖ్యమైన 6 తడి పంట ఏది అంటే అది వేరుశనగ. వేరుశనగ దాదాపు 100,000 హెక్టార్లలో మన ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్నారు కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నప్పుడు అనువైన రకాల విషయానికి వస్తే నారాయణి కావచ్చు, కదిరి 6 కావచ్చు, ధరణి, తర్వాత కదిరి హరితాంధ్ర, విశిష్ట, కదిరి 9, కదిరి చిత్రావతి మరియు కదిరి లేపాక్షి. ఈ రకాలు మనకు రబీలో 6 తడి పంటలుగా మనం వేసుకోవచ్చు వేరుశనగలో. తర్వాత విత్తే సమయానికి వస్తే మనకు ఉత్తర కోస్తా ఏరియా ఆ ప్రాంతంలో అయితే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు కూడా మనకు రబీలో ఈ వేరుశనగ సాగు చేసుకోవచ్చు. అదే రాయలసీమ ప్రాంతానికి వస్తే అంటే దక్షిణ మరియు అత్యల్ప వర్షపాత మండలాల విషయానికి వస్తే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు అంటే డిసెంబర్ మొదటి పక్షం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకు ఇటువంటి సమయాన్ని మనము ఈ రబీకి వేరుశనగ సాగు ఎంచుకున్నట్టయితే దిగుబడి రావడానికి చాలా బాగా ఆస్కారం ఉంటుంది అన్నమాట. నేలల విషయానికి వస్తే సేంద్రీయ పదార్థం అనేది అధిక మోతాదులో ఉండాలి. తర్వాత ఉదజన సూచి అనేది అంటే పిహెచ్ అంటాము, అది 6 నుంచి 7.5 మధ్యలో ఉంటే ఇటువంటి నేలలు ఈ రబీలో 6 తడి పంటలుగా వేరుశనగ సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే అది వేరుశనగల గింజ పరిమాణం కావచ్చు లేదంటే విత్తే అదును లేదంటే రకాన్ని బట్టి విత్తన మోతాదు అనేది నిర్ణయించబడుతుంది. దీంట్లో సుమారుగా మనము 1 ఎకరాకు 72 నుంచి 75 కిలోల విత్తనాన్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. దీంట్లో విత్తన శుద్ధి అనేది అతి ముఖ్యమైనది. ఎందుకంటే తేలికపాటి నేలలో పెస్ట్ అండ్ డిసీజ్ కానీ రోగాలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధికి 1 కిలో విత్తనానికి 1 గ్రాము వచ్చేసి టెబ్యూకినజోల్ అనేదాన్ని లేదంటే 3 గ్రాముల మ్యాంకోజబ్బు, తర్వాత 8 గ్రాముల ట్రైకో

డర్మావీరుడి. ఈ పొడి మందును పట్టించినట్టయితే కాండం కుళ్ళు తెగులు, వైరస్ తెగులు, ఇట్లాంటి తెగులు నివారించుకోవడానికి అంటే తొలి దశల్లోనే మనం నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అదే తేలికపాటి నేలల్లో వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో మనం ఏం చేయాలంటే ఒక 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ అనేదాన్ని ఒక 4 మిల్లీలీటర్లు నీళ్ల మిశ్రమంతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకు ఈ వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో వేరుపురుగు రాకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. తర్వాత నిద్రావస్థ అనేది వేరుశనగలో రబీలో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఖరీఫ్కి మనకు ప్రాబ్లం లేదు కానీ రబీ విషయానికి వచ్చినప్పుడు నిద్రావస్థ తొలగించాలన్నప్పుడు ముఖ్యంగా నిద్రావస్థ గల రకాలైనటువంటి 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, ఇట్లాంటి విత్తనాలకు ఒక 5 మిల్లీలీటర్ల ఇథరిల్ అనేదాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణంలో 12 గంటల పాటు వేరుశనగ విత్తనాన్ని నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్టయితే ఈ నిద్రావస్థ అనేది తొలగించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత విత్తే దూరం విషయానికి వస్తే మనకు ఖరీఫ్లో మామూలుగా 30 నుంచి 10 సెంటీమీటర్లు అంటే 30 సెంటీమీటర్లు వరుస మధ్య 10 సెంటీమీటర్లు వరుసలో మొక్కకు మొక్కకు మధ్య చెప్తాము. ఇక్కడ రబీ విషయానికి వచ్చేస్తే మనకు వరుసకు మధ్య దూరాన్ని మనం తగ్గించాల్సి ఉంటుంది. అంటే 22.5 సెంటీమీటర్లు తర్వాత మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉంచుకున్నట్టయితే మనకు దిగుబడి బాగా పెరుగుతుంది అన్నమాట. తర్వాత రబీలో కలుపు నివారణ విషయానికి వస్తే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనము మొక్కకు మధ్య దూరం పెంచినప్పటికీ వరుసకు మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాం కాబట్టి కలుపు ఉధృతి అనేది ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది రైతులు క్రిస్ క్రాస్ కూడా వేస్తున్నారు కాబట్టి కలుపు అనేది కొద్దిగా ప్రాబ్లం అయితే తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కలుపు కనిపిస్తుంది అనుకోండి, విత్తన 20 రోజుల లోపల మనం గడ్డిజాతి కలుపు మొక్కలు ఉధృతి ఎక్కువగా ఉంటే అటువంటి సమయంలో ఎకరాకు 250 మిల్లీలీటర్ల ప్రొపిక్వినాజో ద్రావణాన్ని గాని లేదంటే 400 మిల్లీలీటర్ల క్విజిలోఫాస్ 5% ద్రావణాన్ని గాని కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కలుపును నివారించుకోవచ్చు. తర్వాత సస్యరక్షణ విషయానికి వస్తే ఇది ముఖ్యమైనది వేరుపురుగు. సో ఈ వేరుపురుగు దాన్ని నివారించుకోవడానికి మనకు ఆ తల్లి పురుగులు ఏవైతే పెంకు పురుగులు ఉంటాయో తొలకరి వర్షాలు పడినవంటే భూమిలోంచి బయటకు వస్తాయి కాబట్టి తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వేప, రేగు, నల్లతమ్మ చెట్లపై జీవిస్తాయి. ఆ వాటిని మనం నివారించుకోవాలంటే 4-8 10% గుళికలు 6 కిలోలు విత్తేటప్పుడు వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 2 ml ఇమిడాక్లోపిడ్ కలిపి వేసుకున్నట్టయితే ఈ వేరుపురుగు ఉధృతిని మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా రబీలో మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తామర పురుగులు కావచ్చు లేదంటే పేనుబంక, ఆకుపచ్చ దోమ. వీటి నివారణకు మనకు తామర పురుగుల విషయానికి వస్తే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 grams అంటే 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే పచ్చదోమ నివారణకైతే డైమిథియోట్ 2 మిల్లీలీటర్లు లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తామర పురుగులు కావచ్చు తర్వాత పేనుబంక పురుగును మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఆకుముడత నివారణకైతే నోవాల్యూరిన్ అనే దాన్ని 1 మిల్లీలీటర్లు లేదంటే క్లోరోపైరిపాస్ దాన్ని 1.5 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ ఆకుముడతను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే పొగాకు లద్దు పురుగు మనకు మొదటగా ఏదైనా పురుగు కనిపించినప్పుడు 5% వేపగింజల కషాయం కావచ్చు దాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఎదిగిన లార్వాలను మనం కంట్రోల్ చేయాలి అన్నప్పుడు థయోడికార్బ్ 1 గ్రాము కావచ్చు లేదంటే నోవాల్యూరిన్ 1 మిల్లీలీటర్లు లేదంటే క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే పొగాకు లద్దె పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత దశలో వచ్చే వేరుశనగ కాయ తొలుచు పురుగు నివారణకు మనము తొలి దశలో అయితే 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదంటే కానుగూనె కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదు ఉధృతి కొద్దిగా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మిథైల్ పెరాథియాన్ 20% ఈసి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే అంటే 2 నుంచి 3 వారాల వ్యవధిలో మనం పిచికారీ చేసుకున్నట్టయితే వేరుశనగలో కాయ తొలుచు పురుగును మనం నివారించుకోవచ్చు అనమాట. అదే తెగులు విషయానికి వస్తే ముఖ్యంగా అతి ముఖ్యమైనవి తిక్క ఆకుమచ్చ తెగులు. ఇది తొలి దశలో వస్తుంది తర్వాత ఆఖరి దశలో వస్తుంది. దీన్ని నివారణకు తొలి దశల్లో మనకు వచ్చే ఆకుమచ్చ తెగుల నివారణకు మనకు ముఖ్యంగా ఈ తెగులను తట్టుకునే రకాలు మనం ఎన్నుకోవాలి. మనకు రకాల విషయానికి వస్తే కదిరి హరితాంధ్ర కావచ్చు, అభయ మరియు కదిరి అమరావతి, ఈ రకాలు టిక్కా లీఫ్ స్పాట్ను తట్టుకుంటాయన్నమాట. సో ఎప్పుడైతే తెగులు కనిపిస్తుందో వెంటనే మనం ఎకరాకు మ్యాంకోజబ్ అనేదాన్ని 400 గ్రాములు మరియు కార్బండిజమ్ 1 గ్రాము లేదా క్లోరాథలోనిల్ అనేది 2 గ్రాములు లేదంటే హెక్సాగోనజోన్ 2 మిల్లీలీటర్లు లేదంటే టెబికోనజాల్ 1 మిల్లీలీటర్ చొప్పున మనము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం 2 సార్లు చేసుకోవాలి. ఒక ఫస్ట్ టైం ఒకసారి తర్వాత 15 రోజుల గ్యాప్ ఇచ్చి ఒకసారి పిచికారీ చేసుకున్నట్టయితే తొలి దశల్లోనూ తర్వాత చివరి దశల్లో వచ్చే ఈ టిక్కా లీఫ్ స్పాట్ను మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. తొలి దశలో చేసుకున్నట్టయితే మనకు దిగుబడి పెరుగుతుంది. తర్వాత ఆఖరి దశలో చేసుకున్నట్టయితే 70 రోజుల నుంచి 75 రోజుల మధ్యలో స్ప్రే చేసుకున్నట్టయితే పిచికారీ చేసుకున్నట్టయితే మనకు నాణ్యమైన
మేత దొరుకుతుంది అనమాట పశువులకు. కాబట్టి ఈ టిక్కా లీవ్ స్పాట్ అనేది అతి ముఖ్యమైన డిసీజ్, కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత రస్రంటము, కుంకుమ తెగులు.

సో ఇది వచ్చినప్పుడు మనకు 2 గ్రాముల క్లోరాథలనిల్ లేదంటే 1 గ్రాము ట్రైడి మార్ప్ లో కలిపి పిచికారి చేసుకున్నట్టు నివారించుకోవచ్చు. తర్వాత కాండం కుళ్ళు తెగులు, దీని నివారణకు 200 గ్రాములు జిప్సం అనేది పూత సమయంలో వేయడం వల్ల కూడా దీని యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు అనమాట. అదే రకంగా వేరు కుళ్ళు తెగులకు మనకు 0.1% కార్బనిజం లేదంటే 0.3% మ్యాంగోజ్ వేసుకొని పిచికారి చేసుకోవచ్చు. ముఖ్యమైనది పీబీఎండి, పిఎస్ఎండి అంటే మొవ్వకుళ్ళు తెగులు, తర్వాత కాండం కుళ్ళు తెగులు. వీటికి నివారించుకోవాలే తప్ప మనకు వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం అంటే కష్టం కాబట్టి ముఖ్యంగా ఈ పార్థినియం, అదే రకంగా కాండం కుళ్ళు తెగులు కూడా పిఎస్ఎండి అంటాం మనము, దీని నివారణకు 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 4 మిల్లీలీటర్ల నీటి మిశ్రమం మందుతో కలిపి విత్తన శుద్ధి చేసిన తర్వాత 1 శిలీంద్రనాశిని మందులో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలన్నమాట. అంటే పంట కాలంలో 30 రోజుల తర్వాత ఎకరాకు 2 మిల్లీలీటర్ డైమథియేట్ ఇమిడాక్ లేదంటే 3 మిల్లీలీటర్ల ఇమిడాక్ మందును 200 లీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కాండం కొల్లు తెగులు నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా వేరుశనగుల్లో రబీలో సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జిప్సం అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిప్సం ను 25 నుంచి 35 రోజుల మధ్యలో మనము పెగ్స్ పెనట్రేషన్ స్టేజ్ లో మనం వేసుకున్నట్టయితే నేలలో తగినంత కాల్షియం కావచ్చు, తర్వాత గంధకం సల్ఫర్ కావచ్చు అవైలబుల్ ఫామ్ లో మొక్కకు అందినట్టయితే మొక్క అనేది కాల్షియం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల కాయ బాగా ఊరుతుంది. తర్వాత ఈ సల్ఫర్ గంధకం ఉండడం వల్ల నూనె శాతం పెరుగుతుంది. కాబట్టి రబీలో 6 తడి పంటగా ఈ వేరుశనగ సాగు చేసే రైతులు తప్పనిసరిగా జిప్సం అనే దాన్ని 200 కిలోలు 1 ఎకరాకు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. అది ఊడలు దిగే సమయంలో వాడినప్పుడైతే సమర్థవంతంగా మనకు ఎక్కువగా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పని జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించాల్సిన పద్ధతి జిప్సం యాజమాన్యం. ఇది వేరుశనకు సంబంధించి. ఇంకా 3వ అతి ప్రధానమైన 6 తడి పంట రబీలో చూసుకున్నట్టయితే మొక్కజొన్న. ఈ మొక్కజొన్న ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా మొక్క విత్తనం పెట్టే దశ నుంచి తర్వాత కాయ కోసే దశ వరకు కూడా, అంటే క్రాప్స్ కోసే దశ వరకు కూడా మనం గమనించవచ్చు అనమాట. సో దీంట్లో దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాల విషయానికి వస్తే దీర్ఘకాలిక రకాల్లో అయితే భారతీ 99 కానీ, DHM 113 కానీ ఇట్లాంటి రకాలు, తర్వాత ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత మధ్యకాలిక రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. తర్వాత నేల తయారీ విషయానికి వచ్చినప్పుడైతే ఉదజన సూచి PH అంటాం కదా, అది 6.5 నుంచి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత కనీసం ఎకరాకు 10 టన్నుల వరకు బాగా చివికిన పశువుల ఎరువును మనం ఆఖరి దినంలో వేసుకున్నట్టయితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్కజొన్న. ఎందుకంటే మొక్కజొన్న అనేది ఎక్కువ మోతాదులో పోషకాలను నేల నుంచి తీసుకునే పంట కాబట్టి తప్పనిసరిగా మనం పోషకాలను అధిక మోతాదులో వాడాల్సి ఉంటుంది. తర్వాత సమయానికి మనకు పోషకాలను కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. విత్తే కాలం విషయానికి వస్తే రబీలో 15 అక్టోబర్ నుంచి నవంబర్ 15 లోగా విత్తితే ఈ మొక్కజొన్నలో మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. తర్వాత కోస్తా జిల్లాల్లో వరి మాగానికి తర్వాత 0 టిల్లేజ్ పద్ధతులు కూడా డిసెంబర్ వరకు కూడా మనము ఈ మొక్కజొన్న విత్తుకోవచ్చు. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే 8 నుంచి 16 కిలోల వరకు మనకు వేసుకోవచ్చు. అది వివిధ పద్ధతులను బట్టి, సంకర రకాలు కావచ్చు, తీపి మొక్కజొన్న కావచ్చు, లేదంటే బేబీ కార్న్ కావచ్చు, లేదంటే మేత మొక్కజొన్న కావచ్చు, ఇట్లా రకాన్ని బట్టి మనం వాడే విత్తన మోతాదు కానీ మారుతుంటుంది అనమాట. విత్తే పద్ధతి విషయానికి వస్తే మొట్టమొదట బోదనాగులతో బోదలు చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ విత్తనాన్ని విత్తినట్టయితే వర్షపాతం ఒక్కొక్కసారి రబీలో ఎక్కువైనప్పుడు కూడా నీరు బయటపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్క మాత్రమే ఉంచాలి, అదనపు మొక్కలు మనం తీసివేయాలి. ఎందుకంటే ఒత్తుగా ఉంటే దానికి గాలి ఆడక మొక్కలు దిగుబడి తక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. తర్వాత విత్తన శుద్ధి అనేది ప్రత్యేకంగా చేయాలి మొక్కజొన్నలో. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు సప్లై చేసే హైబ్రిడ్ విత్తనాలన్నీ దాదాపు అన్ని విత్తన శుద్ధి చేసే వస్తున్నాయి. ఒకవేళ చేయలేదంటే మనము 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదంటే థైరా లేదంటే క్యాప్టాన్, దీన్ని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత పోషక యాజమాన్య విషయానికి వస్తే వర్షాధార పంటకు 1/3 వంతు నత్రజని విత్తే సమయంలోనూ, తర్వాత 1/3 వంతు 30 నుంచి 35 రోజుల మధ్య, తర్వాత మిగిలిన 30% 50 నుంచి 55 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరాన్ని అయితే విత్తే సమయంలో వేయాలి. అదే పొటాష్ విషయానికి వస్తే సగం పొటాష్ ఎరువును విత్తే సమయం, మిగతా సగం పొటాష్ ను పూత దశలో వేసుకున్నట్టయితే మనకు దిగుబడులు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అనమాట. అదే నీటి పారుదల ఉన్న పంటకైతే విత్తేటప్పుడు నత్రజని 1/4 వంతు 25 నుంచి 30 రోజుల 1/4 వంతు, తర్వాత ఇంకొక 25% అంటే 1/4 వంతు 45 నుంచి 50 రోజుల మధ్య, మిగిలిన 25% 60 నుంచి 65 రోజుల మధ్య వేయాలి. వర్షాధార పంటకైతే 3 దఫాలుగాను, అదే వర్షాధారం కాకుండా మనకు ఇరిగేషన్ సోర్స్ ఉంది అన్నప్పుడు మాత్రం 4 దఫాలుగా వేయాలి.
తర్వాత ఎకరాకు తప్పనిసరిగా 20

కిలోల జింక్ సల్ఫేట్ను మనము ఒక మూడు పంటలకు ఒకసారి, అంటే ప్రతి పంటకు కాకుండా మూడు పంటలకు ఒకసారి 20 కిలోలు ఒక ఎకరాకు వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. ఒకవేళ జింక్ లోపం మనం పంట దశలో కనిపించినప్పుడు వేయకపోతే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను మనము స్ప్రే చేసుకుని పిచికారీ చేసుకుని కూడా ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. తర్వాత మనకు ఎరువుల మోతాదు విషయానికి వస్తే, సాధారణ సంకర రకాలకైతే దగ్గర 90 కిలోల నత్రజన్ ఇచ్చే ఎరువులు వాడాలి. అదే రకంగా 32 కిలోల భాస్వరాన్ ఇచ్చే ఎరువులు, 32 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు ఒక ఎకరాకు వాడాల్సి ఉంటుంది. అది మనకు తీపి మొక్కజొన్నకైతే 80 కిలోల వరకు నత్రజని, 24 కిలోల వరకు భాస్వరము, 20 కిలోల వరకు పొటాష్ మనము ఇచ్చే ఎరువులను అందించాల్సి ఉంటుంది. కలుపు యాజమాన్య విషయానికి వస్తే ముఖ్యంగా మొక్కజొన్నలో అట్రాజిన్ అనే కలుపు మందును మనం తేలికపాటి నీళ్లలో ఎకరాకు 800 గ్రాములు, అదే బరువు నీళ్ళు అయితే ఎకరాకు 1200 గ్రాములు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసినట్టయితే వెడల్పాటి ఆకులు మరియు కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను కూడా దాదాపు ఒక నెల వరకు అదుపు చేయొచ్చు అనమాట. సో మనం ఇనిషియల్గా ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మొక్కజొన్నను పప్పుజాతి పంటల్లో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిథిలన్ను మనం వాడాలి. సో సింగిల్ క్రాప్ గా వేసినప్పుడు మనకు అట్రాజన్ను, మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో వేసినట్టయితే అంతరపంటగా వేసినట్టయితే పెండి మిథిలాన్ను ఎకరాకు 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేసినట్టయితే ఈ కలుపును సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు అనమాట. అంతర కృషి అనేది చాలా అతి ముఖ్యమైనది. మొక్కజొన్నలో విత్తిన 30 నుంచి 35 రోజుల వరకు మనం పశువులతో కావచ్చు, లేదంటే ట్రాక్టర్తో కల్టివేటర్ చేసి అంత వాటితో కూడా రెడ్జర్ కానీ బ్లేడ్ కానీ కల్టివేటర్ కానీ అంతరకృషి చేసినట్టయితే కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. తర్వాత మనం నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోధనాగలు నడిపించినట్టయితే కలుపు మొక్కలు చాలా వరకు మనకు కంట్రోల్లో పెట్టవచ్చు అనమాట. అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. ఆరు తోటి పంట కాబట్టి నీటి యాజమాన్య విషయానికి, మొక్కజొన్న విషయానికి వస్తే పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో నీరు బాగా అవసరమవుతుంది. ఈ మూడు క్రిటికల్ స్టేజెస్ అనమాట. అంటే పూత రాకముందు, పూత దశలో, లేదా తర్వాత వచ్చేసి గింజ పాలు పోసుకునే దశలో నీరు అనేది అత్యవసరం అవుతుంది. కాబట్టి 30 నుంచి 40 రోజుల లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు అనేది ఉండకూడదు అనమాట. తర్వాత విత్తిన తర్వాత చేల్లో మనం ఏదో పంటలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంటకాలంలో మనకు 6 నుంచి 8 తడులు అవసరమవుతాయి. అవి ఏంటంటే విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత విత్తిన 15 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు ఒకసారి, తర్వాత పూత దశలో, తర్వాత పూత వచ్చిన తర్వాత 15 రోజులకు, మరియు తర్వాత గింజ పాలు పోసుకునే దశలో నీటి తలను తప్పకుండా ఇవ్వాలంట. ఇవి క్రిటికల్ స్టేజెస్ అంటాము. ఈ దశల్లో తప్పనిసరిగా నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందని. అదే దీర్ఘకాలిక వంగడాలకైతే మనకు 1 నుంచి 2 తొడలు అధిక మోతాదులు అవసరమవుతాయి. కాబట్టి దీర్ఘకాలిక వంగడాలకు తగ్గినట్టుగా మనకు 1-2 నుంచి 3 నీటి తడలను అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది నీటి యాజమాన్య విషయానికి. తర్వాత సస్యరక్షణకు వస్తే ముఖ్యంగా కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఉంటాయి. దీనికి క్లోరాంతనిపోల్ లేదంటే కొరాజిన్ కానీ రైనాక్సిపైర్ వంటి వాటిని ఎకరాకు 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులకు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం తొలిచి పురుగులను ఉధృతి నివారించుకోవచ్చు. లేదు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కార్బోఫిరాన్ 3% గుళికలను ఎకరాకు 3 కిలోలు చొప్పున మనము పైరు విత్తిన మొలకెత్తిన 20 నుంచి 25 రోజులు వేసినట్టయితే దీన్ని కాండం తొలిచి పురుగులను సమర్థవంతంగా నియోగించుకోవచ్చు అనమాట. ఈ రకంగా అతి ముఖ్యమైనటువంటి వేరుశనగ కావచ్చు, వరి కావచ్చు, తర్వాత మొక్కజొన్నలో మనం యాజమాన్య పద్ధతులు పాటించి రబీలో ఎక్కువ దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రకంగా ఆలోచించి దీనికి తగి జాగ్రత్తలు తీసుకుని రబీ ఆరుతడి పంటల్లో మనం ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకొని అధిక దిగుబడులు తీసుకోవచ్చు అనమాట. తర్వాత జొన్న, తర్వాత పెసర ఇట్లాంటి వాటిలో కూడా మనకు ముఖ్యంగా చూడాల్సింది అంటే నీటి యాజమాన్యం. సో నీటి యాజమాన్యం అనేది ముఖ్యంగా పూత దశలో, తర్వాత గింజ పాలు పోసుకునే దశలో తప్పనిసరిగా నీటిని తడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మనకు ఈ జొన్న కావచ్చు, మేత జొన్న కావచ్చు, లేదంటే పెసలు కావచ్చు. తర్వాత ముఖ్యంగా శనగ. శనగ విషయానికి వస్తే ఇటువంటి పంటల్లో మనకు కొన్ని యాజమాన్య పద్ధతులు మనం తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా మన దేశంలో రబీలో ఎక్కువగా సాగు చేసే పంటల్లో ఈ శనగ అతి ముఖ్యమైనది. కాబట్టి 4 నుంచి 5 లక్షల హెక్టార్లో సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ రబీ విత్తన సమయం వచ్చేసి 15 అక్టోబర్ నుంచి నవంబర్ 1 పక్షం వరకు మనకు ఈ శనగను విత్తుకోవచ్చు. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే 20 కిలోల నత్రజనిని, 50 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వాడాల్సి ఉంటుంది. తర్వాత శనగ వర్షాధార పంట అయినప్పటికీ కూడా అవసరమైతే పంట కొమ్మలు వేసే దశల్లో విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత, లేదంటే గింజ గట్టిపడే దశల్లో అంటే 5 నుంచి 60 రోజుల మధ్యలో నీటి తరిని ఇచ్చినట్టయితే కనీసం 15 నుంచి 20% అధిక దిగుబడులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఆ రకంగా మనకు ఈ యాజమాన్య పద్ధతులు పాటించాలి.
తర్వాత శనగలో ముఖ్యంగా వచ్చే శనగ పచ్చ పురుగుకి ఎకరాకు 4 నుంచి 6 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసినట్టయితే మనం

0: ఈ పక్షులు దాని మీద వాలి ఆ శనగ పచ్చ పురుగులు తినడం జరుగుతుంది. కాబట్టి అటువంటి న్యాచురల్ ప్రాసెస్ని మనం పాటించినట్టయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగం ఈ రబీ ఆరుతడి పంటలు అనేటువంటి వరి కావచ్చు, వేరుశనగ, మొక్కజొన్న, తర్వాత పెసలు, తర్వాత మేతజొన్న, అదే రకంగా శనగలో ఇటువంటి ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతులు, తర్వాత కలుపు నివారణ యాజమాన్య పద్ధతులు, విత్తన మోతాదు, తర్వాత విత్తే సమయము, తర్వాత రకాలు, తర్వాత సస్యరక్షణ, సూక్ష్మ పోషకాలు, తర్వాత పోషకాల యాజమాన్యాన్ని పద్ధతిని పాటించి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: రబీలో సాగుకు అనువైన ఆరుతడి పంటల యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
3: పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
4: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
5: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పీఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారున్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్, వారితో మాట్లాడి పీఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
6: నమస్కారం అండి.
5: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పీఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పీఎం అభిమ్ అంటే ఏంటి?
6: అందరికీ నమస్కారం అండి. అండ్ పిఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పిఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం

0: మనము సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజన్ అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము అందరూ ఆలోచించుకుని అప్పుడు మేము నాకు బాగా గుర్తుంది నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు విత్ఇన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంట్ టెక్నీషియన్స్ ఎవరు కావాలో మీకు ఏం కావాలో తెచ్చుకోండి మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి అప్పుడు నేషనల్ నుంచి హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము వితిన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజన్ టెన్షన్ అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు అలాంటప్పుడు మేము చెప్పాము దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్ టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తన్ చేసి అందరికీ ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని స్కీమ్ని తీసుకొచ్చారు.
1: డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
0: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్ లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 లాక్స్ కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ లోనే ఇలాంటి

0: ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్, సిసిబి అంటాము, ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
0: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్, అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్, ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలిట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, అనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి, అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: రైట్, డాక్టర్ మాధవి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
0: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్ వికసిత భారత్, దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి, వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్లు దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్, ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా 3 ఫ్లోర్లతోటి మాకు ఈ ఒక్క సెంటర్ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్గా 4,292 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 టైప్స్ ఆఫ్ జోన్స్ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే ఆ వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి, అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా, కొంచెం డీప్గా, కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది, అలాంటి వాళ్ళని ఎల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంట వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ని సపరేట్గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిల్ని ఎదుర్కోవడానికి ఫ్యూచర్లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అవ్వాలి, అప్పుడు ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మనకి క్రిటికల్

0: కేర్ బ్లాక్ లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 బెడ్స్ ఉన్నాయి, హెచ్డియూలో 6 బెడ్స్ ఉన్నాయి. ఐసోలేషన్ వార్డ్స్ 24 బెడ్స్ ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 బెడ్స్, ఎంసీహెచ్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 బెడ్స్, ఎమర్జెన్సీ 5 బెడ్స్, టోటల్గా 50 బెడ్స్ మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది. అదనంగా మాకు ఆల్రెడీ 750 బెడ్స్ స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 బెడ్స్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
1: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
0: ఎస్, అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటి నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన హలో ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం జీవనాధారంగా ఉంది. రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్దికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తులు, మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానాల్లో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి రుణం లభించాలి, పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్దతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక సహాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులన్నింటినీ భర్తీ చేయలేకపోయినా కూడా విత్తనాలు, ఎరువులు, చిన్న వ్యవసాయ అవసరాలు వంటి వాటికి ఉపయోగపడేలా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు లభిస్తుంది.

రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం రైతు ఆదాయానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు వ్యవసాయ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం 22 నిర్దేశిత వ్యవసాయ పంటలకు ఎంఎస్పీని ప్రకటిస్తోంది. 2018-19 నుంచి ఎంఎస్పీని ఉత్పత్తి వ్యవసాయానికి కనీసం 50% మార్జిన్ ఉండే విధంగా నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై రైతులకు కీలకమైన రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% ఉంటోంది. 2025 డిసెంబర్ వరకు పీఎంఎఫ్బీవై కింద 92 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు బీమా పరిధిలోకి వచ్చాయి. ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్ టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది, ఏ ఎరువును ఎంత మోతాదులో ఉపయోగించాలి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో ఈ కార్యక్రమం కింద 18,893 క్లస్టర్లు, సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో పీజీఎస్ ఇండియా న్యాచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ది చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన
పీకేవీవై ద్వారా ప్రోత్సహిస్తోంది.

ఉంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి పీకేవీవై కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రియ సాగు పరిధిలోకి రాగా 33.63 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. సేంద్రియ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పీఎండీడీకేవై 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా ఏపీఎంసీ మార్కెట్లను ఎలక్ట్రానిక్ వేదికతో అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. ఎఫ్పీఓల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలం గట్టుకు చేర్చడంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే ఏఐ టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే తక్కువ రిస్క్తో కూడిన పద్ధతులు, వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగు మందులు, ద్రవ, నానో ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా, సమానంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50-80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద
గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి. పంట పండించడం మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి, విలువను పెంచి మార్కెట్కు తీసుకు

0: చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్ నీటి పొదుపు ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్ స్ట్రింకర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు నీటి వనరులు దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా స్థిరంగా లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బహుముఖ చర్యలు భారతీయ వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఆకాశవాణి.
3: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
4: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
3: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
4: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
3: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. నిలయంలో సమయం 8:15. ఇప్పుడు వింటారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
5: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఒకే ఒక్కడు చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ ఆలపించగా సంగీతం అందించిన వారు AR రెహమాన్, సాహిత్యం AM రత్నం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: కార్యక్రమంలో తరువాత పాట దేవరా చిత్రం నుంచి శిల్పారావు ఆల్పించగా సంగీతం అందించిన వారు అనిరుద్ధ్ రవిచందర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. వార్తల వివరాలు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మో జలసంధి అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అనిశ్చిత ఉన్నప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లోని అస్థిరత నుండి భారత్ దూరంగా ఉందని చెప్పారు. అయితే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన పరిస్థితి సవాలుగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, అంతరాయాలను అదుపులో ఉంచేందుకు కృషి చేస్తోందని హర్దీప్ సింగ్ పేర్కొంటూ,
1: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనర్జీ పర్ సే ఇన్ ద వరల్డ్. టోటల్ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ పర్ డే ఐ థింక్ ఇస్ అబౌట్ 104 మిలియన్ బ్యారెల్స్. ద వరల్డ్ ఇస్ ఓన్లీ యూటిలైజింగ్ 94, సో దేర్ ఇస్ ఎనఫ్ అవైలబుల్. ఆప్ 2014 కా దామ్ దేఖ్ లో, 2021 కా దామ్ దేఖ్ లో, 2026 కా దామ్ దేఖ్ లో, ఆర్ 1,07,000 1,07,000 రిటైల్ అవుట్లెట్స్ ఆర్ ఇన్ ద కంట్రీ. ఏక్ జగ డ్రై అవుట్ నీ హువా.
0: భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో ఈరోజు జరిగిన భారత్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్లకు రెట్టింపు అయిందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్లకు తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ మాట్లాడుతూ,
2: UAE being a trusted partner, we are working with them to look at expanding strategic petroleum reserves in India. We are also exploring the possibility of UAE becoming a more important source of LPG, LNG, all the gas that we require. And also a study is going on to see whether we can also look at underwater ocean pipelines through which gas can be transported and stored in India.
0: పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని

0: కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక అవార్డులపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశ సుస్థిర అభివృద్ది కోసం పరిశ్రమల వృద్ధిని కొనసాగించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రతా బీమా పొందుతున్నారని తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రతా బీమా, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య భద్రత, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యం, రైతులు మహిళలకు ఆర్థిక సహాయం వంటివి ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా ఆవిర్భవించడానికి సంబంధిత వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ అంతరిక్ష యానం, అంకుర సంస్థలు, నూతన అంతరిక్ష ఎకోసిస్టంపై దృష్టి సారించడంతో భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం కొత్త దశలోకి ప్రవేశించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలో మరింత లోతైన భాగస్వామ్యం ద్వారా ఒక పెద్ద ఎకోసిస్టమ్ను నిర్మించడానికి భారత్ ఫ్రాన్స్ దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగనయాన్, జాయింట్ శాటిలైట్ మిషన్ల వరకు భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం 6 దశాబ్దాలకు పైగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరివర్తన ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తుందని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల్లోని కరువు పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ 2 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. రబీ క్యాంపెయిన్ 2026 కోసం వ్యవసాయంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ, మహారాష్ట, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కరువును ప్రకటించాయని తెలిపారు. కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3న కర్ణాటకకు ఒక కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటువంటి పరిస్థితిలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయనే ప్రాథమిక ఆందోళనలున్నాయని మంత్రి తెలియజేశారు. అయితే దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడిస్తూ,
1: రబీ హో యా ఖరీఫ్ హో దోనో ఫసలే హమారే లియే బహుత్ మహత్వపూర్ణ హై. ఇన్ కాన్ఫరెన్స్ మే హమ్ పూరి ప్లానింగ్ కర్తే హై ఔర్ ప్లానింగ్ ఇస్లియే మహత్వపూర్ణ హై కి కహాన్ కమ్ బారిష్ హుయీ హై, కహాన్ జ్యాదా బారిష్ హుయీ హై, ఉపలబ్ధ సంసాధన జల్ జైసే హమారే పాస్ కితనే హై, మిట్టీ మే నమీ కితనీ హై ఔర్ ఇన్ పరిస్థితియో మే కహాన్ కౌన్ సీ కిస్మ్ జ్యాదా ఉపయోగీ రహేగీ, ఇస్మే హమ్ దల్హన్ మిషన్, తిల్హన్ మిషన్, ప్రాకృతిక ఖేతీ, వివిధీకరణ, డైవర్సిఫికేషన్, జిస్మే గేహూ కే అలావా బాకీ ఫసలో పర్ భీ ధ్యాన్, తో సబ్ చీజో పర్ విస్తృత్ ఔర్ వ్యాపక చర్చా కరేంగే.
0: దేశ ప్రగతి అభివృద్దికి విద్యార్థులు దోహదపడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సిక్కింలోని గ్యాంగ్టక్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో గల లౌగోంపాకు చెందిన విద్యార్థి బృందాలు ఈరోజు రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. జాతీయ సమైక్యతా యాత్రలో భాగంగా విద్యార్థులు రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో రాష్ట్రపతి మాట్లాడుతూ, విద్యార్థులు పెద్ద కలలు కనాలని, తమ లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి 10 ఏళ్లు పూర్తయింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి సర్జికల్ స్ట్రైక్స్తో భారత ప్రభుత్వం ఒక కొత్త ఉదాహరణను చూపింది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అదే నెల ప్రారంభంలో జరిగిన యూరి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టింది. 2016లో సైన్యం చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం తన పతకాల పరంపరను ఈరోజు కూడా కొనసాగించింది. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ వంటి వివిధ క్రీడల్లో అథ్లెట్లు తమదైన ప్రతిభను చూపారు. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్లో అథ్లెట్ గుల్వీర్ సింగ్ 2వ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ అథ్లెట్ ఇంతకుముందు పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో కూడా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. అథ్లెట్ విత్యరామరాజ్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో కాంస్య పతకం గెలుచుకోవడంతో పాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. క్రీడాకారిణి పీటీ ఉషా నెలకొల్పిన 4 దశాబ్దాల నాటి జాతీయ రికార్డును ఆమె అధిగమించింది. ఇక మహిళల 78 కేజీల

0: కురాష్ ఆసియా క్రీడల ఈవెంట్లో పింకీ బలహారా కాంస్య పతకం సాధించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ల పట్టికలో నెట్ రేట్ కారణంగా సెమీఫైనల్స్కు చేరుకుంది. నేపాల్ శ్రీలంక మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. న్యూఢిల్లీ ఉలాన్బాతర్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీంతో భారత్ మంగోలియా మధ్య ప్రత్యక్ష విమాన మార్గం అనుసంధానించబడింది. ఈ విమాన సర్వీసుతో రెండు దేశ రాజధానుల మధ్య ప్రయాణ సమయం సుమారు 5 గంటలకు తగ్గుతుంది. మంగోలియాకు చెందిన హును ఎయిర్ సంస్థ నడిపే ఈ సర్వీసు ప్రతి సోమవారం సేవలందిస్తుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా సంక్షోభం అంతరాయాల మధ్య ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తుసేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఆకాశవాణి. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఒక్కడు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించగా సంగీతం అందించిన వారు మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: కార్యక్రమంలో తరువాత పాట దసరా చిత్రం నుంచి రామ్ మిరియాల మరియు ధీ ఆలపించగా, సంగీతం అందించిన వారు సంతోష్ నారాయణ్, సాహిత్యం కాశర్ల శ్యామ్.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో. తరువాత పాట అజ్ఞాతవాసి చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచందర్ ఆలపించిన పాట వింటారు.

0: on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఆకాశవాణి. నిలయంలో సమయం 9:30. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు అలనాటి చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట గులేబగావలి చిత్రం నుంచి ఘంటసాల మరియు పి సుశీల ఆలపించగా, సంగీతం అందించిన వారు జోసెఫ్ మరియు విజయ కృష్ణమూర్తి, సాహిత్యం సి నారాయణరెడ్డి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM 103.2.

0: 107.5 MHz పై.
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: కార్యక్రమంలో తరువాత వినబోయే పాట మిస్సమ్మ చిత్రం నుంచి ఏఎం రాజా మరియు పి లీలా ఆలపించగా, సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం పింగళి నాగేందర్రావు.

మీరు వింటున్నారు ఆపాత మధురాలు అలనాటి చిత్రగీతాల కార్యక్రమం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం గుండమ్మ కథా చిత్రం నుంచి ఘంటసాల మరియు పి సుశీల ఆలపించగా, సంగీతం అందించిన వారు ఘంటసాల, సాహిత్యం పింగళి నాగేందర్రావు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: తరువాత వినబోయే పాట రాజకోట రహస్యం చిత్రం నుంచి వింటారు.

తోటరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల ఆలపించగా, సంగీతం అందించినవారు సత్యం, సాహిత్యం అందించినవారు దాశరథి కృష్ణమాచార్యులు.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ

0: విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.

0: విన్న పాట రాముడు భీముడు చిత్రం నుంచి ఘంటసాల మరియు పి సుశీల ఆలపించగా, సంగీతం అందించినవారు పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయ

0: యుగాల పరిమళములు.
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై
1: ఓ పాటసారి
0: ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

విన్న పాట గుండమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల ఆల్పించగా సంగీతం అందించిన వారు ఘంటసాల, సాహిత్యం పింగళి నాగేందర్రావు. తరువాత పాట దొంగరాముడు చిత్రం నుంచి ఘంటసాల మరియు జిక్కి ఆల్పించగా సంగీతం అందించిన వారు పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం సముద్రాల సీనియర్.

మీరు వింటున్నారు ఆపాత మధురాలు అలనాటి చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట ప్రేమ్ నగర్ చిత్రం నుంచి. ఘంటసాల ఆలపించగా సంగీతం అందించిన వారు కెవి మహదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

మీరు వింటున్నారు ఆపాత మధురాలు. అలనాటి చిత్రగీతల కార్యక్రమంలో తరువాత పాట జగదేక వీరుని కథా చిత్రం నుంచి ఘంటసాల మరియు బృందం ఆలపించగా, సంగీతం అందించినవారు పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం పింగళి నాగేందర్రావు.

0: శివశంకరి.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: తరువాత వినబోయే పాట మిస్సమ్మ చిత్రం నుంచి ఏఎం రాజా మరియు పి సుశీల ఆల్పించగా, సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం పింగళి నాగేందర్రావు.

0: మీరు విన్న పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి ఘంటసాల ఆలపించగా సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం శ్రీశ్రీ.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: తర్వాత వినబోయే పాట మాయాబజార్ చిత్రం నుంచి ఘంటసాల మరియు పి లీలా ఆలపించగా సంగీతం అందించిన వారు

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఇవాల్టి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.